చేస్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.

0: listening to Radio Surabhi 107.9.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
5: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
5: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
5: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
5: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
10: అక్క, లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
11: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
12: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
10: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
12: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: జుగుల్లో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: What a day, I'm completely exhausted. Dinner plans enti?
3: Nene em undaledu ee roju dinner ki. Dinner plans enti?
0: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.

0: best in class taste. For bookings call 972-879-7999.
1: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: Yes.
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.

0: పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ డాట్ కామ్. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
1: నీ కళ నిజం అవబోతోంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
1: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్.

0: calibration knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ లో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

పర్ఫెక్ట్ బ్యాలెన్స్, దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.

చుక్కలు కొన్ని తేనె చుక్కలు రంగదిస్తివో ఇలా బొమ్మ చేస్తివో అసలు భూలోకం ఇలాంటి

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: బ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైమింగ్ అయినా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుపులేస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్,
7: గుర్తుకొస్తున్నాయి.
6: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
6: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అండ్ బుక్.

0: certificates at tinyurl.com/mmkiravani show.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
2: కోటి రూపాయల మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: కాదన్నా. సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com or call Nanda G3 at 919-491-4514.

0: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్
1: ఏందో,
0: ఇవన్నీ నమ్మే వాళ్ళు నమ్మని వాళ్ళు పే అటెన్షన్.
1: ఓకే ఓకే,
0: ప్యార్సే పూరయినండి భయ్యా. సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా, బ్యూటిఫుల్ స్మైల్ తో మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది.
1: అవును బా,

0: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి

ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్ మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్ ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999

0: From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.

0: గాడ్ ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
1: ఇంకా వెయిట్ చేస్తారంటే ప్లేట్ తీసుకో.
2: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972 879 7999.

0: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్.
2: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
0: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ డాట్ కామ్. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ డాట్ కామ్ ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: కన్ను కొట్టి చూసానంట, మనసు మీటి వెళ్ళనంట, ఆవు కన్ను కొట్టి చూసానంట సుందరి, మనసు మీటి వెళ్ళనంట మనోహ.
1: ఈ దోశ మీద కూడా ఎక్స్యూడ్ స్పెషల్ తాగి బిస్మిల్లా చీజ్ దోశ అనే దోశ అని చెల్లి గానికి లోటస్ ఆమె వచ్చాము కవా పారటం.
2: ఎందుకు రోగ అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ .com. పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్ అవే, ఫుల్ సర్వీస్ కార్డ్.

0: సరిగ్గా చేయకపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు support@mypursue.com.
1: ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యువర్ డే బిగిన్స్ విత్ 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్.
2: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా హోమ్ అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
0: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: ఇండియా వెళ్ళాలేమో నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా,
0: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
5: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party a leka jatra?
5: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.

0: your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: గుడ్ మార్నింగ్ డాలస్, అండ్ ఎ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు అవర్ లేడీస్ అండ్ లిసనర్స్. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆర్జే శృతి వెంకట్, అండ్ వెల్కమ్ టు మార్నింగ్ మంత్ర ఓన్లీ ఆన్ రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్ ఆన్ 107.9 FM HD3 అండ్ డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో. అమెరికాలో తెలుగు నేస్తం అమ్మయ్యా. సో ఇంట్రడక్షన్ అయితే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఏంటి కబుర్లు ఏంటంటే, ఫస్ట్ మీరు అందరూ ఎలా ఉన్నారు అండ్ మీ వీక్ ఎలా గడిచింది? నేను చాలా చాలా బాగున్నానండి. అండ్ ఈ వీక్ అయితే చాలా బిజీగా గడిచిపోయింది. అసలు నేను నిన్నే మళ్ళీ స్టూడియోలో మీతో లాస్ట్ వీక్ సండే వస్తాను కదా అలా మాట్లాడినట్టు అనిపించింది, మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. సో టైం అస్సలు తెలియలేదు బేసికలీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేస్. అండ్ చూస్తూ చూస్తూ జూన్ అయిపోయి జూలై కూడా వచ్చేసిందండి. అసలు వావ్, టైం ఎంత ఫాస్ట్ గా గడిచిపోతుంది కదా అసలు. అండ్ ఎస్పెషలీ డాలస్ మూవ్ అయ్యాక ఇంకా ఫాస్ట్ గా గడుస్తుంది అనిపిస్తుంది. బికాస్ మేము ముందు ఎక్కడ ఉండేవాళ్ళము, అక్కడ ఇంత సోషల్ లైఫ్ ఉండేది కాదు. మేబీ మనం వెళ్ళాలి అనుకుంటే ఉండేది, బట్ బయట ఈవెంట్స్ కానీ వేరే ఏమన్నా అలాంటివి ఫ్రెండ్స్ తోటి క్యాచింగ్ అప్ కానీ అవన్నీ అసలు అంత ఎక్కువ ఉండేది కాదు. బట్ అసలు ఇక్కడ నాకు వచ్చిన కొత్తలో చాలా మంది చెప్పారు ఎంజాయ్ దిస్ టైమ్ అండి, తర్వాత తర్వాత మీకు ఈ టైం దొరకదు అని. అంటే ఎలా దొరకదబ్బా అనుకున్నాను, కానీ ఇప్పుడు ఐ థింక్ ఐఎమ్ స్లోలీ గెటింగ్ ఇన్ టు దాట్ ట్రాక్. అండ్ నాది వీక్ చాలా చాలా బాగా గడిచింది, అండ్ చాలా బిజీగా కూడా ఉన్నాను. అండ్ అసలు ఈ వెదర్ ఏంటండి బాబు, డాలస్ లో వేడి ఉంటుందని తెలుసు కానీ మరీ ఇంత వేడి ఉంటుందని అయితే అసలు అనుకోలేదు. నేనైతే బయటికి వెళ్తే చాలు సన్ బర్న్ అయిపోతున్నా, ఇట్లా అంతా చీక్స్ అంతా రెడ్గా అయిపోయి బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. బట్ you know, I'm slowly getting adjusted to it. And please keep yourself hydrated andi. I learned my lesson in a very very hard way. So meerandaru compulsory hydrate avutu undandi. So ee roju show start cheseddamu, and I also wanted to share a personal experience. But first naaku oka 1 week nunchi ee song enduko andi baaga flash avutundi marana mrudangam nunchi. So I want to play that song. Aa song vinesi come back and we will talk more, and I can't wait to share my personal experience with you all. So here we go. Ochestundi ochesindi

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మార్నింగ్ మంత్రా ఆన్ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్ అండ్ నేను మీ ఆర్జే శృతి వెంకట్ మీ సండే మార్నింగ్ కంపానియన్. బ్యూటిఫుల్ సాంగ్ కదండి టు స్టార్ట్ అ షో విత్ అండ్ మార్నింగ్ విత్. నాకు ఎందుకు బాగా రేడియోలో ఈ పాట చిన్నప్పుడు వచ్చేది, సో అది అట్లా 1 వీక్ నుంచి అనిపిస్తూ ఉండింది. దెన్ ఐ థాట్ ఓకే వై నాట్ ప్లే దట్ సాంగ్ హియర్ సో దట్ చాలా మంది బాలు గారి ఫ్యాన్స్, ఇళయరాజా గారి ఫ్యాన్స్ కూడా విని, చిరంజీవి గారి ఫ్యాన్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ విని ఎంజాయ్ చేస్తారు అని. కానీ అసలు ఆ రోజుల్లో లిరిక్స్ భలే ఉండేవి కదండి. ఈయన ఐ థింక్ వేటూరు సుందరరామూర్తి గారు రాశారు ఇవి, అండ్ ఎస్పి బాలు గారు అండ్ దెన్ సుశీల గారు ఎంత బాగా పాడారో కదా. అసలు అన్ని క్లాసిక్స్ అండి, క్లాసిక్స్. ఓకే, సో ఇందాక మనము స్టార్ట్ చేసే ముందు షో మన సెలబ్రేషన్ సెగ్మెంట్ కార్నర్ సెగ్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఐ వాంటెడ్ టు షేర్ అన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పా కదా. సో మన అందరికీ తెలిసినట్టు రాధాకృష్ణ టెంపుల్ ఆలన్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుంది కదా. సో నాకు అందులో వాలంటీర్ చేసే అదృష్టం దొరికిందండి. అండ్ అసలు ఫస్ట్ టైమ్ నేను ఇన్నేళ్లలో ఐ హావ్ సీన్ శ్రీ చిన్నజీఆర్ స్వామీజీ గారిని డైరెక్ట్ గా, లైక్ ఆయన ఫేస్ టు ఫేస్ ఇలా నా ముందే నిల్చుని ఉన్నారు. అసలు ఎంత బాగా అనిపించింది అంటే అసలు ఇట్ వాజ్ అన్బిలీవబుల్. అలాగే వెంకటేశ్వర స్వామిని వాళ్ళు ప్రాణప్రతిష్ఠ చేశాక మనకి దర్శనం ఇచ్చారు కదా, అది కూడా అసలు ఎంత బ్యూటిఫుల్ గా అనిపించిందండి. అండ్ అసలు నిజంగా మర్చిపోలేని అనుభవం. అండ్ ఇప్పుడు మనకి అందరికీ జాబ్ మార్కెట్ సిచ్యువేషన్స్ తెలిసిందే, సో చాలా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటి టైంలలో ఎంతో మంది ఫ్యామిలీస్ చాలా డిఫికల్ట్ టైమ్స్ గోత్రూ అవుతున్నారు. అండ్ మా ఫ్యామిలీ కూడా అయ్యింది రీసెంట్ గా, బట్ ఆ టైంలో వెంకటేశ్వర స్వామియే మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నారు అని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తానండి. అండ్ అట్ ద సేమ్ టైం అదే టైంలో నాకు ఈ జర్నీ మన రేడియో సురభిలో రావడం చాలా చాలా స్పెషల్. అండ్ దాట్ గేవ్ మీ అ ఛాన్స్ టు సిట్ హియర్ బిహైండ్ ద మైక్ అండ్ స్పీక్ టు యూ ఆల్ ఎవ్రీ సండే. అండ్ మీ అందరినీ కలవడానికి అవకాశం ఇచ్చినందుకు ఐ విల్ ఫర్ ఎవర్ బి గ్రేట్ఫుల్. సో నేనైతే అందరికీ స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తానండి, టైం దొరికితే ఈ రోజు కూడా వెళ్ళండి, వెళ్లి దర్శించుకుని రండి. చాలా చాలా బాగున్నారు స్వామివారు విగ్రహము. అండ్ అసలు ఆ టెంపుల్ ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగుంది. సో తప్పకుండా టైం ఉంటే టెంపుల్ కి వెళ్ళండి, స్వామి వారిని దర్శనం చేసుకోండి అండ్ ఆశీర్వాదాలు తీసుకోండి. సో ఇదండి ఈ వీక్ నాకు. లాస్ట్ వీక్ అంతా ఏం చేసావు అని అంటే ఇదే చేశాను. జూలై 1st నుంచి ఐ వాజ్ వాలంటీరింగ్ ఇన్ ద టెంపుల్. ఈవినింగ్స్ పూట భలే అనిపించిందండి, అసలు చాలా చాలా మంచి ఫీలింగ్. నేను ఇండియాలో ఉన్నప్పుడు బాగా వాలంటీరింగ్ చేసేదాన్ని, బట్ మళ్ళీ యుఎస్ వచ్చాక ఐ నెవర్ గాట్ ఎ ఛాన్స్. బట్ నౌ ఇగో డాలస్ కి వచ్చిన తర్వాత ఆ ఛాన్స్ దక్కిందనమాట. సో మనం మీ అందరికీ తెలుసు వి విల్ స్టార్ట్ అ సెలబ్రేషన్ కార్నర్ సెగ్మెంట్, బట్ బిఫోర్ దాట్ నేను ఇంకొక సాంగ్ కూడా లైన్అప్ చేసి పెట్టాను. సో లెట్స్ లిసన్ టు దాట్ అండ్ బీ రైట్ బ్యాక్ అండ్ స్టే ట్యూన్ టు రేడియో సురభి.

వెల్కమ్ బ్యాక్. దట్ వాస్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్. అప్పట్లో ఈ సాంగ్ కూడా బాగా ప్లే అయ్యేది కదండి అసలు రేడియోలో. ఎంతమంది అగ్రీ చేస్తారు నాతోటి? సో ఇప్పుడు టైం అయింది 8:15 దాటిపోయింది కాబట్టి వి నో వాట్ ఇట్ ఈస్. ఇట్స్ టైమ్ ఫర్ అవర్ సెలబ్రేషన్ కార్నర్ సెగ్మెంట్. అండ్ బేసికలీ మన ఈ సెగ్మెంట్ ఏంటి అని అంటే మన లైఫ్ లో ఉన్న హ్యాపీ మూమెంట్స్ ని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఆన్ ఎయిర్. బీట్ లైక్ బర్త్డేస్ ఆర్ యానివర్సరీస్ ఆర్ ఎనీ స్పెషల్ అచీవ్మెంట్స్, హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే ఇంకా ఇంకా పెరుగుతుంది కదండి. దట్స్ వాట్ ఐ బిలీవ్. కాబట్టి ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న మన లిసనర్స్ అందరికి మన రేడియో సురభి తరపున నా తరపున వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ బెస్ట్ విషెస్. మీ ఇయర్ అంతా హెల్త్ హ్యాపీనెస్ సక్సెస్ తోటి ఇట్లా నిండిపోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ సెలబ్రేషన్స్ కంటిన్యూ చేసేద్దాము. బట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ కూడా లైన్అప్ చేశాను. బట్ బిఫోర్ దాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఆల్ అండి, ప్రతి సండే నేను మన కోసం కొన్ని మంచి మంచి నాస్టాల్జియా సాంగ్స్ సెలెక్ట్ చేస్తాను ఉంటాను అనమాట. ఐ కీప్ లైక్ చెకింగ్ ఓకే ఇది వచ్చిందా, ఏదైనా ఏదైనా నేను విన్నాను అనుకోండి, వెన్ ఆర్ ఆర్జేస్ ఆర్ ప్లేయింగ్ ఎనీ అదర్ బ్యూటిఫుల్ సాంగ్ లైక్ వావ్ కదా ఈ పాట అప్పట్లో బాగుండేది కదా అని చెప్పేసి రాసుకుంటూ ఉంటాను. బట్ కొన్ని కొన్నిసార్లు అబ్బా ఈ పాట ఎలా మర్చిపోయామబ్బా అని అనిపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు వింటున్న అందరికి నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే మీకు ఏమైనా ఫేవరెట్ నాస్టాల్జియా సాంగ్స్ ఉంటే అది నేను ప్లే చేయాలి ఇప్పుడు షో నడుస్తున్నప్పుడు అని అంటే కనుక నాకు తప్పకుండా కాల్ చేయండి. అసలు మనందరికీ నచ్చే ఎవర్ గ్రీన్ మెలడీస్ ని అందరం కలిసి గుర్తు చేసుకుందాం ఏమంటారు. సో యూ కెన్ కాల్ మీ అట్ 972-636-1966. సో మీ పాటల సజెషన్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. సో బేసికలీ మీ పాటలు మన మార్నింగ్ మంత్ర ప్లే లిస్ట్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో బిఫోర్ అండ్ దెన్ వీ విల్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెట్ ఆఫ్ బర్త్డే విషెస్ టుడే. బట్ బిఫోర్ దాట్ మీ అందరికీ తెలుసు కదండి యూ కెన్ ఆల్సో లిసన్ టు డౌన్ రేడియో సురభి ఆన్ యువర్ ఫోన్స్, నాట్ జస్ట్ యువర్ కార్స్. యూ కెన్ డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆన్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్. అండ్ ఆల్సో యూ కెన్ లిసన్ టు అస్ ఆన్ www.radiosurabhi.com. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వెబ్సైట్, డూ చెక్అవుట్ అండి. ఆర్ లైక్ యూ ఆల్ నో యూ కెన్ ట్యూన్ ఇన్ టు 107.9 FM HD3. అండ్ వీఆర్ ఆల్సో ఆన్ ఇన్స్టాగ్రామ్ అండి, ఇన్స్టాగ్రామ్ Facebook and YouTube లో కూడా ఉన్నాం మేము. So do check us out. And that was about Radio Surabhi app. ఎందుకు చెప్పానంటే నిన్న టెంపుల్ లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి అడిగారు ఎలా అండి ఎలా వినొచ్చు అని అని. అండ్ ఐ వాస్ ప్రెటీ మచ్ కొంచెం సర్ప్రైజ్డ్. సో ఐ సెడ్ లేదండి, యాప్ ఉంటుంది, కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి, వినండి, చాలా బాగుంటుంది అని చెప్పాము. సో అందుకే ఐ థాట్ ఐ జస్ట్ బ్రింగ్ ఇట్ అప్ హియర్. అండ్ మన ఫస్ట్ సెట్ ఆఫ్ విష్ ఈరోజు ఎవరు? ఎస్, వైష్ణవి. Vaishnavi is celebrating her birthday today and her parents are wishing her a very very very happy birthday. And I hope you have lots of fun today and lots of cake tinu, candies tinu. Today is your day and have a fantastic birthday and enjoy your special day. She's apparently a fan of Allu Arjun and they've requested a song from Resuguram. So I'm gonna play that song. But stay tuned and we'll be right back.

0: Well, that was a beautiful song from Resaguram. అండ్ అసలు రేసగూరం మూవీలో అన్ని సాంగ్స్ ఒకదాని మించి ఒకటి ఉంటాయి కదండి, నాకైతే అసలు చాలా చాలా ఇష్టం. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ టు వాచ్. అండ్ ఆల్సో అసలు బ్రహ్మానందం గారి కామెడీ అయితే కిల్ బిల్ పాండే గారు ఇరా కొట్టేశారు కదా, అసలు అల్టిమేట్ అల్టిమేట్ కామెడీ. సో మనం వెరీ సూన్ మన ఫస్ట్ కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో బట్ బిఫోర్ దాట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇన్సూరెన్స్ అండి. మనం ఇన్స్టాలో నేను ఎవ్రీ వీక్ ఇదే చెప్తాను, ఇదే చెప్తావేంటనుకోండి, బికాస్ ఐ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ స్టూడెంట్స్ ఎస్పెషలీ పాపం చాలా హెల్త్ ఇష్యూస్ లోకి దే ఆర్ గెటింగ్ ఇన్ టు హెల్త్ ఇష్యూస్ అండ్ యూనో దే క్రియేటింగ్ గో ఫండ్ మీ పేజెస్ అండ్ ఆల్ దాట్ రిక్వెస్టింగ్ పీపుల్ ఫర్ హెల్ప్ అండ్ ఆల్ సీ దట్స్ హౌ ఓన్లీ లైఫ్ సారీ లెట్స్ హౌ లైఫ్ చేంజెస్ ఇన్ అన్ ఇన్స్టెంట్ అంటారు కదా. సో ప్లీజ్ మేక్ షూర్ దాట్ యూ హ్యావ్ హెల్త్ కవరేజ్. అండ్ చాలా మంది పాపం యూనో దే లాస్ దేర్ జాబ్ ఆర్ బికాస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ కూడా మనకి కొన్ని కొన్నిసార్లు ఉండదు కదా. సో దేర్ వీ హ్యావ్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. దే ఆర్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ దిస్ ఇస్ రియలీ క్విక్ అండ్ స్ట్రెస్ ఫ్రీ అండి. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్ డెంటల్ విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ దే హావ్ గాట్ యూ కవర్డ్. టు చెక్ అవుట్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. అండ్ ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే సైన్ అప్ చేయండి అండ్ బీ సేఫ్. And also, మీకు తెలుసా ఇండియా బజార్ లో యూ కెన్ ఎంజాయ్ 10% ఆఫ్ ఆన్ యువర్ పర్చేసెస్ అంటండి. దిస్ ఈస్ ఇన్ ఇండియా బజార్ మెకినీ లొకేషన్ అండ్ ఇట్స్ ద పర్ఫెక్ట్ టైమ్ ఫర్ యూ టు సారీ అండ్ ఇట్స్ ద పర్ఫెక్ట్ టైమ్ ఫర్ యూ టు స్టాక్ అప్ యువర్ ఫేవరెట్ గ్రాసరీస్ అండ్ ఎవ్రీ డే ఎసెన్షియల్స్ వైల్ సేవింగ్ మోర్. అండ్ డూ చెక్ అవుట్ ఇండియా బజార్ మెకినీ. దే ఆఫర్ they also have lot of offers and sale items antandi, so do check them out. And ee roju before we get into the commercial break naaku inkoka wish vachindi. Iddaru ammayilu asalu ee roju ento andi andaru ammayile unnaru. girl power. So one is Ira, very very happy birthday. I hope your day will be filled with lots of laughter, love, yummy cake and beautiful surprises. And may this new year bring you good health, happiness, success and countless reasons to smile. And tanu kindergarten elthundantandi year nunchi. That is so sweet. So keep shining bright and enjoy every moment of your special day. And kindergarten lo kuda baaga enjoy chey. I'm gonna play your song very soon after the commercial. Okay, have an amazing birthday Ira. And I also have Navya, wishing you a very very happy birthday and a fantastic year ahead. This is from all of your family in US, me peddamagalu pednanlu and your atta, your mama, and India nunchi me ammamma tataya, nanamma tataya, all your cousins are wishing you a very very happy birthday. May your days be filled with happiness, good health, success and lots of beautiful memories. Keep smiling, keep dreaming really big and may all your wishes come true. So have a wonderful celebration with your family and friends and enjoy your special day Navya. And also Ira, asalu birthdays pillalu ఏంటో అండి, పిల్లలు పుట్టిన ఫస్ట్ 3 మంత్సే మనకి వాళ్ళు ఓకే ఇంకా చిన్న పిల్లలు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దాట్ ద స్లోలీ దిల్ స్టార్ట్ గ్రోయింగ్ అప్. అండ్ ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత అయితే మటుకు అలా వెళ్ళిపోతూనే ఉంటాయండి టైమ్. మై డాటర్ టర్న్ 7 అండ్ ఇట్స్ వెరీ అన్బిలీవబుల్. సో వీఆర్ గెటింగ్ ఇన్ టు ద కమర్షియల్ బ్రేక్ బట్ స్టే ట్యూన్డ్ అండ్ బీ రైట్ బ్యాక్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's #1 Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulu thaaki vellipo gundela daaka chere prayanam adi.
1: Like memories,
4: gurtukostunnai.
1: Like love, life.

0: corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madira and Masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
1: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసినెట్, సిస్కో, ఫ్లవర్మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
2: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
3: నీ కల నిజం అవబోతోంది.
2: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
3: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్.

Well, that was another beautiful song from the movie Tammudu. అందరు ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నా, ఎస్పెషలీ మన బర్త్డే గర్ల్స్. సో మన సెలబ్రేషన్ కార్నర్ సెగ్మెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ రోజు నాట్ ఓన్లీ ఆర్ లిటిల్ గర్ల్స్, అండ్ వీ ఆల్సో హ్యావ్ సెలబ్రిటీ బర్త్డే విషెస్ అండి. అసలు అండ్ ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన తెలుగు హీరో కళ్యాణ్ రామ్ గారికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అలాగే ఇండియాకి ఎన్నో మెమరబుల్ విక్టరీస్ అందించిన మన బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు గారికి కూడా వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ ఆల్సో ఎంతమందికి జావేద్ అలీ గారి పాటలు అంటే అసలు చాలా చాలా ఇష్టం, చాలా సోల్ఫుల్ సింగర్ కదండి ఆయన అయితే. అసలు సో ఆయనకు కూడా వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఆన్ బిహాఫ్ ఆఫ్ రేడియో సురభి అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ ఆల్సో. అండ్ ఎన్నో వాళ్ళకి ఎన్నో విజయాలు కలగాలి, మంచి మంచి హెల్త్ ఉండాలి అండ్ చాలా సంతోషంగా ఉండాలని కోరుకుందాము. అండ్ ఐ హావ్ లైన్డ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఆఫ్ కళ్యాణ్ రామ్ గారు. ఈ సాంగ్ చాలా చాలా హిట్ అయిపోయింది ఫ్రమ్ ద మూవీ బింబిసారా. అండ్ విందాం, ఇంకా మాట్లాడుకుందాం. అండ్ మీలో ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ ఆర్ ఎనీ స్పెషల్ ఒకేషన్స్ ఆ మూమెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ యూ వుడ్ వాంట్ టు హియర్ ఆర్ కన్వే దర్ విషెస్ ఆన్ ఎయిర్, డూ కాల్ మీ అట్ 972-66-1966. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండి. మీరు హెల్ప్ చేయకపోతే అసలు ఇది, మీరు సపోర్ట్ చేయకపోతే అసలు ఇది పాసిబుల్ అయ్యేది కాదు. అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యువర్ పార్టిసిపేషన్. అండ్ హియర్ కమ్స్ ద సాంగ్ ఫ్రమ్ ద మూవీ బింబిసారా.

బ్యూటిఫుల్ సాంగ్ కదండి ఎంఎం కీరవాణి గారిది. దట్ వాజ్ అమేజింగ్, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. నాకు ఇంకొక సాంగ్ రిక్వెస్ట్ కూడా వచ్చిందండి, బట్ బిఫోర్ దాట్ ఐ వాంటెడ్ టు రిమైండ్ యూ ఆల్ వన్స్ అగైన్ దాట్ మన రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ జులై ఫస్ట్ టు జులై 5th అండి. ఈ రోజు 5th కదా, ఈ రోజు లాస్ట్ డే. అండ్ నేను చెప్పినట్టు ఐవ్ బీన్ వాలంటీరింగ్ దిస్ హోల్ వీక్. జులై 1st నుంచి అక్కడే ఉన్నా నేను. ఇట్స్ అమేజింగ్ ఆపర్చునిటీ. అండ్ నిన్న ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అండ్ మనకి అచ్చెన్నజీయర్ స్వామి గారు వచ్చారు ఇండియా నుంచి, ఆల్ ది వే ఫ్రమ్ ఇండియా టు బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఫస్ట్ మనకి అందరికి నిన్న ఆవిష్కరణ కూడా జరిగింది. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారో అండి. డూ చెక్ ఇట్ చెక్ గో టు గో అండ్ టేక్ పార్టిసిపేషన్ ఇఫ్ పాసిబుల్. అండ్ ఆల్సో చాలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా అవుతున్నాయి పిల్లలకి కూడా అండి. అసలు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దే హ్యావ్ కిడ్స్ యాక్టివిటీస్ టు. అండ్ చాలా వేదిక్ రిచువల్స్ అవుతున్నాయి, హోమాలు జరుగుతున్నాయి. అండ్ లైక్ ఐ సెడ్ లాట్ ఆఫ్ డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అండ్ ఈ రోజు మహానైవేద్యం జరుగుతుందండి, అన్నకూట అని కూడా అంటారు. బేసికలీ ఏంటంటే మీరు యునో యూ కెన్ కుక్ ఎనీ సాత్విక్ భోజనం, ఎనీ సాత్విక్ నైవేద్యం అండ్ అక్కడ టెంపుల్లో ఇవ్వచ్చు. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండి. యూజువలీ యూనో మనకి అంత ఆపర్చునిటీస్ రావు కదా. యూ కెనాట్ లైక్ కుక్ ఎవ్రీ టైమ్ అండ్ టేక్ ఇట్. బట్ టుడే ఇట్స్ అమేజింగ్. దే ఆల్సో హ్యావ్ పెరిషబుల్ అండ్ నాన్ పెరిషబుల్ ఐటమ్స్ టు, దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. సో వెళ్ళండి వెళ్ళి. ఐ థింక్ 8:30 నుంచి 9:30 వరకు అనుకుంటా. సో యూ కెన్ డొనేట్ ఎనీథింగ్ అండి, మీ శక్తిలో ఎంత కుదిరితే అంత చేయొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ రాధాకృష్ణ టెంపుల్. సారీ అండి. సో నా మన సెలబ్రేషన్ కార్నర్ సెగ్మెంట్ ఆ పాటతోటి ముగించుకున్నాము, బట్ ఇంకొక పాట కూడా వచ్చింది విచ్ హావ్ లైన్డ్ అప్ అండ్ ఐమ్ గోనా ప్లే దాట్. అండ్ ఆఫ్టర్ దాట్ వీ విల్ గెట్ ఇన్ టు అవర్ హెల్త్ రీసెట్ సెగ్మెంట్. ఇదైతే అసలు చాలా ఫన్నీగా ఉంటుందండి. నేను లాస్ట్ వీక్ చెప్దాం అనుకున్నాను, బట్ లాస్ట్ వీక్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ వీ లాస్ట్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఐ డిడ్ గెట్ అ ఛాన్స్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ఐ కాంట్ వెయిట్ టు టాక్ అబౌట్ ఇట్ దిస్ వీక్. బట్ బిఫోర్ దాట్ ఐమ్ ప్లేయింగ్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ హాయ్ నానా యాజ్ రిక్వెస్టెడ్.

That was a beautiful song from Hi Nana. And Manaki Girigaru call chesaru. Girigaru, thank you so much for calling Andy. And I know Kumanji Pata request chesaru, which I've lined up. But very soon we'll go into our next commercial break. But T, I wanted to talk about her health research segment, which we do. So, oka personal experience share chesukovali anukuntunnanu anna kadandi. So, last week anukunna, but I couldn't talk, like I said, time constraints valla. So, 2 weeks ago, basically, manam health research segment lo, if I learned something new, which is really helpful and which has shown an effect on me, I really, really like to talk about it here and there. Maybe, naak help ayindi, inka andarki help avutundemo, ani cheppi oka mukhya uddesham dandi. So, aithe, 2 weeks ago, memu, San Antonio, Juneteenth, long weekend ki, San Antonio ki, Sea World untundi kada, akkadiki vellam anamata. So, నాది మామూలుగానే చాలా ట్యాన్ ప్రోన్ స్కిన్, చాలా తొందరగా ట్యాన్ అయిపోతాను. అసలు మామూలుగా సన్ స్క్రీన్ లేకుండా బ్యాక్ యార్డ్ లో కూడా నేను వెళ్ళను. సో అలా వాటర్ పార్క్ కి బయలుదేరే ముందు బాగా ఒక కిలో సన్ స్క్రీన్ అప్లై చేసుకుని ఓకే ఐఎమ్ ప్రిపేర్డ్ ఆల్ సెట్ అని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్ లో వెళ్లిపోయా. అసలు అక్కడికి అక్కడ వెళ్లిన తర్వాత ఆ వాటర్ రైడ్స్, ఆ ఎక్సైట్మెంట్, ఆ ఫ్యామిలీ ఫన్ లో పడి సన్ స్క్రీన్ ని మళ్ళీ మళ్ళీ రీఅప్లై చేయడం పూర్తిగా మర్చిపోయాం. మొత్తం అంతా స్టఫ్ అంతా లాకర్ తీసుకుని అక్కడ పెట్టేసి, అసలు ఫోన్ కూడా లేదు చేతిలో, అన్ని అక్కడ పెట్టేశాము. అండ్ ఐ ఫర్గాట్ టు క్యారీ మై సన్ స్క్రీన్. అగే సీ, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ రైట్, ఐమ్ న్యూ టు డాలస్ అండ్ దెన్ ఇంకా హీట్ అలవాటు అవ్వలేదు కాబట్టి దీస్ ఆర్ ఆల్ బిగినర్స్ మిస్టేక్స్ అనుకోవచ్చేమో. పైగా నా సన్ స్క్రీన్ వాటర్ ప్రూఫ్ కాదండి. ఓకే, ఐ హావ్ బీన్ యూజింగ్ ఇట్ ఫర్ ఇయర్స్ అండ్ బికాస్ ఆఫ్ ప్రీవియస్ వెదర్ వేర్ ఐ యూస్ టు బీ, దట్ వాస్ పర్ఫెక్ట్. రిజల్ట్ ఏంటి అని అంటే, ఈ పొద్దునంతా ఆడి ఈవినింగ్ ఇంటికి వచ్చాక అసలు ఆ మొహాలు చూసుకుని మమ్మల్ని మేమే గుర్తుపట్టలేకపోయామన్నమాట. అసలు నేనైతే కుంపట్లో కాలిన కుమ్మంకేలాగా అయిపోయాను. అదే సినిమాలో ఉంటుంది కదా స్వర్ణకమలంలో డైలాగు, నిజంగా అలా అయిపోయాను. ఇట్స్ నాట్ అబౌట్ ద కలర్ అండి, ఇట్స్ అబౌట్ హౌ హారబుల్ ద స్కిన్ వాజ్ ట్యాండ్ అండ్ బర్న్ అయింది. యాక్చువల్లీ డీహైడ్రేట్ అయిపోయాం, పిగ్మెంటేషన్ వచ్చేసింది అప్పటి నుంచి, యాక్నీ బ్రేక్అవుట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో అంత ఈ రేంజ్ ఆఫ్ సన్ ట్యాన్ అసలు ఎప్పుడు అవ్వలేదన్నమాట. సో అప్పుడు అర్థమైంది, అమ్మో డాలస్ సమ్మర్ ని మాత్రం కొంచెం కూడా లైట్ తీసుకోవద్దు, అసలు సూర్యారావు గారు మనల్ని మాత్రం లైట్ గా తీసుకోరు అని. సో ఆన్ దట్ నోట్ ఈ రోజు స్మాల్ రిమైండర్ ఏంటి అని అంటే, బయటికి వెళ్లేటప్పుడు వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్, ఎస్పెషల్లీ ఇఫ్ గెటింగ్ ఇన్ టు వాటర్ పార్క్స్ ఆర్ ఎనీథింగ్, వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్ యూజ్ చేయండి. అండ్ ఎవ్రీ 2 hours కి, ఎస్పెషలీ లైక్ యూనో ఇఫ్ యూర్ స్వెటింగ్ రియలీ బ్యాడ్ ఆర్ స్విమ్మింగ్, జస్ట్ క్లీన్ అప్ యువర్ ఫేస్ అండ్ మళ్లీ మళ్లీ అప్లై చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ మన స్కిన్ హైడ్రేషన్ కి కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ క్యాప్, సన్ గ్లాసెస్ లేదా అంబ్రెల్లా యూజ్ చేస్తే ఇంకా ఇంకా బెటర్. నేను నిన్న July 4th కాబట్టి ఐ వెంట్ టు చెక్అౌట్ ద ఫైర్ వర్క్స్ ఇన్ ఆర్ సిటీ, గుడిగేసుకునే కూర్చున్న రోజు అంతా అసలు క్యాప్ వాజ్ నాట్ హెల్ప్ఫుల్ అట్ ఆల్. అండ్ ఎస్పెషలీ కిడ్స్ తో బయటికి వెళ్తున్నప్పుడు మటుకు అసలు వాళ్ళకి సన్ స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోవద్దు. వెకేషన్స్ మెమరీస్ అన్ని బ్యూటిఫుల్ గా ఉండాలి, కానీ నాలాగా సన్ ట్యాన్ మెమరీస్ ఉండకూడదు కదా. అసలు నేను చూసుకుని ఓ నాయనో ఇలా అయిపోయావేంటి అని, అండ్ వెన్ ఐ కాల్డ్, వీడియో కాల్ చేస్తే వాళ్ళు కూడా ఈ ఇంటి అయిపోయావు అని చెప్పేసి అడిగారు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్, స్టే హైడ్రేటెడ్ అండ్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సమ్మర్ సేఫ్లీ. అండ్ గిరిగా రిక్వెస్ట్ చేసినట్టు అన్నమయ్య మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ రిక్వెస్ట్ చేశారు, అండ్ ఐ హావ్ లైన్డ్ ఇట్ అప్. లెట్స్ ఆల్ లిసన్ టు దిస్ అండ్ కమ్ బ్యాక్. బ్రేక్ఫాస్ట్ టైం అయితే కనుక ఇగో ఇలానే ఉంటుందండి, బట్ హియర్ ఇట్ గోస్.

నమస్కారం అండి. యాక్సిడెంటల్ గా నేను ఏదో నొక్కాను అండ్ అది వెళ్ళిపోయింది. బట్ ఐ యామ్ గోయింగ్ టు లైన్ అప్ అనదర్ సాంగ్. అవునండి, ఎంత మందికి ఈ రీల్ చూసారు ఇన్స్టాలో, బాహుబలి 3 రీలీజ్ అవుతుంది అని చెప్పేసి నేను చూసాను. నిజంగానే అసలు బాహుబలి 3 అనేది వస్తుందంటారా? వాట్ డూ యూ థింక్? అసలు వావ్, అసలు నిజమైతే ఆ ఫస్ట్ సెకండ్ కి ఎంత అసలు ఈగర్ గా ఓపిక్ గా వెయిట్ చేశామండి. ఇంకా 3 ఎప్పుడు వస్తుందో. మీలో ఎంతమంది బాహుబలి 3 కోసం నిజంగానే ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు? నాకు కాల్ చేయండి అట్ 9726361966. మీ ఒపీనియన్ చెప్పండి అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏమై ఉంటుండొచ్చు 3లో? మళ్ళీ అసలు మీరు కూడా మ్యాజిక్ ని స్క్రీన్ బిగ్ స్క్రీన్స్ మీద చూడడానికి వెయిట్ చేస్తున్నారా? నేనైతే ఐ థింక్ అనుష్క, ప్రభాస్ వీళ్ళందరూ హింట్స్ ఇచ్చారు కదా కొన్ని ఇన్స్టాలో చూశాను, సోషల్ మీడియాలో. బట్ ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ వస్తుంది అని అనుకుంటున్నాను. బట్ వాట్ డూ యూ గైస్ థింక్ నాకు చెప్పండి. అండ్ ఐ వుడ్ లవ్ టు హియర్ అబౌట్ యువర్ ఒపీనియన్స్ టూ. అండ్ సో ఆన్ దాట్ నోట్, బాహుబలిలో హంసనామా సాంగ్ విందాం మనం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Manashanti, mental peace. Masala dosa.
1: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatam palukutondi. Vrindavan refreshers aina, Gokul's Pride utapamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
5: Amma, Saturday movie?
4: Manabadi class.
5: Amma, old McDonald had a farm.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu.
5: Uppu kappu rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
6: వెల్కమ్ బ్యాక్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అండి. టైం 9:03 అయిపోయింది. ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు అనుకుంటున్నారా? మరి 9 అయిపోయిందంటే ఇంకా మెల్లిమెల్లిగా అందరూ లేచేసి కాఫీలు టిఫినీలు అన్ని అవుతూ ఉండుంటాయి కదా. ఇప్పటి వరకు ఏంటంటే కొంచెం అందరూ పొద్దునే లేస్తే కొంచెం సూదింగ్ గా ఉండాలనుకుంటారు కాబట్టి నేను ఆ టోను ఆ పాటలు ఎంచుకుంటాను. బట్ ఒకసారి 9 స్టార్ట్ అయిపోయాక ఓకే మన డే స్టార్ట్ అయింది, వీ విల్ స్లోలీ స్లోలీ స్టార్ట్ గెటింగ్ ఇన్ టు అవర్ స్కెడ్యూల్ కాబట్టి నా ఎనర్జీ కూడా హై అయిపోతుంది. కానీ 9 దాటింది అని అంటే వెంటనే నాకు ఆకలి ఇస్తుందండి. ఐ ఓన్లీ థింక్ అబౌట్ బ్రేక్ఫాస్ట్. అసలు పొద్దు పొద్దునే ఆహా యమ్మి యమ్మి బ్రేక్ఫాస్ట్ ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో ఆన్ దాట్ నోట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఏ టు బి. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఆర్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బి న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్స్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్. చెప్పానండి ఫుడ్ టు టాంగి గోంగూర రైస్. యూ కెన్ ఎంజాయ్ ద ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ only at A2B and they're located in Frisco and Little Elm. Also do check out A2BTexas.com or call 214-872-2345. And alage mana authentic Indian flavors kavali ani anukunte you should head to Maitri's Indian Cuisine. Hilltop location lo amazing views, spacious patio seating, friends and families tho chill avadaniki oka perfect destination andi. They have morning breakfast, lunch buffet, evening snacks varaku ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ అయితే ఇస్ గ్యారంటీడ్. ఇంతే కాదు, మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా, బీట్ ఎనీ పార్టీస్ ఆర్ ఎనీ కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. So what are we waiting for, right? So visit Maitri's Indian Cuisine. They're now serving you in Irving, South Lake and Frisco. Amazing kadandi asalu. Everyone, you know, inta manchi manchi cities lo accessible undi kabatti. Definitely do check out. And also, mana Shri Krishna Villas is indulging in something truly special. You can experience their signature thali in a more immersive way. So from the moment you walk in, you welcome the traditional way with a refreshing welcome drink and then begins a beautifully curated dining journey. Whether it's a weekday bhojanam or the weekend bhojanam, every dish is served live, fresh and straight to your table, bringing you the warmth of homestyle tradition with restaurant perfection. Shri Krishna Villas, they're located in 13215 Main Street in Frisco, Texas, 75035. Shri Krishna Villas, ki nenu kuda vellanandi, vaalla bhojanam tinnan, weekend bhojanam chala chala baaguntundi and vaalla ambience aithe enta inka baaguntundi. Don't forget to check it out. So that was about food related announcements. So ippudu time 9 ayipoyindi kabatti manam ippati varaku, for all those who just tuned in andi, we started our show with beautiful songs and then we did our celebration con cheskunamo. And ippudu 9 o'clock ayipoyindi kabatti koncham fun add cheddam. Indaka before we got into the commercial adigan kadandi Bahubali 3 ostundi anta kada anani naaku anpichindi monni chusinappudu. Not only it's not a re-release but it's a new part coming in, but inko side lo ippudu chaala trend nadustundi kadandi, like mana chaala signature old movies anni they're all like hit movies anni malli re-release avutunayi anani. So I thought why not, let's actually play a little game or a segment, actually game kuda kada segment, re-releasing movie trend segment. So naaku chaala chaala ishtamaina konni telugu cinemalu konni note chesukunanu anamata. So I thought aa movie nunchi edanna oka chinna dialogue clip kaani song bit aina background appatlo songs background music ringtones laga pettukune vallu entha mandi gurtundi. So ala meeru adi e movie nundo guess చేయండి. అండ్ ఆ గెస్ట్ చేయడంతో పాటు ఆ సినిమాతో మీకు ఏదైనా ఒక స్పెషల్ బ్యూటిఫుల్ మెమరీ కూడా ఉంటే మాతో షేర్ చేసుకోండి. అండ్ మేబీ ఇట్ కుడ్ బి లైక్ యునో ఫస్ట్ డే ఫస్ట్ షో చూసామండి, ఫ్రెండ్స్ తో వెళ్ళామండి, ఆర్ లైక్ యునో మై హస్బెండ్ వెంట్ టు సమ్ మూవీ అండ్ హీస్ లైక్ ఆ మూవీ ఆలోచించుకున్నప్పుడల్లా నా చెప్పులు పోయాయని అంటారు. అలా ఏమన్నా ఎంజాయ్ చేసిన మెమరీస్ ఉంటే అందరం గుర్తు చేసుకుందాము. సో ఫస్ట్ క్లిప్ ఒకటి లైన్అప్ చేశాను. ఇట్స్ అ కామెడీ బిట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది హిట్ మూవీ అప్పట్లో. మేబీ ఎన్నేళ్ళు అయి ఉంటుందండి, ఒక 13-14 ఇయర్స్ అయి ఉంటుందా, లెట్స్ సీ. నేను టైమింగ్ లో చాలా బ్యాడ్, బట్ లెట్స్ సీ.
7: గుడ్ మార్నింగ్ సార్. ఎవరా వాడు? నేను సార్ ఎంఎస్. మీకోసమే చూస్తున్నాడు, రండి.
8: ఎలా ఉంది సార్?
7: ఆ సొట్ట ఏంటి
8: పట్టబడిందా?
7: మీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? వాటికి మంది స్టూడెంట్స్, ఎంత బస్సు, 50,000 ఖర్చు, తెచ్చినేమో ఈ బోడి కప్పు, నిండా నీళ్లు పోసుకుని అందులో దూకి చాలు.
8: అలా
6: విన్నారు కదా. సో that was a clip from the famous hit movie Appatlo. So meer ready aithe phone chesi naaku answer cheppandi. And ee movie tho associate ayyuna any beautiful memory share cheskovali anukunte, you can definitely call me at 972-636-1966. And indaka nenu Hamsanama paata pettanu, commercial lo kellamu, naaku naa WhatsApp mogipoyindandi asal paata enduku ayipoyindani, but I'm going to continue playing that song. I think a lot of people are so waiting for that song, so here it goes. But do call me and let me know your answer and then nen kuda na memory enter share cheskuntanu.

వెల్కమ్ బ్యాక్. దాట్ వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ బాహుబలి. నాకు ఇంకా ఎవరు కాల్ చేయలేదండి, సో సైలెంట్ గా ఉన్నారా లేక అందరూ సండే బ్రేక్ఫాస్ట్ లో బిజీగా ఉన్నారా? ఐల్ గెస్ ద లేటర్ వన్, బట్ దట్స్ నాట్ అ ప్రాబ్లమ్. సో నేను ప్రిపేర్డ్ గానే ఉన్నాను. ఐ టోల్డ్ యూ రైట్, నేను కూడా నా మెమరీ షేర్ చేసుకుంటాను అనని. సో ఇంకా ఎవరు కాల్ చేయలేదు కాబట్టి దీనికి నేనే చెప్తాను ఆన్సర్. దిస్ ఈస్ ఫ్రమ్ ద మూవీ నువ్వే కావాలి. అండ్ నాకు ఈ మూవీతో బ్యూటిఫుల్ మెమరీ ఏంటి అని అంటే, ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత, సారీ అండి సడన్ గా ఐ హ్యాడ్ టు క్లియర్ మై థ్రోట్. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మేము ఫ్యామిలీ అంతా కలిసి ట్రిప్ కెళ్ళాము విజయవాడకి. అండ్ అసలు ఆ ట్రిప్ అంతా ఆల్మోస్ట్ ఈ సినిమా పాటలే. అప్పట్లో అసలు నా ఫస్ట్ క్రష్ కూడా తరుణ్. సో అసలు క్యాసెట్ రివైండ్ చేసి చేసి ఆ పాటలు వినడం, అందరినీ విసిగించడం నా ఫేవరెట్ పని అయిపోయింది అనమాట. సో ఇప్పుడు అవి వింటూ ఉంటే నాకు ఈ సాంగ్, ఈ మ్యూజిక్ విన్నా ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు దిస్ మూవీ విన్నా చూసినా నాకు ఆ ట్రిప్ గుర్తొస్తుంది. సో దట్ వాజ్ మై మెమరీ విత్ దిస్ మూవీ. అండ్ అప్పట్లో మనం తరుణ్ అంటే చాలా అసలు పడి చచ్చిపోయే వాళ్ళం. తరుణ్ ఏడిస్తే నేను తట్టుకోలేకపోయేదానండి. ఒకసారి వి వెంట్ టు అ మూవీ, తరుణ్ మూవీ, నేను, మై మామ్ అండ్ మై యంగర్ సిస్టర్. అండ్ తరుణ్ ఏడుస్తున్నాడు ఆ మూవీలో, ప్రేమైన నీకు. తరుణ్ ఏడుస్తుంటే నేను ఒకటే కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. ఎందుకు ఇట్లా సైడ్కి తిరిగి చూస్తే మా చెల్లెలు కొట్టుకుని కొట్టుకుని నవ్వుతుంది, పిచ్చా నీకు ఏమన్నా ఎందుకు ఏడుస్తున్నావు అని. సో దాట్ ఈస్ ఆల్సో అనదర్ మెమరీ దట్ ఐ హ్యావ్ ఆఫ్ తరుణ్. బట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే, ఈ మూవీలో సాంగ్స్ చాలా చాలా హిట్ అయ్యాయి అప్పట్లో. అసలు నాన్ స్టాప్ రిపీట్ లో వినేవాళ్ళము. సో ఐమ్ గోనా ప్లే దట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎవరైనా విని గెస్ చేయగలిగితే నాకు కాల్ చేయండి అట్ 972-636-1966. నేను ఒక్కదాన్నే గెస్ చేసుకుంటుంటే అంత ఫన్ రాదండి. సో మీరు కూడా టేక్ ఆఫ్ యువర్ ఫోన్స్ అండ్ కాల్ మీ అట్ 972-636-1966. అండ్ మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను ఇక్కడ, మీ కాల్ కోసం బేసికలీ. అండ్ హియర్ కమ్స్ ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్.

వినారు కదా. సో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ మూవీలోనిది? వేరే మైక్స్ కూడా ఆన్ అయిపోయండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ మూవీలో ఉంది, అండ్ ఈ మూవీ గెస్ చేయండి, అండ్ ఇది మళ్ళీ రీరిలీజ్ అవ్వాలి అని మీరు కోరుకుంటున్నారా, అండ్ వాట్ ఆర్ ది మెమరీస్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ మూవీ దట్ యూ వుడ్ లైక్ టు షేర్? కాల్ మీ అట్ 972-636-1966. అండ్ మీన్ వైల్ ఇంకొక మంచి సాంగ్ ప్లే చేస్తున్నాం.

Well, that was a beautiful song from the movie Nuve Nuve. నాకు ఈ మూవీ అంటే కూడా చాలా ఇష్టం అండి. ఇది నా రీలీజ్ అయితే కనుక మళ్ళీ చూడాలంటే చాలా చాలా ఇష్టపడతాను. సో ఇందాక నేను ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేశాను, నాకు ఇంకా ఎవరు కాలర్స్ కాల్ చేయలేదు. సో ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. సో ఐ థాట్ ఐ విల్ ప్లే దాట్ అగైన్ అండ్ సి ఎవరైనా గుర్తుపడతారా. సో బేసికలీ అండి, ఫర్ దోస్ ఆఫ్ యూ ఆల్ హూ జస్ట్ ట్యూన్డ్ ఇన్, ది సెగ్మెంట్ ఈజ్ రీరిలీజ్ సెగ్మెంట్. బేసికలీ ఏంటి అని అంటే, మనం ఈ మధ్య బాగా మూవీస్ ట్రెండ్ అవుతున్న, సారీ, రీరిలీజింగ్ ట్రెండ్ ఒకటి అవుతుంది కదా. సో నేను కొన్ని లిస్ట్ ఆఫ్ మూవీస్ నాకు నచ్చినవి దట్ ఐ వుడ్ వాంట్ దెమ్ టు రీరిలీజ్ అండ్ ఐ వుడ్ వాంట్ టు వాచ్ దెమ్ అగైన్ అని అంటే ఇవి అని చెప్పి వచ్చున్నాయి. ఇవి చాలా సార్లు, బట్ ఇవి ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా. సో అలా ఆ ఒక మూవీకి సంబంధించి ఒక కామెడీ బిట్టో లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టైటిల్ మ్యూజిక్ ఏదో ఒకటి ప్లే చేస్తాను అండ్ యూ విల్ హ్యావ్ టు గెస్ వాట్ మూవీ ఈస్ దాట్ అండ్ ఆల్సో యూ కెన్ ఆల్సో షేర్ ద మెమొరీ దట్ యూ హ్యావ్ అసోసియేటెడ్ విత్ దాట్ మూవీ అండ్ ఇఫ్ యూ వుడ్ వాంట్ టు వాచ్ ఎనీ మూవీ అగైన్ అండ్ అగైన్ అదేంటో కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. సో హియర్ గోస్ ద మ్యూజిక్ అగైన్.

విన్నారు కదా, ఇట్స్ అ వెరీ వెరీ హిట్ మూవీ అండి అప్పట్లో. సో కాల్ చేయండి అట్ 972-66-1966 అండ్ టైమ్ ఫర్ అండ్ అదర్ అనౌన్స్మెంట్ అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ డాలిస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మనందరి ఫేస్ లో అండి మనకి ఫస్ట్ మనకందరికి ఒక పర్సన్ లో మనం నోటీస్ చేసేది ఏంటి, కళ్ళు అండ్ దెన్ వాళ్ళ స్మైల్. నేనైతే అసలు ఫస్ట్ ఒక మనిషి స్మైల్ నోటీస్ చేస్తాను బాగా, అండ్ దెన్ దేర్ ఐస్. సో అలాగా మీ నవ్వు మళ్ళీ అందంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారా? లైక్ కొంతమందికి యూనో, నాకు ఒకప్పుడు ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ స్మైల్, సో బట్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు చేంజ్ ఇట్. ఫర్ దోస్ ఆఫ్ యూ హూ వుడ్ వాంట్ టు, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీగా డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే పొందండి. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్స్ కోసం ఇప్పుడే కాల్ చేయండి అట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. సో లైన్ అప్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ విని వచ్చేసేయండి. నేను ఒక మన కాలర్ తోటి మాట్లాడి వచ్చేస్తాను.

0: All right, welcome back. You're listening to Radio Sirbi 107.9 FM and Radio Sirbi that sounds like home. So naaku call chesarandi Hemant Garu, and Hemant Garu got the right guess. And yes, that was the movie Murari. And movie toti meeku evana memories unnaya Hemant Garu ante memories antlevandi kaani indulo wedding song matram appatlo chaala chaala famous ayipindi. Ee pellilo chusina kuda ade paatu play chesevaru ani chepparu. That's amazing andi. Thank you so much for calling Hemant Garu. And as you requested, I'm going to play Kriti's favorite song right after the commercial andi. So but ఈ మూవీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆ బ్యూటిఫుల్ విలేజ్ బ్యాక్ డ్రాప్స్, వాళ్ళు హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న ఇన్నోసెంట్ రొమాన్స్, వాళ్ళ టీజింగ్ చాలా నాచురల్ గా అనిపించాయి. సొనాలి బెంద్రే కాస్ట్యూమ్స్ అయితే అప్పట్లో చాలా చాలా క్రేజ్ అయ్యాయి, లంగావోణీలు ఎస్పెషలీ. అండ్ ఇక్కడున్నా చూసినా కూడా అవే మనం చూసేవాళ్ళం, అవే కాస్ట్యూమ్స్. సో వీఆర్ గెటింగ్ ఇంటూ క్విక్ కమర్షియల్ బ్రేక్ అండ్ బి రైట్ బ్యాక్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం

0: హెడెంట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా. ఏంది బ్రో, గంది చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా. ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
2: Welcome back. You're listening to Radio Sirabi 107.9 FM HD3 Dallas's number 1 Telugu radio. America lo telugu nestam and nenu mee RJ Shruti Venkat on our morning mantra show. So manamu, for those of you all who just tuned in andi, manamu chestunnamu re-releasing segment wherein ippudu current trend chaala re-releasings avuthunayi kada, hit movies anni. So aa movies nunchi nenu konni manam paatha cinemalu nunchi konni బిట్స్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ ఎనీ సీన్ కానీ, సాంగ్ కానీ ప్లే చేస్తాను. మీరు ఆ మూవీ ఏంటని గెస్ చేయాలి అండ్ ఆ మూవీతో అసోసియేట్ అయ్యిన ఏదైనా మెమరీ షేర్ చేసుకోవాలి అనుకుంటే షేర్ చేసుకోవచ్చు. ఇందాక నేను కాల్స్ మిస్ అయ్యానండి, ఐఎమ్ సారీ అబౌట్ దాట్, ప్లీజ్ కాల్ మీ బ్యాక్ అండ్ ఐ హావ్ లైన్డ్ అప్ అనదర్ వన్ రైట్ నౌ, దేర్ ఇట్ గోస్. అండ్ ఆల్సో నాకు మన కమర్షియల్ బ్రేక్ కి ముందు హేమంత్ గారు కాల్ చేశారు బికాస్ ఇట్స్ జావేద్ అలీస్ బర్త్డే టుడే. వాళ్ళ డాటర్ కృతికి ఒక పర్ఫెక్ట్ సాంగ్ ఒకటి ఆయన సెలెక్ట్ చేసుకున్నారు, విచ్ ఐ హావ్ లైన్డ్ అప్. బట్ బిఫోర్ ఐ స్టార్ట్ ప్లేయింగ్ దట్ సాంగ్ కృతి ఫర్ యూ, ఐ హావ్ అనదర్ మ్యూజిక్ దట్ ఐ ఆమ్ గోయింగ్ టు ప్లే, అ బిట్ ఐఎమ్ going to play. So మీరందరూ, ఇది చాలా ఫేమస్ మూవీ అండి, ఇందులో చాలా ఫేమస్ డైలాగ్స్ కూడా ఉంటాయి, కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ మూవీ ఏంటో గెస్ చేయండి అండ్ చెప్పండి ఇఫ్ యూ వుడ్ వాంట్ టు రీ రిలీజ్ దిస్ మూవీ అగైన్.

విన్నారు కదా. సో ఈ మూవీ, ఈ మ్యూజిక్ ఏ మూవీలో ఉంది అండ్ ఆ మూవీతో అసోసియేట్ అయిన ఏదైనా మెమరీ షేర్ చేసుకోండి. ఆల్సో రీ రిలీజ్ అయ్యే మూవీస్ లలో మళ్ళీ ఇది చూడాలనుకుంటున్నారా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి అట్ 9726361966. అండ్ కృతి, హియర్ గోస్ యువర్ ఫేవరెట్ జావేద్ అలీ గారి సాంగ్. ఐ హోప్ యూ లిసన్ టు దిస్ అండ్ ఎంజాయ్.

0: All right, that was a beautiful song from the movie Ranjana, Kriti. I hope you enjoyed this song. And also, it was Javed Ali gar birthday, kabatti sandarbhanga ee song kuda play chesamu. And nenu oka song play chese mundu inkoka background music play chesanandi, naaku okkalu kuda call cheyaledu, enti gurtupatleda asalu movie, lekapothe andaru busy ga unnara. Any which ways, I will tell you what it is about. So, manakasali ee movie ante first gurtochede evaru anante నాగార్జున గారు. ఎస్, దట్ ఈస్ ఫ్రమ్ ద మూవీ మన్మధుడు. అసలు ఆయన ఈ మూవీలో ఎంత హ్యాండ్సమ్ గా ఉంటారు కదా అసలు. అండ్ ద కెమిస్ట్రీ దట్ హీ హ్యాడ్ విత్ సోనాలి బెంద్రే వాజ్ రియలీ నెక్స్ట్ లెవెల్. అండ్ అసలు ఆనెస్ట్ గా చెప్పాలంటే ఈ సినిమా తర్వాతే కొంచెం నాగార్జున గారు అంటే ఇంకొంచెం ఇష్టం పెరిగింది. యు నో, ఐ రియలీ లైక్ హిస్ చామ్. అండ్ నేను ఆయనని ఐ థింక్ కింగ్ మూవీ అప్పుడు షూట్ లో కలిశాను. అసలు ఎంత బాగుంటారో అండి అసలు. అండ్ ఇట్స్ అమేజింగ్ దాట్ హీస్ రియలీ రియలీ మెయింటైనింగ్ ఇప్పటికీ అంతే కదా. సో నా మెమరీ ఏంటి అని అంటే ఆబ్వియస్లీ కాలేజ్ బంక్ కొట్టే వెళ్ళాము చూడడానికి. బట్ ఈ మూవీ అయితే నేను 2 times చూసాను. దట్స్ ద మెమరీ దట్ ఐ హ్యావ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మూవీ దగ్గర నుంచి నాకు నాగార్జున గారు అంటే ఇంకా కొంచెం ఇష్టం పెరిగిపోయింది అనమాట. సో దాట్ వాజ్ అబౌట్ ఇట్. నేను ఇంకొక బిట్ ప్లే చేస్తున్నాను. ఇదైతే అసలు ఇంకా ఇదైతే ఒక మూవీ కాదండి, ఇది ఒక ఫినామినా అని చెప్పుకోవాలి మా అప్పట్లో. అసలు ఈ మూవీ ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బర్డ్స్ ఉండేవి. 200 days, 175 days సక్సెస్ సెలబ్రేషన్ నేను రీసెంట్ గా యూట్యూబ్ లో కూడా చూశాను. అసలు ఎంత గ్రాండ్ గా చేశారు అప్పట్లో అనని. అండ్ లీడ్ యాక్టర్ అయితే స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ఆ ఎలివేషన్ సీన్స్ కానీ అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని గూస్ బంప్స్ నిచ్చాయి. సో అసలు అప్పట్లో ఈ సినిమా గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అని అంటే అసలు చాలా చాలా రేరేనండి. సో లిసన్ టు దిస్ బిట్ అండ్ లెట్ మీ నో, గెస్ చేయండి ఇది ఏ మూవీ అయి ఉండొచ్చు అని. అండ్ ఈ మూవీతో మీకు ఏమైనా అసోసియేటెడ్ మెమరీ ఉందా దట్ యూ వుడ్ లైక్ టు షేర్? అండ్ డూ యూ వాంట్ దిస్ మూవీ టు బి రీ రిలీజ్డ్ అగైన్? అఫ్ కోర్స్ మనకి యూట్యూబ్ లలో ఉన్నాయండి, బట్ స్టిల్ యూనో థియేటర్ లో చూస్తే అదొక డిఫరెంట్ ఫీలింగ్ కదా. ఏమంటారు?
1: కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా? కాశీకి పోయే
0: విన్నారు కదా, ఇది ఏ మూవీ అయి ఉండొచ్చు? గెస్ చేయండి అండ్ నాకు కాల్ చేయండి అట్ 9726361966. అండ్ నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ లైన్అప్ చేసి ప్లే చేస్తాను మీకోసం. 2 many సాంగ్స్ ఉన్నా కూడా పిక్ చేసుకోవడం కష్టమే కదండి. అసలు ఏది చేయాలి అని అనిపిస్తుంది. హియర్ యు గో.

That was a beautiful song from the movie Orange. And ee cinemalo kuda anni paatalu chaala baaguntai. So paataki mundu nenu oka bit play chesanu and I've asked you to guess which movie is that from and would you like to watch it again. And Hemant garu and Kriti call chesaru. Kriti, thank you so much for calling. Hemant garu, thank you andi. Indra an cheppi chepparu. That's right. That's the right answer. Nen recent gane YouTube lo Indra re-release appatlo sorry Indra release 175 days success వీడియో చూసాను. ఐ వాజ్ లైక్ మైండ్ బ్లోన్ అండి. అఫ్ కోర్స్ అప్పట్లో అయ్యాయి, కాకపోతే మనం టీవీలో చూడటమే కదా. వీ డోంట్ హ్యావ్ యాక్సెస్ దెన్, వీ డిడ్ హ్యావ్ యాక్సెస్ టు యూట్యూబ్ దెన్. సో బట్ అసలు ఇప్పుడు చూస్తే వావ్, అసలు ఏంటి ఇంత ఇంత మంది జనాలు వచ్చారా అని అనిపిస్తుంది. సో నేను ఐ డింట్ గెట్ టు వాచ్ దట్ మూవీ. నేను అప్పట్లో బాగా తరుణ్ మూవీలు తప్ప నాకు వేరే ఏమి కనిపించేవి కాదు. ఆర్ ఆ తర్వాత నాగార్జున గారి మూవీస్ కూడా చాలా ఎంజాయ్ చేసేదాన్ని. అండ్ హేమంత్ గారి వైఫ్ కి కూడా మన్మధుడు మూవీ ఇస్ లైక్ హర్ ఆల్ టైమ్ ఫేవరెట్. మేము రీసెంట్ గా చూసామండి, మా అమ్మాయికి కూడా చూపించామని అన్నారు. అసలు ఈ మూవీస్ వీ హ్యావ్ యాక్సెస్ అండి టు వాచ్ ఆన్ యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్స్, బట్ అగైన్ ఆ బిగ్ స్క్రీన్ మీద చూడడం ఈజ్ ఎన్ అదర్ ఫీలింగ్ ఈజ్ వాట్ ఐ ట్రూలీ బిలీవ్. అండ్ వన్ ఆఫ్ సచ్ మూవీస్ ఈజ్ మన్మధుడు అండ్ దెన్ ఇంద్ర. అండ్ ఐ హ్యావ్ lined up another manchi famous song with that step from Indra movie. Idi vindam and let's come back. Oh, before that, why don't I play my other bit? Idi inkoka movie nunchi oka background music bit. So idi kuda guess chesi idi movie malli re-release avvali ani anukuntunara. And what is that memory that you have associated with this movie? Okay, so let me play this.

చెప్పినారు కదా. సో ఈ సినిమా అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది బ్యూటిఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అసలు ఆ థీమ్, ఈ థీమ్ మ్యూజిక్ అయితే నేను చాలా ఫిదా. ఎన్నో ఇయర్స్ ఐ హ్యాడ్ దిస్ యాజ్ మై రింగ్ టోన్ బ్యాక్ దెన్. అసలు ఫోన్ రింగ్ అయిన ప్రతిసారి ఈ మూవీ గుర్తొచ్చేది. ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్, ద లవ్ స్టోరీ, ద కామెడీ అన్ని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో ఉంటాయి. సో అందుకే అసలు ఈ మూవీ చాలాసార్ యూనో టీవీలో కూడా వస్తూ ఉంటుంది కానీ, బట్ స్టిల్ ఐ వుడ్ వాంట్ టు వాచ్ దిస్ ఆన్ బిగ్ స్క్రీన్ అగైన్. సో ఈ క్లూస్ ని బట్టి గెస్ చేయండి, ఆ మ్యూజిక్ ని బట్టి గెస్ చేయండి అది ఏ సినిమా. అండ్ ఆ సినిమాతో పాటు మీకు ఏదైనా మెమరీ ఉంటే నాతో షేర్ చేసుకోండి. కాల్ మీ అట్ 972-636-1966. మీ ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ లైక్ ఐ సెడ్, ఇంద్రా మూవీ నుంచి ఒక మంచి ఫేమస్ సాంగ్ లైన్అప్ చేశాను. లిసన్ అండ్ ఎంజాయ్.

Sorry for the pause, Andy. Nena sir, time hai, chusko le du. And I just realized it's 9:57. Asal ee roj morning aithe ela gadichipoyindo asal teline teliyaledu. And I hope you all had a relaxed start of the day. Elago manaki weekdays anta rush rush lone untundi. But of course, ippudu inka anta rush avvaledandi. Endukante pillalu chaala mandi school holidays kabatti. So very soon we will get into that rush mode. But then meeku manchiga రిలాక్స్ గా స్టార్ట్ అయింది అని అనిపిస్తే ఐ విల్ ఫీల్ సక్సెస్ఫుల్. సో అలాగే ఈ రోజు టైం కుదిరితే ఆలయం లో మన రాధాకృష్ణ టెంపుల్ కి తప్పకుండా వెళ్ళండి. ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఈ రోజు, మనకి మహా నైవేద్యము, మహా అన్నకూటు, ఇంకా శ్రీ శ్రీనివాస ఉంజల్ మహోత్సవం కూడా జరుగుతుంది. అండ్ ఈవినింగ్ స్వామి ముకుందానంద గారి కథోపనిషత్ లెక్చర్ కూడా జరగబోతున్నాయి. దోస్ ఆఫ్ యూ ఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ అటెండ్. అండ్ మీరు ఇంట్లో ఏదైనా మహా నైవేద్యం ప్రిపేర్ చేస్తుంటే దయచేసి టెంపుల్ తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించండి. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అందరం కలిసి ఆ మహా అన్నకూట సేవలో ఒక భాగంగా అవుదాము. అండ్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరైనా నన్ను టెంపుల్లో చూసి గుర్తుపడితే వచ్చి హలో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నాకు మీతో ఫోన్ లో మాట్లాడడం ఎంత ఇష్టమో, ఫేస్ టు ఫేస్ కలిసి 2 నిమిషాలు కబుర్లు చెప్పాలంటే కూడా అంతే అంతే ఇష్టం అండి. సో ప్లీజ్ కమ్ అండ్ సే హాయ్. అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే శృతి వెంకట్, మీ సండే మార్నింగ్ కంపానియన్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మార్నింగ్ మంత్ర ఆన్ రేడియో సెరబీ 107.9 FM. Sounds like home. Enjoy your Sunday. Family తో మంచి టైం స్పెండ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ సండే ఇదే టైం కి కలుద్దాం. అండ్ స్టే హైడ్రేటెడ్. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బై బై.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition, and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
4: ee weekend groceries nu teeskostava?
5: Rice, dal.

0: హలో గుడ్ మార్నింగ్ రేడియో సురభి సిగ్నేచర్ షోకి హార్దిక స్వాగతం. ఎలా ఉన్నారండి? లాంగ్ వీకెండ్ కదా, ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటూ ఉన్నాను. బట్ మ్యాన్, ఎండలు అసలు ఎట్లా మండిపోతున్నాయంటే విపరీతంగా. మొన్నెప్పుడు టెంపరేచర్ చూసినప్పుడు 96 degrees ఉంది అఫీషియల్ గా టెంపరేచర్ అయితే, కానీ ఫీల్స్ లైక్ వచ్చేసి 108 అంట. అసలు ఎండలేనా అవి, తట్టుకోగలమా మనము? బట్ ఇదేంటో అసలు. ఇంకా విషయం ఏంటంటే, ఇంకా మనము పీక్ సమ్మర్ ఇంకా హిట్ కూడా అవ్వలేదు, అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. బట్ డజంట్ మ్యాటర్, మనము వీఆర్ బ్రేవ్ పీపుల్. ఎండలున్నా, వర్షం ఉన్నా, స్నో ఉన్నా, మనమైతే రేడియో షో చేయాల్సిందే. రేడియో 24/7 నిరంతరం అలా నడుస్తూనే ఉండాలి, అండ్ మనం ఎంజాయ్ చేస్తుండాలి. హోప్ఫుల్లీ యువర్ లాంగ్ వీకెండ్ ఈజ్ గోయింగ్ వెరీ వెరీ వెల్. అండ్ మీ లాంగ్ వీకెండ్ లో మా రేడియోకి, నా షోకి ఒక చిన్న స్పేస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ అండి అందరికి, వామ్ వెల్కమ్. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. మన ప్రయాణ మధ్యాహ్నం 1 గంట దాకా. సరే, ఇవాళ ఒక కొత్తదనను బట్ ఒక ఇంట్రెస్టింగ్ థీమ్ తో అయితే వచ్చాను. ఆ థీమ్ లో పాటలు నేను మొదలు పెట్టే ముందు నాకు ఎంతో ఇష్టమైన ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక చిన్న డెడికేషన్ ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాను. ఆయన ఎవరు, ఏంటి సంగతులు, ఆయన గురించి విశేషాలు ఏంటి, అవన్నీ మనము ఈ పాట విన్నాక మనం మాట్లాడుకుందాం. అగైన్ వామ్ వెల్కమ్ టు ద రేడియో సురభి సిగ్నేచర్ షో. అమెరికాలో తెలుగు నేస్తాం.
1: ముందుగా శ్రోతలందరికీ శుభోదయం. ఇవాళ కార్యక్రమానికి స్వాగతం.

టైటిల్ సాంగ్ నేనున్నానని ఆ సినిమా నుంచి మీరు విన్న పాట. ఈ పాటకి సంగీతం అందించింది కీర్వాణి గారు, రాసింది చంద్రబోస్ గారు. అద్భుతమైన లిరిక్స్, చాలా బాగుంటాయి. ఇలాంటి పాటలు ఆయన చాలా బాగా రాస్తారు. అండ్ పాడింది నన్ అదర్ దాన్ కీర్వాణి గారే అండ్ సునీత తోటి. ఈ పాటతోటి ఎందుకు మొదలు పెట్టానంటే, నిన్న యాక్చువల్లీ కీర్వాణి గారి పుట్టినరోజు. హీ టర్న్డ్ 64 యెస్టర్డే. కానీ ఆయన ఎవర్ యూత్ఫుల్, వెరీ విటీ, అండ్ ఆఫ్ కోర్స్ సంగీతంలో ఆయన అందవేసించి నాకు చాలా చాలా ఇష్టం. ఆయన ఇన్స్ట్రుమెంటేషన్ సింపుల్ గా ఉంటుంది, కొన్ని కొన్ని పాటల్లో కాంప్లెక్స్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక్కోసారి అయితే ఆ సింఫనీ ఫీలింగ్ వస్తుంది ఆయన కొన్ని పాటలు వింటూ ఉంటే. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక రెండు పాటలు, యాక్చువల్లీ నాకు శ్రీనివాస్ గారు కాల్ చేసి ఒక రిక్వెస్ట్ కూడా చేశారు ఆయన. దాని గురించి మళ్ళీ చెప్తాను. ఆయన రిక్వెస్ట్ కూడా ఒక కొంచెం వెరైటీగా ఉంది. అన్నమయ్య సినిమా నుంచి ఒక మంచి పాట వినిపించండి, కానీ రోజా పాట వద్దు అన్నారు. ఎవరన్నా ఈ పాట కావాలి అని రిక్వెస్ట్ చేస్తారు, కానీ ఒక సినిమా నుంచి ఈ పాట వద్దు, దాని తప్ప దాని మినహా ఏదైనా వినిపించమని చెప్పడం కొంచెం వెరైటీగా అనిపించింది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫర్ యువర్ బోనీ కాల్ ఇవాళ. సో ఆయన ఆయన రిక్వెస్ట్ మీదుగా ఒక ఆ మంచి పాట విందాం. ఇది యాక్చువల్లీ ఈ పాటలో ఆ బిగినింగ్ లోనే ఆయన బాలుగారి వాయిస్ ఎంత అద్భుతంగా ఉంటుంది. అంటే కొన్ని కొన్ని పాటలు ఉంటాయి, ఆ పాట మొదలవ్వగానే ఒక ఇట్లా ఒక చిన్న ఝలక్ వస్తుంది అన్నమాట బాడీకి, ఒక గూస్ బంప్స్ అంటారు కదా, అలాంటి పాటే ఒకసారి ఏది పెద్దరాయుడు సినిమాలో కదిలే కాలం అని ఒక పాట ఉంటుంది కదా, నాకు ఇంకా గుర్తు. విజయవాడలో ఆ సినిమాకి వెళ్ళినప్పుడు, విజయవాడలో సినిమా థియేటర్స్ బాగుంటాయి యాక్చువల్లీ, అండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఆ పాట ఇలా మొదలవగానే ఇట్లా ఇట్లా ఒక చిన్న జర్క్ బాడీకి, అంత అద్భుతంగా మొదలవుతాయి కొన్ని కొన్ని పాటలు. ఆకోవకు చెందే ఈ పాట కూడా. శ్రీనివాస్ గారి రిక్వెస్ట్ మీదుగా ఈ పాట వినేద్దాము. అండ్ ఈ పాట గురించి ఏం ప్రశ్న అడగాలి? నథింగ్, లెట్స్ లిసన్. అండ్ ఓకే, ఇంకొక విషయం, వేణు వచ్చాడు మొదలు పెట్టంగానే బ్యాక్ టు బ్యాక్ నాగార్జున పాటలు వేస్తున్నాడు ఏంటి అనొద్దు. ఇది కేవలం కంప్లీట్ గా మనస్ఫూర్తిగా యాదృచ్ఛికం, కోయిన్సిడెన్స్. ఈ పాట వినేద్దాం.

అన్నమయ్య చిత్రంలోంచి మీరు విన్న పాట ఎంత అద్భుతంగా ఉంటుంది కదా, బిగినింగ్ మూసిన అబ్బో వాయిస్ బాగాలేదు. ఇవాళ మనము అంత ధైర్యం చేయొద్దు సరే, కానీ టెంప్ట్ అయిపోతాం పాడేద్దాం ఆ పాట అనేసి. శ్రీనివాస్ గారు మీ రిక్వెస్ట్ మీదుగా వినిపించిన ఆ పాట, హోప్ యూ లైక్ డిట్. నా సెలెక్షన్ మీరు ఈ సినిమాలో ఒక పాట తప్ప మిగతాది ఏదన్నా వినిపించమని చెప్పారు, నాకు ఈ పాట గుర్తుకొచ్చింది, ఈ పాట వినాలనిపించింది. అఫ్ కోర్స్ అన్నమయ్యలో అన్ని పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి కదా. సరే ఆ బిగినింగ్ బాగుంది. కొన్ని కొన్ని పాటలు అలా స్టార్టింగ్ లో చాలా చాలా అద్భుతంగా స్టార్ట్ అవుతాయి కదా, అలాంటి కోటి చెందిందే ఈ పాట. ఈ పాట ఎందుకు వినిపిస్తున్నానంటే, నేను ఇవాళ స్టూడియోకి వచ్చే ముందు వచ్చేటప్పుడు ప్లేలిస్ట్ లో ఒకసారి కొన్ని కొన్ని పాటలు ఎప్పటి నుంచో విననివి అలా సడన్ గా వినేసరికి ఒక అద్భుతమైన ఫీలింగ్, ఒక కొంచెం నాస్టాల్జిక్ గా అనిపిస్తుంది. అలాంటిదే ఈ పాట. కొంచెం పాత సినిమా, పాత సినిమా అంటే ఈస్ట్మెన్ కలర్ లో తీసిన సినిమా అని చెప్పచ్చు. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 రేడియో సిరభి, అమెరికాలో తెలుగు నేస్తం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి. అండ్ రాంకోటేశ్వర్ గారు మీ రిక్వెస్ట్ కూడా లైన్ అప్ చేస్తాను.

అలా పాట మీద ఎంత ఎలాంటి ఎఫర్ట్ లేకుండా అలా వచ్చేవాటి పడేసి అలా వింటూ ఉంటే, అండ్ అగైన్ వన్ మోర్ రేడియో సాంగ్ అలా రేడియోలో ప్లే అవుతూ ఉండేది. అగైన్ చాలా చాలా సంవత్సరాలైంది ఈ పాట విని, అండ్ ఎందుకో తెలీదు ఆన్ ది వే ఈ పాట నా ప్లే లిస్ట్ లో వచ్చింది. ప్లే లిస్ట్ అంటే అది స్పాటిఫైలో అట్లా ర్యాండమ్ గా పిక్ చేసుకుంటూ ఉంటుంది కదా, ఏదో పాత పాటలు వింటూ ఉంటే ఈ పాట వచ్చింది అన్నమాట. సరే మీకు కూడా వినిపిద్దాము, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నమ్మకంతో ఈ పాటని పిక్ చేసుకున్నా అనమాట. సరే ఈ తర్వాత పాట నేను ఇందాక మెన్షన్ చేశాను కదా, కొన్ని పాటలు అలా ఒక బిగినింగ్ లోనే మనల్ని అట్లా కట్టి పడేస్తాయి. అలాంటి పాటల గురించి మాట్లాడుతూ పెదరాయిడ్ లోంచి ఒక పాటను మెన్షన్ చేశాను, ఆ పాటే వినిపించమని రామ్ కోటేశ్వరరావు గారు ఫోన్ చేశారు. వేణు గారు మీకే డెడికేషన్ ఈ పాట, మీరు మెన్షన్ చేశారు కాబట్టి అన్నారు. రామ్ కోటేశ్వరరావు గారు అగైన్ సో గుడ్ టు హియర్ ఫ్రమ్ యూ, ఇట్స్ బీన్ అ వైల్, హోప్ యూఆర్ డూయింగ్ వెల్. అండ్ ఈ పాట మీకోసం నా కోసం కూడా వినేద్దాం. దీనికి సంబంధించిన ప్రశ్న ఏంటంటే ఈ పాట పాడింది ఎవరు, సిల్లీ ఫెలో, ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడగద్దు అంటారా, బట్ అడిగేస్తాను చూద్దాం మీలో ఎంతమంది గుర్తుపడతారో ఆ గొంతుకని. గుర్తుపట్టకుండా ఉండలేము, అలాంటి వాయిస్ అది. సరే వినండి ఈ పాట పాడింది ఎవరు, తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966.

0: ఒక్కోసారి మౌనమే సమాధానం అన్నట్టుగా ఎవరు కాల్ చేయలేదు సమాధానం చెప్పడానికి. ఇంత సిల్లీ క్వశ్చన్ అడుగుతాడు ఏంటి వీడు అనేసి. అఫ్ కోర్స్ మనకు తెలియదే ఉంది, ఆ పాట మొదలవ్వగానే ఆ తెలిసిపోతుంది ఆ గొంతులో ఆ బేస్ యేసుదాస్ గారు. అండ్ యేసుదాస్ గారికి వాళ్ళ గారికి కొంచెం ఒక రూమర్, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ వాళ్ళిద్దరికి కొంచెం మనస్పర్ధలు వచ్చాయని ఒక రూమర్ ఉండింది అన్నమాట. బట్ దాన్ని బాలు గారు వెహెమెంట్లీ డినైడ్. అండ్ ఐ థింక్ బాలుగారు పుట్టినరోజు కనుకుంటా ఆయన్ని పిలిచి వాళ్ళ దంపతులను, యేసుదాస్ గారి దంపతులను పిలిపించి ఆయనకి పాదాభిషేకం చేసి ఆ నీళ్ళని నెత్తి మీద చల్లుకున్నారు వీళ్ళు. యు నో దట్ షోస్ ఎవ్రీథింగ్ కదా. సరే అండి, మనకి వరల్డ్ కప్ ఈజ్ ఇన్ ఫుల్ స్వింగ్. ఒక స్పెషల్ మెన్షన్ ఏంటంటే కెపే వెల్డే, ఎప్పుడు ఆ కంట్రీ గురించి కూడా వినలేదు. బట్ ఆ మొన్న అర్జెంటీనా తోటి ఒక గేమ్ జరిగింది, అఫ్ కోర్స్ అన్ఫార్చునేట్లీ 3-2 లాస్ తోటి ఓడిపోయారు ఎక్స్ట్రా టైమ్ లో. కానీ దానిలో ఒక గోల్ కీపర్ ఒజీనా అని పేరు, ఐ థింక్ ఐఎమ్ సేయింగ్ ఇట్ కరెక్ట్లీ, బట్ ఆయన పర్ఫార్మెన్స్ ని అందరూ ఎంతగా మెచ్చుకున్నారంటే హీఈస్ 40 ఇయర్స్ ఓల్డ్. ఆ 40 ఇయర్స్ ఓల్డ్ ప్లేయర్ ని యాక్చువల్లీ వాళ్ళ అమ్మగారికి ఎప్పటి నుంచో అతను మ్యాచ్ ఆడుతుంటే చూడాలని కోరికగా ఉండేదంట. కానీ ఆ వీసా ఇష్యూస్ వల్ల దాని ఆ మనీని అఫోర్డ్ చేయలేకో దేనికో కానీ, బట్ షీ కుడెంట్ మేక్ ఇట్. బట్ ఆ వార్త మన గవర్నమెంట్ అఫీషియల్స్ కి చేరి ఆవిడికి వీసా ఇప్పించారంట. సో షీ కుడ్ కమ్ అండ్ వాచ్ హిస్ పర్ఫార్మెన్స్. బట్ వాట్ ఏ పర్ఫార్మ్, 40 ఇయర్స్ ఓల్డ్ అండి, అండ్ ఎంత ఆల్మోస్ట్ 8 షాట్స్ డిఫెండ్ చేశారు. సో ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అని ఇంకొకసారి ప్రూవ్ చేశాడు అతను ఒజీనా. అండ్ వాళ్ళకి హీరోయిక్ వెల్కమ్ వెన్ ద కేమ్ బ్యాక్, వెన్ ద వెంట్ బ్యాక్ టు దేర్ హోమ్ కంట్రీ. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఆ రిసెప్షన్ అమేజింగ్. సరే, హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ది వరల్డ్ కప్ మ్యాచెస్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్. ఇవాళ గేమ్స్ ఏంటంటే మంచి గేమ్స్ ఉన్నాయి, బ్రెజిల్ నార్వే అండ్ అలాగే మెక్సికో ఇంగ్లాండ్ గేమ్స్ ఉన్నాయి ఇవాళ. అదండి సంగతి, ఓ బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం.
1: హలో డాలస్, వీఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వీఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో సురభి,
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulnu thaaki vellipo gundale daaka chere prayanam adi.
1: Like memories,
4: gurtukostunnai.
1: Like love, life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
1: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
1: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
7: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
6: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
7: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్లిపోయినట్టు.
8: నీ కల నిజం అవ్వబోతోంది.
7: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం, వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల

0: 4514.
1: వెల్కమ్ బ్యాక్. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ప్రసారమయ్యే సిగ్నేచర్ షోకి హార్దిక స్వాగతం అండ్ హ్యాపీ లాంగ్ వీకెండ్. బట్ అన్ఫార్చునేట్లీ ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు ఎన్ ఎండ్ అంటారు కదా, బట్ యా లాంగ్ వీకెండ్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ వాళ్ళ నుంచి గుడ్ థింగ్ ఈజ్ పిల్లలకి సెలవులు కాబట్టి అంత హడావుడి ఉండదు, బట్ ఆఫీస్కి అయితే వెళ్లాల్సి వస్తుంది ఆర్ పని చేయాల్సి వస్తుంది. ఎనీవేస్, ఇవాళ నేను ఎంచుకున్న థీమ్ ఏమిటి అంటే, కొన్ని కొన్ని సినిమాలు ఒక స్టార్ క్యాస్టింగ్ ఉంటుంది, డైరెక్టర్ దగ్గర నుంచి అండ్ యాక్టర్స్ మ్యూజిక్ ఇవన్నీ ఉంటాయి. అండ్ వాటి ఆ సినిమాల మీద యాంటిసిపేషన్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. కానీ ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఎంత వెయిట్ చేసామో అంత వెంటనే అలా నిరుత్సాహపరుస్తాయి. అలాంటి సినిమాలు గురించి మనం మాట్లాడుకుంటూ, కానీ కొన్ని అందులో కొన్ని సినిమాలకు మాత్రము పాటలు మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయి. అండ్ ఈ థీమ్ మీద నేను ఇంతకు ముందు ఒక షో చేశాను, బట్ దాంట్లో ఇంకొంచెం అడిషన్ చేసి ఇంకా వేరే వెరైటీగా మీకు ప్రెజెంట్ చేయాలని తీసుకొచ్చామన్నమాట. సో ఇవాళ మనము ఎంచుకున్న థీమ్, నేను ఎంచుకున్న థీమ్ ఏంటంటే సినిమా ఫ్లాప్ పాట టాప్. అంటే సినిమా మాత్రము జంప్ జిలాని, కానీ అందులో కొన్ని పాటలు ఆర్ అన్ని పాటలు కూడా చాలా చాలా బాగుంటాయి. సో అలాంటి పాటలు వింటూ ఆ సినిమాల గురించి మనం మాట్లాడుకుంటూ ఇవాళ ఇంకా మన థీమ్ ని మొదలెట్టేద్దాం. సో ఈ థీమ్ లోకి ఫిట్ అయ్యే పాటలు ఏమైనా మీకు గుర్తొస్తే స్టూడియో కాల్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు. స్టూడియో నెంబర్ 9726361966. అగైన్ మన థీమ్ ఏంటి ఇవాళ అంటే ఫ్లాప్ సినిమా. ఇంకా అది ఎలా అంటే అట్టర్ ఫ్లాప్ ఉంటాయి, కానీ దానిలో ఒకటో రెండో పాటలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. అసలు అలా చిరకాలం నిలిచిపోయే పాటలు ఉంటాయన్నమాట. అలాంటి పాటలు వింటూ మనము ఇవాళ మనం థీమ్ లోకి వెళ్ళిపోదాము. ఈ పాటతోటి మొదలు పెడతాం. ఈ పాట పాడింది ఎవరు? ఇద్దరు, ఆఫ్ కోర్స్ ఫీమేల్ సింగర్ ఈస్ చిత్రమ్మ. మేల్ సింగర్ ఎవరు, సినిమా పేరేంటి, ఆ విశేషాలు మీకు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి.

లవ్ బర్డ్ సినిమా నుంచి మీరు విన్న ఆ పాట. ఒక ప్రేమికుడు సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ నగ్మా అండ్ ప్రభుదేవ ఒకే హిట్ పేర్ అనేసి ఒక స్టాంప్ పడిపోయింది ఆర్ వేశాము. వేసిన తర్వాత అదే కాంబినేషన్ లో ఇంకో సినిమా తీస్తాము. ఆ సినిమా అంత హిట్ అయింది కదా, ఈ సినిమా కూడా అలా ఆడేస్తుందిలే అని కాన్ఫిడెన్స్ తోటి, ఆర్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి స్టోరీ లైన్ అదంతా ఇష్టం వచ్చినట్టు పెట్టేసేసి సినిమా తీశారు. సినిమా రిజల్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్, సినిమా ఫ్లాప్. సో అదండి మన థీమ్ ఇవాళ ఏంటంటే సినిమా ఫ్లాప్, పాట మాత్రం టాప్. బైదవే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే హరిహరన్ గారు ఇలాంటి సూదింగ్ మెలోడియస్ పాటల్లో ఆయన దిట్ట. సరే ఇలాంటి కోవకు చెందిన పాటలే మనం వింటూ మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. ఈ తర్వాత పాట మీద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉండినాయి. స్టార్ క్యాస్ట్, స్టార్ అంటే అట్టంటి క్యాస్టింగ్ కాదు, అసలు అమేజింగ్ క్యాస్టింగ్. డైరెక్టర్ అలాంటి వాడు, సంగీత దర్శకుడు కూడా, దాని గురించి ఒక స్పెషల్ మెన్షన్ చేయాలి. తర్వాత పాట విన్నాక దాని గురించి మాట్లాడుకుందాం. ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఈ సినిమాకి నేను ఫస్ట్ రోజు సెకండ్ రోజు మా ఫ్యామిలీ అంతా వెళ్ళామన్నమాట ఇండియాలో, నేను నాన్నగారు అందరూ. ఎందుకు వచ్చానరా దేవుడా అనుకున్నాం, తలబట్టుకుని బయటకు వచ్చేసామన్నమాట. సరే పాట వినేద్దాము, టీసెస్ వచ్చేసింది చాలు. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. నో, సినిమా పేరు అందరికి తెలుసు. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం చేసింది ఎవరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. 972-636-1966 ఇస్ ద నంబర్.

ఒకంత పెద్ద పాటే. శుభ సంకల్పం సినిమా నుంచి మీరు విన్న పాట. దీనికి అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్ మరెవరో కాదు, బాలుగారే. బాలుగారు ఆయన సొంతంగా ప్రొడ్యూస్ చేసిన సినిమా. ఇన్ కో ప్రొడ్యూసర్ వచ్చేసి నన్ అదర్ దాన్ కమల్ హసన్. సో వాళ్ళిద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఏముందిలే సినిమా ఇంకా గ్యారంటీ హిట్ అంటారు, కానీ బాగా సాగదీస్తారు ఈ సినిమా. ఒక చిన్న ఎమోషనల్ పాయింట్ ని లాగి లాగి లాగి లాగి తెగేంత దాకా లాగేశారు. ఇంకా దీని గురించి ఇంకా కొన్ని విశేషాలు ఏంటంటే, కిరవన్ గారి సంగీత దర్శకత్వం ఈ పాట రాసింది మాత్రము. శాస్త్రి గారు, వేటూరు గారు కూడా కొన్ని పాటలు రాశారు దీనిలో. అండ్ కొంచెం ట్రివియా ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమా చివరి సినిమా. కమల్ హాసన్ గారు సోలో లీడ్ రోల్ తెలుగు సినిమాలో చేసింది చివరిది. అండ్ ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే, దీంట్లో మొట్టమొదటిసారిగా కె విశ్వనాథ్ గారు యాక్ట్ చేశారన్నమాట. కమల్ హాసన్ కన్విన్స్ చేసి ఆయన్ని ఆయనతోటి యాక్ట్ చేయించారంట ఈ సినిమాకి. అండ్ మోస్ట్లీ విజయనగరం అలాంటి అప్పికొండ అనే ఊర్లో ఈ సినిమా పిక్చరైజేషన్, కోస్టల్ ఏరియా అదంతా. ఆమని అండ్ ఇంకొక హీరోయిన్ ప్రియా రామన్, వీళ్ళందరూ కదా, వీళ్ళు యాక్ట్ చేసిన సినిమా. విశ్వనాథ్ గారి డైరెక్షన్. అదండి ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు. సరే, ఇంతకుముందు మనం ఒక లీడ్ పేర్ గురించి, ఒక హిట్ పేరు గురించి మాట్లాడుకున్నాం. ఆర్ అనుకున్నారు ఇంకా వీళ్ళ కాంబినేషన్ లో ఏ సినిమా తీసినా కూడా హిట్ అయిపోతుందని ఒక ఎక్స్పెక్టేషన్ తో తీసారు సినిమా. మనము అది లవ్ బర్డ్ సినిమా గురించి మనం మాట్లాడుకున్నాము. అండ్ అందులోంచి ఒక మంచి పాట కూడా విన్నాము. ఈ తర్వాత కాంబినేషన్ కూడా అలా, ఇంకా వీళ్ళిద్దరిది మొట్టమొదటి సినిమా అయితే బీభత్సమైన హిట్ అనమాట. సో అదే హైప్ తోటి ఇంకో సినిమా తీశారు, సినిమా మాత్రం ఫట్. సో ఇవాళ మనం ఎంచుకున్న థీమ్ ఏంటంటే, సినిమా ఫ్లాప్, పాట మాత్రం టాప్. సో ఫ్లాప్ సినిమాల్లోంచి కొన్ని సూపర్ హిట్ సాంగ్స్, హిట్ సాంగ్స్ మామూలుగా ఉంటాయి, కొన్ని పాటలు మాత్రం ఇంకా సూపర్ హిట్ అన్నమాట. సో అలాంటి కోవకు చెందిందే ఈ పాట. ఈ పాటకి సంగీతం అందించింది ఎవరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. అలాగే సినిమా పేరు కూడా చాలా మందికి పెద్దగా తెలియదు, బట్ ఈ పాట మాత్రం చాలా బాగుంటుంది, నాకు ఇష్టమైన పాట, అసలు మంచి ఊపున్న పాట. ఇంకా సోదా పాట వినిపించరా అంటారా, సరే వినపడింది, వినేయండి మీరు కూడా ఈ పాట.

0: మృగం సినిమా నుంచి మీరు విన్న ఆ పాట 2007 లో వచ్చింది. జేడి చక్రవర్తి అండ్ మహేశ్వరి వీళ్ళిద్దరి హిట్ కాంబినేషన్ ఉంది కదా, గులాబీ సినిమా తర్వాత వీళ్ళిద్దరితో కలిపి తీశారు. అండ్ సినిమా మాత్రం ఫట్, పాట మాత్రం టాప్. మనకి సరైన సమాధానం చెప్పింది హేమంత్ గారు అండ్ కుమార్ గారు ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పారు. అండ్ కుమార్ గారు ఒక ఆనిమూర్తి అన్ని మెన్షన్ చేశారు. అసలు ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అంటే, ఈ సినిమా చూసిన తర్వాత కూడా మనకి ఒలాగా అనిపిస్తుంది. అది ఎలాగంటే చెప్తాను. ఓకే, యాక్చువల్లీ యు నో వాట్, ఇప్పుడు వద్దండి ఆ పాట, నేను బ్రేక్ తర్వాత మనము ఆ పాట విందాము. ఏమంటారు? సరే, మనకి ఈ లోపల మనకి టైం ఉంది కాబట్టి ఓ 2 నిమిషాలు మనము కమర్షియల్స్ వైపు వెళ్ళిపోదాం. ఏ టు బి అడియార్ ఆనంద్ భవన్, అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కావాలంటే మనకి ఎప్పుడు రెస్టారెంట్స్ కానీ ఆరు కష్టపడి మనం ఇంట్లోనే చేసుకోనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ టు బి వాళ్ళు ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్స్ ఇలాంటివన్నీ రెడీగా ఉంచారన్నమాట. మనం వచ్చి జస్ట్ నిమిషాల్లో మనకు నచ్చిన వంటకాలు చేసేసుకోవచ్చు. ఇడ్లీలు అయితే ఏంటి కానీ, గోంగూర రైస్ ఇలాంటివి ఎన్నెన్నో ట్రెడిషనల్ ఐటమ్స్ ని జస్ట్ మినిట్స్ లో తయారు చేసుకోవచ్చు వాళ్ళ మిక్సెస్, పౌడర్స్, మసాలా, పేస్ట్ తోటి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే ఏ టు బి ఫిస్కో అండ్ లిటిల్ ఎల్మ్ లో వాళ్ళ లొకేషన్స్ ఉన్నాయి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఏ టు బి టెక్సస్ .com ఆర్ కాల్ 214-872-2345. సమ్మర్ వచ్చేసింది, ట్రావెలింగ్ చాలా మంది చేస్తూ ఉంటారు. బట్ ఆ ట్రావెల్లో మనకి అనుకోని ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే మనకి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా అవసరం. సో మీ ఇన్సూరెన్స్ నీడ్స్ కంతా మీరు వన్ స్టాప్ షాప్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. మీకు జాబ్ చేంజ్ కానీ ఆర్ జాబ్ లాస్ కానీ ఆర్ ఇన్సూరెన్స్ కవరేజ్ లో ఏదైనా ల్యాబ్స్ వచ్చినా కూడా ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళు మీకు అందుబాటులో మీ మంచి కవరేజ్ ని అందిస్తారు, మీకు మీ ఫ్యామిలీకి తొందరగా, క్విక్ గా అండ్ స్ట్రెస్ ఫ్రీ. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ హ్యాస్ యూ కవర్డ్. అలాగే మైత్రీస్ రెస్టారెంట్, అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజిన్. ఒక మంచి హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ డౌన్ టౌన్ వ్యూస్ తోటి అండ్ పెద్ద ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి అలా సాయంత్రం పూట అలా ప్యాటియోలో కూర్చుని మంచి వ్యూ ఎంజాయ్ చేయాలంటే మీరు వెళ్లాల్సింది మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్. అంతేకాదండి, వాళ్ళ దగ్గర ఫంక్షన్స్, పార్టీస్, ఇలా కార్పొరేట్ ఈవెంట్స్ జరుపుకోవడానికి ఒక మంచి బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది వాళ్ళ పక్కనే. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజిన్ నౌ సర్వింగ్ ఇన్ ఎర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అలాగే ఇండియా బజార్, ఎంజాయ్ 10% ఆఫ్ యూన్ పర్చేసెస్ అట్ ఇండియా బజార్ మిక్కిన్ని ఫ్రమ్ 10 AM to 4 PM. ఎప్పుడంటే అయ్యో ఈ కవరేజ్ అయిపోయిందా, జూన్ 29th నుంచి జూలై 2nd దాకే అంట. హోప్ఫుల్లీ యూ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. బట్ మీకు కావాల్సిన గ్రాసరీస్ కానీ మీట్స్ కానీ ఏవైనా కానీ ఇండియా బజార్ ఈజ్ యువర్ వన్ స్టాప్ షాప్. సో ఇండియా బజార్ మెకిన్ని విజిట్ చేయండి. అలాగే ఎనీ ఇండియా బజార్ లొకేషన్ లో మీ గ్రాసరీ షాపింగ్ కంప్లీట్ చేసుకోండి. సరే అండి, మనకు గంట ఇట్టే అయిపోయింది. మనకు ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. డోంట్ గో ఎనీవేర్.
1: టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్. స్టూడియోలో టైం 11 AM.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Suripi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: వెల్కమ్ బ్యాక్. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ప్రసారమయ్యే సిగ్నేచర్ షో కి హార్దిక స్వాగతం. అండ్ ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. మనం కార్యక్రమంలో ముందుగా కీరవాణ గారికి వారి పుట్టినరోజు నిన్న, సో ఒక 2-3 పాటలు విన్నాము అండ్ తర్వాత మన థీమ్ లోకి వెళ్ళిపోయాము. ఇంతకీ థీమ్ ఏంటరా ఒకసారి చెప్పొచ్చు కదా, ఇప్పుడే జాయిన్ అయ్యాను అంటారా? సరే అండి, చెప్తాను. మన థీమ్ ఏంటంటే, ఇవాళ థీమ్ కి పేరు కూడా పెట్టా, సినిమా ఫ్లాప్ పాట టాప్. ఎలా ఉంది? సో కొన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాస్, మూవీస్ ఉంటాయి, బట్ అందులో మాత్రం కొన్ని కొన్ని పాటలు మాత్రము ఎంత బాగుంటాయో. అసలు అంత సినిమా, ఇంత మంచి పాట ఉన్నా కూడా ఆ సినిమా ఫ్లాప్ అయిందా అంట అని ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి. అండ్ ఐ వాంట్ టు నో యువర్ థాట్ ఆన్ దిస్ నెక్స్ట్ థింగ్, ద నెక్స్ట్ పాయింట్ అదేంటంటే, సినిమా బాగున్నా, ఎంత బాగున్నా కూడా పాటలు అంత గొప్పగా ఉండకపోతే ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ ని అందుకోలేదని నా ఉద్దేశం. బట్ ద కాంట్రరీ ఈజ్ నాట్ ట్రూ. ఏంటంటే, ఆ సినిమా ఎంత ఫ్లాప్ అయినా, మ్యూజిక్ ఎంత బాగున్నా కూడా బ్యాడ్ మూవీని మాత్రము బ్రతికించలేదు. అలాంటి సినిమానే మనము తర్వాత వినబోయే పాట. కుమార్ గారు కాల్ చేసి రిక్వెస్ట్ చేశారు ఈ పాటని. పాట మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ రిక్వెస్ట్ కుమార్ గారు. చాలా రోజులైంది విని పాట. మనందరం కలిసి ఎంజాయ్ చేసేద్దాం. సినిమా పేరేంటి తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. మనం ప్రయాణం మధ్యాహ్నం 1 గంట దాకా. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి.

మహాసంగ్రామం సినిమా యాక్చువల్లీ బాగుంటుంది. నాకు నేను చూశాను కూడా ఈ సినిమా, ఎక్కడో చూసే జ్ఞాపకం నాకు కూడా ఈ సినిమా అని. ఎక్కడో కాదు, మా కర్నూలులో చూశాను అనమాట. సో ఐ మీన్ అమేజింగ్ కాస్టింగ్, కృష్ణ గారు, శోభన్ బాబు, జయసుధ, జయప్రద, రాఘోపాలరావు, నూతన్ ప్రసాద్, అసలు అమేజింగ్. దీని గురించి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక రేంజ్ లో ఉండినాయి. బట్ ఓకే, వన్ కరెక్షన్ అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫర్ దట్ కాల్. అనుకున్నంత ఫ్లాప్ అయితే కాదు, ఇది ఫ్లాప్ అయితే కాదు సినిమా, బట్ అనుకున్నంత హిట్ అవ్వలేదని చెప్పొచ్చు అనమాట. సరే, అలాగే శ్యామ్ గారు ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పారు. మా ఆయన ఫేవరెట్ హీరో అంటే కృష్ణ గారు. కృష్ణ గారు అంటే ఎవరికి నచ్చదు సార్? పెద్ద వీరాభిమాన్ కాకపోయినా, నోబడి ఫ్యాన్ కాకపోయినా ఆయన అంటే ఇష్టం ఉండని వాళ్ళైతే ఉండరు. ఫర్ హిస్ పర్సనాలిటీ, ఫర్ హిస్ ఐ మీన్ ఎంత హ్యాండ్సమ్ గా ఉంటారు అసలు. శోభన్ బాబు గారు కూడా ఆఫ్ కోర్స్. సరే, ఆయన శ్యామ్ గారు, శ్రీనివాస్ గారు ఒక సినిమా గురించి మెన్షన్ చేశారు, అందులో నుంచి పాట వినిపించండి వేణు గారు అన్నారు మనకి. ఇంతకుముందు కుమార్ గారు ఫోన్ చేసి నేను హత్య అయ్యే విషయం ఒకటి చెప్పారన్నమాట. ఏంట్రా ఇంతకే ఆ విషయం అంటారా? ఆయన కొన్ని సినిమాలు మెన్షన్ చేశారు, వాటిల్లో కామన్ థీమ్ ఏంటంటే ఆ సినిమాలన్నీ మావాడివే, నాగార్జునవే, రాక్షసుడు, చైతన్య, ప్రేమ యుద్ధం, ఇలాంటి సినిమాలన్నీ మెన్షన్ చేసి నన్ను బాగా హట్ చేశారన్నమాట. బట్ ఆయన చివరిగా నేను హట్ అయినది గుర్తించి ఒక చిన్న కాన్సలేషన్ ఏంటంటే, అలాగే అవుతుందండి, మరి ఎక్స్పెరిమెంటేషన్ చేస్తే అలాగే ఉంటుంది అన్నారు అమ్మయ్యా అనుకున్నా. సరే, ఈ తర్వాత పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 972-636-1966. అగైన్ స్టార్ హీరో, ఇద్దరు హీరోయిన్లు, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, అంత అన్ని కాంబినేషన్లు ఉన్నా కూడా, అండ్ రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ ఒక మంచి హింట్ కూడా ఇచ్చేశాను. సో ఇంకా బీభత్సం ఇంకేముంది, సినిమా సూపర్ హిట్ అనుకున్నా కానీ మాత్రం ఫ్లాప్. సరే, ఇంకెందుకు మాటలు, ఈ పాట వినేద్దాము. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ దోస్ కాల్స్ శ్రీనివాస్ గారు అండ్ శ్యామ్ గారు.

అశ్వమేధం సినిమా నుంచి మీరు విన్న పాట. బ్యానర్ చెక్ వైజయంతి మూవీస్. హీరో బాలకృష్ణ చెక్. హీరోయిన్స్ మీనా నగ్మ చెక్. అండ్ అలాగే సంగీతం ఇళయరాజా గారు. అండ్ దీనికి స్క్రీన్ ప్లే అందించింది యండమూరి వీరేంద్రనాథ్ గారు. అండ్ ఇంకొక కొన్ని ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఈ సినిమాలో. శోభన్ బాబు గారు అండ్ బాలకృష్ణ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఓన్లీ మూవీ అనుకుంటా ఇది. అండ్ అఫ్ కోర్స్ ఇంకొక కాంబినేషన్ ఏంటంటే ఈ పాట ఆశా భోన్స్లే గారు అండ్ బాల ఎస్పీబి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చింది ఈ పాట. నాకు ఐ డి నో ఆశా భోన్స్లే పాడారు ఈ పాట అనేసి. అండ్ సినిమా మాత్రము అనుకున్నంతగా హిట్ అవ్వలేదు. అదండి సంగతి. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రిక్వెస్ట్. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఐ సర్టన్లీ డిడ్. సరే, ఒక ఊపు ఊపిన పాట ఇది. అంత పెద్ద సినిమా కాదు కానీ ఈ సినిమా మాత్రం ఫ్లాప్, కానీ పాట మాత్రము బాగా హిట్ అయింది. ఆ సినిమా ఏంటో మీరు చెప్పండి ఈ పాట విని.

హుషారు సినిమా నుంచి మీరు విన్న పాట, పాట మాత్రం చాలా బాగుంటుంది. దీనికి సంగీతం అందించింది రాధన్, పాడింది అఫ్ కోర్స్ మనకి చాలా ఫెమిలియర్ గొంతుక సిట్ శ్రీరామ్. నిశిల ససిల అని పాట మాటల్ని కూని చేసి కొన్ని ఆయన పాడేశారు. నాట్ హిస్ ఫాల్ట్, అప్పుడు ఇంకా ఆయన ఏది పాడినా కూడా బానే ఉంటుందిలే అని ఎట్లా పాడినా కూడా వదిలేశారన్నమాట. బట్ బ్యూటిఫుల్ సాంగ్, కొంచెం బోల్డ్ మూవీ అని చెప్పచ్చు. సరే అండి, మనము ఇంకొక ఇలాంటి మన ఇవాళ కార్యక్రమానికి మన థీమ్ ఏంటంటే సినిమా ఫ్లాప్, పాట మాత్రం టాప్. సో ఫ్లాప్ సినిమాల్లోంచి కొన్ని హిట్ సాంగ్స్ వింటూ వెళ్తున్నాం అన్నమాట. ఈ నెక్స్ట్ మనం వినిపించబోయే పాట, దీంట్లో ఈ ఆల్బమ్ మొత్తం అసలు అమేజింగ్ ఉంటుంది. అసలు పాట వినేసేయండి. ఈ పాటకి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సరబి అమెరికాలో తెలుగునేస్తాం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చిరుకుపల్లి. ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్, నాకు చాలా చాలా ఇష్టమైన పాట.

0: అంజన ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నాగబాబు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా భాస్కర్ డైరెక్షన్, సంగీతం అందించింది హారిస్ జయరాజ్. ఆరెంజ్ సినిమా నుంచి మీరు విన్న పాట. ఇందులో పాటలన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ఒక్కో పాట అసలు ఫాస్ట్ పేస్ సాంగ్ అయ్యవచ్చు, లేకపోతే ఇలాంటి స్లో మెలడీ కావచ్చు, ఇంకోటి పాథోస్ సాంగ్ ఉంటుంది కార్తీక్ పాడింది. అసలు ఒకటేంటి, ప్రతి పాట కూడా చాలా చాలా బాగుంటుంది. బట్ సినిమా మాత్రం ఎంత ఫ్లాప్ అంటే, పాపం నాగబాబు గారు ఈ సినిమా తీసిన తర్వాత చాలా వరకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోయారు. అండ్ అది దాని నుంచి ఆయన ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా ఏళ్లే పట్టింది. హీ యాక్చువల్లీ వెంట్ ఇన్ టు ఆల్మోస్ట్ డిప్రెషన్ అని ఎక్కడో విన్నాను నేను. బట్ ఎనీవేస్, గుడ్ టు నో హీస్ బ్యాక్ అండ్ డూయింగ్ వెల్. ఈ సినిమా దీనిలో ఎస్పెషల్లీ నాకు నచ్చింది అసలు జెనీలియ ఓవర్ యాక్షన్. అసలు ఇంటో అలా ఒక రకమైన ఓకే, ఆ క్యారెక్టర్ అలా బబ్లీ బబ్లీగా ఉండాలి, కరెక్ట్ బానే ఉంది, కానీ అసలు ఆ డోసేజ్ మాత్రం ఎక్కువైంది. ఈ సినిమా రీ రిలీజ్ అయిందా తెలియదు, మరి ఇప్పుడు రిలీజ్ అయితే ఎలా ఉంటుందో మరి ఆరెంజ్ సినిమా. బట్ ఈ పాట పాడింది కూడా చాలా బాగా పాడాడు నరేష్ అయ్యర్. అసలు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్. సరే అండి, మనము ఇంకా ఇవాళ కార్యక్రమంలో మన థీమ్ ఏంటంటే సినిమా ఫ్లాప్, పాట మాత్రం టాప్. అంటే ఫ్లాప్ సినిమాల్లోంచి కొన్ని కొన్ని సాంగ్స్ వింటూ వెళ్తున్నాం అనమాట. అవి ఎప్పటికీ గుర్తుండే సాంగ్స్, సో మచ్ సో దాట్ ఆ పాట తెలుసు కానీ మనకి ఆ పాట ఏ సినిమాలోదో అసలు గుర్తుండదు ఒక్కోసారి. సరే అండి, ఈ థీమ్ ని మనము ఈ చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. డోంట్ గో ఎనీవేర్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సెరబి అమెరికాలో తెలుగు నేస్తాం. బ్రేక్ తర్వాత మళ్ళీ.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Sirabhi.
2: Radio Sirabhi.
1: Radio Sirabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulnu taaki vellipo gundala daaka chere prayanam adi.
1: Like memories.
4: Gurtukostunnai.
1: Like love. Life moments.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హై అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అమ్కి పనీర్ టిక్కా, విచ్ అమ్మి కవా పరోటా.
3: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
3: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలీ అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్.

హిట్ ఫస్ట్ టైం విడుదలయ్యి దానికంటే కూడా ఇంకా ఇంకా హిట్ అయింది. వన్ ఆఫ్ దోస్ వెరీ రేర్ మూవీస్ వేర్ అండ్ ఈ డైరెక్ట్ అది ఆ ప్రొడక్షన్ హౌస్ ని మెచ్చుకోవాలి, ఎందుకంటే అంత ఫ్లాప్ సినిమాని ధైర్యంతో ఆ కాన్ఫిడెన్స్ తోటి ఓకే ఇప్పుడు రిలీజ్ చేస్తే హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తోటి రిలీజ్ చేశారు అండ్ దే వర్ నాట్ రాంగ్. సరే ఈ పాట వినేద్దాము. ఈ పాట ఏ సినిమాలోది అనేది నేను అడగను, ఎందుకంటే పాటలోనే ఉంటుంది సినిమా పేరు. పాడింది ఎవరు తెలుస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966. కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ ఆర్ అట్లీస్ట్ నేను అనుకుంటున్నాను, బట్ చూద్దాం.

0: Mami.
1: ఓకే, ఏంటండి ఎవరు కాల్ చేయలేదు? ఈజీ క్వశ్చన్ అనా లేకపోతే టఫ్ క్వశ్చన్ అనా? ఐ వాంట్ టు నో. బట్ ఓవి సినిమా నుంచి మీరు విన్న పాట, పాడింది మాత్రము సిద్ధార్థ్ తనే పాడాడు. ఐ లైక్ హిమ్ యాక్చువల్లీ, వెరీ నైస్ యాక్టర్ అండ్ చాలా బాగా చేస్తాడు. జెన్యున్ అథెంటిక్ గా అనిపిస్తాడు నాకైతే. ఎనీవేస్ ఈ సినిమా మాత్రము ఒక రేంజ్ ఫ్లాప్ అండి. అసలు ఇనిషియల్ గా ఎప్పుడు రిలీజ్ అయింది ఒరిజినల్ గా 2009 లో, బట్ ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ తర్వాత 2024 లో రీ రిలీజ్ చేశారు వ్యాలంటైన్స్ డే సందర్భంగా. అండ్ సినిమా యాక్చువల్లీ సర్ప్రైజ్ హిట్ రీ రిలీజ్ సినిమా మాత్రం. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్షన్ అండ్ ఆనంద్ రంగా అనే అతను డైరెక్షన్ చేశారన్నమాట. సరే, అండ్ ఈ సినిమాకి యాక్చువల్లీ కల్ట్ ఫాలోయింగ్ ఏ ఉంటుంది అది సంగతి. సరే అండి, నేను ఏ థీమ్ చేసినా కూడా నాగార్జున పాట మాత్రం వేస్తాను కదా, దానివల్ల చాలా మంది మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తిట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇన్ ఎ ఫనీ వే. బట్ ఎంత నేను సెల్ఫ్లెస్ అంటే, ఈ ఫ్లాప్ సినిమా అండ్ హిట్ పాట థీమ్ లో కూడా మావాడి పాటని ఇరికి చేస్తున్నా. ఎంత మంచివాడిని కదా. సరే ఈ పాట వినండి. ఈ పాట సినిమా పేరు ఏ సినిమాలో ఉందో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. అండ్ ఈ పాట పిక్చరైజేషన్ మీకు గుర్తుంటే, వాళ్ళు వాడే వెహికల్ యాక్చువల్లీ జీప్. ఏ కంపెనీ అది కూడా కాల్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 9726361966. విజయ్ గారు, మీ పాట నేను మర్చిపోలేదండి, నేను లైన్అప్ చేశాను, అతి త్వరలో వినిపించేస్తాను. ముందు ఈ పాట వినేద్దాం.

ఎంత హుషారుగా పాడారు కదా బాలుగారు. చైతన్య సినిమా నుంచి మీరు విన్న పాట నాగార్జున గౌతమి, ఇళయరాజా కాంపోజిషన్. బట్ సినిమా మాత్రము బాబోయ్, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిలేండి. సరే అండి, ఇంకొక పాట వినేద్దాము. ఇది విజయ్ గారి కోసము. ఆవిడ ఈ హీరోకి వీరాభిమాని అట. మరి ఈ సినిమా ఫ్లాప్ అని ఆవిడ ఒప్పుకుంటారో లేదో తెలీదు. సో ఆవిడకి ఆవిడ పాట వినేద్దాము. సినిమా పేరేంటో తెలిసి స్టూడియో ఫోన్ చేయండి. నాకు చాలా ఇష్టమైన పాట, దీని గురించి పాట విన్నాక మాట్లాడుకుందాం. సో మెనీ మెమరీస్ విత్ దిస్ సాంగ్.

పిల్లిగడ్డం వెంకటేష్ అంట. విజయ్ గారు ఫోన్ చేసి నిజమేనండి, ఇది సినిమాలో పాటలు చాలా బాగుంటాయి కానీ అమ్మో ఒకరే రేంజ్ మూవీ అన్న. బట్ ఈ పాట హారిస్ జయరాజ్ మ్యూజికల్ అండ్ స్పెషల్ మెన్షన్ కేకే గారు పాడారు. ఈ పాట ఈజీ కాదండి, అసలు ఆ హై హై పిచ్ లో ఉంటుంది, ఆ ఎనర్జీ కావాలి, అసలు ఎంత బాగా పాడారు మ్యాన్. కేకే ఈజ్ అమేజింగ్. యాక్చువల్లీ యు నో వాట్, కేకే మీద ఒక ఒక షో చేద్దాం ఎప్పుడన్నా దిస్ మంత్. యా మొన్న ఎందుకో కూడా థాట్ వచ్చింది, ఐ లవ్, సింప్లీ లవ్ హిస్ వాయిస్. ఒక యునిక్ వాయిస్ అది, అండ్ ఇట్స్ హార్డ్ టు రెప్లికేట్. చాలా మంది వాయిసెస్ ని రెప్లికేట్ చేయొచ్చు కానీ కేకే గారి వాయిస్ తనకంటూ తనకు ఒక స్టాంప్ ఉంటుంది. ఆ పాట వినగానే ఇంకా ఈ పాట పాడింది కేకే గారే అయి ఉండాలి అని ఖచ్చితంగా చెప్పేయచ్చు. సరే అండి, ఎంతో బాధతోటి తర్వాత పాట వినిపించాల్సి వస్తుంది. ఐఎమ్ నాట్ హ్యాపీ అట్ ఆల్, బట్ వేయక తప్పలేదు. ఎందుకంటే కుమార్ గారు కోరారు ఈ పాట, రాజేంద్ర గారు కోరారు. ఎందుకు బాధతో వినిపిస్తున్నానో ఈ పాట అంటే మీకు అర్థమవుతుంది. అండ్ దీని గురించి ఒక చేద నిజాలు కొంచెం మాట్లాడుకోవాలి. పాట విన్నాక మాట్లాడుకుందాం, ఏమంటారు? సరేనా, ఎంజాయ్ చేస్తాం. సినిమా పేరు తెలిసే స్టూడియో ఫోన్ చేయండి.

0: అమ్మ ఇంకా నా వల్ల కాదండి. నాకే ఒక ఫన్నీ థాట్ వచ్చింది, నన్ను ఎవరన్నా టార్చర్ చేయాలంటే ఇట్లా కట్టేసేసి కుర్చీలో కూర్చోబెట్టి ఈ సినిమాని ప్లే చేస్తే ఇంకా అంతకంటే అల్టిమేట్ టార్చర్ ఇంకోటి ఉండదన్నమాట. మై అండ్ అఫ్ కోర్స్ మీలో చాలా మందికి తెలుసు నేను నాగార్జునకి వీరాభిమాని అని, కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ మై ఎంటైర్ లైఫ్ ప్రాబబ్లీ ఇంతవరకు కూడా ఇంకో సినిమా ఉందిలే, ఇంటర్వెల్ లో లేచి వచ్చేసాను. అండ్ టార్చర్ అని ఎందుకన్నా అంటే ఈ పాట వినిపిస్తుంటే ఓకే సరే మ్యూజిక్ అయితే బానే ఉంటుంది కానీ లిరిక్స్ బాబోయ్ అసలు ఎవరు రాశారు, ఇంకెవరు రాసుంటారు మన సర్లే పేరు వద్దులే. ఎనీవేస్ యా రక్షకుడు సినిమా ఒక ఒక రేంజ్ టార్చర్ అది మాత్రము. సరే పెయిన్ అయిపోయింది, విజయ్ గారు ఫోన్ చేసి ఏంటంటే అప్పుడే వినిపించేశారు పాట అంటే కొన్ని మనకి నచ్చనివి ఆ టార్చరస్ అవి ఎంత తొందరగా ఎక్స్పీరియన్స్ చేసేస్తే తర్వాత హ్యాపీగా ఉండొచ్చు అనేసి వినిపించా అని చెప్పాయన్నమాట. సరే అండి, మనకి కమర్షియల్ బ్రేక్ చాలా దగ్గరలో ఉన్నాము, ఎక్కడికి వెళ్ళదు. ఐ విల్ బి రైట్ బ్యాక్ విత్ మోర్ ఫన్ సాంగ్స్. సినిమా ఫ్లాప్, పాట మాత్రం టాప్, అది మన థీమ్ ఇవాళ. డోంట్ గో ఎనీవేర్, ఐ విల్ బి రైట్ బ్యాక్.
1: Tick tick, radio Suravi, time check, studio lo time 12 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వ

0: electronics.com or call Nanda Ji 3 at 919-491-4514.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
0: Gata 24 gela nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Villas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Villas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Villas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ది వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాటి కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను మీ వేణు చెరుకుపల్లి. ఎలా ఉన్నారండి? వీకెండ్ హ్యాపీగా గడుస్తుంది అనుకుంటున్నాను. అండ్ 3-day వీకెండ్ అండ్ హ్యాపీ బర్త్డే అమెరికా. 250th ఇండిపెండెన్స్ డే యానివర్సరీ. ఇట్స్ అ మైల్ స్టోన్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంట్రీస్. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టమైన హాలిడే, ఎందుకంటే ఆ ఫైర్ వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా. సో హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. మనం ఇవాళ కార్యక్రమంలో నేను ఎంచుకున్న థీమ్ ఏంటంటే సినిమా ఫ్లాప్ పాట టాప్, అంటే ఫ్లాప్ సినిమాల్లో నుంచి సూపర్ హిట్ సాంగ్స్, మామూలు హిట్ కాదు సూపర్ హిట్ సాంగ్స్ వింటూ వస్తున్నాము. అలా ఉంటాయన్నమాట, అయ్యా ఇంత మంచి పాట ఆ సినిమాలో ఉందా అనిపిస్తుంది. కొన్ని కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్స్ లైఫే మార్చేస్తుంది ఫర్ వర్స్. ఇంతకుముందు మనం ఆరెంజ్ సినిమా గురించి మాట్లాడుకున్నాం. నాగబాబు గారు హీ వెంట్ ఇన్ టు డీప్ డీప్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆ సినిమా తోటి. తర్వాత ఎలాగోలాగా ఆయన హీ కేమ్ బ్యాక్, హ్యాపీ ఫర్ హిమ్. ఈ తర్వాత సినిమా కూడా అలాంటిది అనమాట. ఎంత అప్పట్లోనే ఒక భారీ బడ్జెట్, బీభత్సమైన బ్యానర్, టాప్ నాచ్ క్యాస్టింగ్, మ్యూజిక్ డైరెక్టర్ అలాంటిదే, అలాంటి వాళ్లే. బట్ సినిమా మాత్రం అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్స్క్యూజ్ మీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అంత కష్టపడి తీశారు పాపం వాళ్ళ, యూనో ఒక కన్విక్షన్ ఆ స్టోరీ మీద, దాని మీద. బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఆడియన్స్ కుడ్ నాట్ కనెక్ట్ టు దిస్ మూవీ. ఏ మూవీ అంటారా? ఏమో నేను చెప్పండి, మీరే చెప్పండి. ఇదిగో నెంబర్ కాల్ చేయండి, 972-636-1966. ఈ పాట మాత్రం బాగుంటుంది. హేమచంద్ర వాయిస్.

శక్తి సినిమా నుంచి మీరు విన్న పాట జూనియర్ ఎన్టీఆర్ ఇలియానా మంజరి ఫడ్నీస్ అండ్ సోను సూద్ వీళ్ళందరూ ఒక ఈజిప్షియన్ థీమ్ మ్యూజిక్ సినిమా తీశారు. బట్ సినిమా మాత్రం అట్ర ఫ్లాప్. దీంతో అశ్విని దత్ గారు హీ వెంట్ ఇన్ టు సమ్ వెరీ డీప్ ఫైనాన్షియల్ ట్రబుల్ అండ్ కోలుకోవడానికి చాలా ఏళ్ళే పట్టింది ఆయనకి పాపం. సో ఎనీవేస్ అలాంటి సినిమాకులు కొన్ని ఉంటాయన్నమాట. ఇంకేం చేయలేము. ఇంకా అది ఎందుకు ఎంత ఎంత కాన్ఫిడెన్స్ తో రిలీజ్ చేస్తారా చేసింటారు. అండ్ వీళ్ళందరూ సీనియర్ మోస్ట్ కదా. ఐ మీన్ తెలియని వాళ్ళైతే మూవీ మేకింగ్ అని దాని గురించి తెలియని వాళ్ళైతే ఓకే సరే ఎక్కడో పొరపాటు జరిగింది అని అనుకోవచ్చు. కానీ వీళ్ళందరూ మహామహులు. ఎన్ని హిట్ సినిమాలు తీస్తుంటారు వాళ్ళు. ఇలాంటివి ఎలా తీయగలిగారు అని యూనో ఒక్కోసారి అట్లా అనిపిస్తుంటుంది. సరే అండి, ఇంకొక సినిమా నుంచి మంచి పాట. పాట మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం పాథోస్ టచ్ ఉంటుంది బట్ పాట మాత్రం చాలా బాగుంటుంది. ఇది కూడా స్టార్ క్యాస్టింగ్ అండ్ బట్ సినిమా మాత్రము ఎంత తొందరగా ఎంత లేట్ గా వచ్చిందో అంత తొందరగా వెళ్ళిపోయింది. సరే పాట వినేద్దాము. ఒక నాకు లహరి గారు కాల్ చేశారు సరైన సమాధానం చెప్పారు. అలాగే కుమార్ గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పి ఒక మంచి పాట కూడా రిక్వెస్ట్ చేశారు ఆయన. అది నేను లైన్అప్ చేస్తాను. ఈ లోపల ఈ పాట వినేద్దాం. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సరబి అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళ కార్యక్రమానికి వ్యాఖ్యాత మీ వేణు చిరుకుపల్లి. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే ఫోన్ చేయండి.

పంజాబ్ సినిమా నుంచి మీరు విన్నా పాట యాక్చువల్లీ పాట చాలా బాగుంటుంది, నాకు ఇష్టమే. కష్టం కూడా ఈ పాట పాడడం. హరిచరణ్ పాడాడు, చాలా బాగా పాడాడు. మాకు కుమార్ గారు ఫోన్ చేసి అదే అమెరికా ఇండిపెండెన్స్ డే అది అనుకున్నాం కదా, అండ్ మన థీమ్ లోకి ఫిట్ అయ్యే పాట కూడా ఒకటి సజెస్ట్ చేశారన్నమాట. నాకు చాలా ఇష్టమైన పాట. అండ్ సోమన్ సోదర్, నాకు ఆ సినిమా పేరు కూడా గుర్తులేదు, ఈ పాట అయితే చాలా చాలా తెలుసు. ఆ సినిమా పేరు ఆయన చెప్పేంత వరకు ఓ ఇది ఈ సినిమాలోదా, అండ్ టు బి ఆనెస్ట్ ఇలాంటిది ఒక సినిమా ఉందని కూడా తెలియదు. ఎనీవేస్ ఇంకా టీస్ చాలు, ఇది ఏ సినిమాలోదో నేను ఇప్పుడు వినిపించబోయే పాట. స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 9726361966. అగైన్ మనకి ఎంత పెద్ద హీరోని ఎంత పెద్ద హీరోయిన్, మంచి మ్యూజిక్ డైరెక్టర్, పాపులర్ మూవీ బ్యానర్, మంచి డైరెక్టర్, డజంట్ మ్యాటర్, స్టోరీ లైన్ బాగాలేకపోతే మన ఆడియన్స్ ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. వాటన్నిటికీ ప్రూఫ్సే మనము ఈ సినిమాలు. అందులో నుంచి పాటలు వింటూ వస్తున్నాం, హిట్ సినిమాలు, హిట్ పాటలు యాక్చువల్లీ. సరే అండి, ఈ పాట విందాము. అండ్ దిస్ ఈజ్ అట్రిబ్యూట్ టు ది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్, అమెరికా. ఈ పాట రాసింది ఎవరు తెలుసు? స్టూడియో ఫోన్ చేయండి. ఎంత బాగా రాశారు.

వీటూర్ గారు రాసిన పాటల్లో ఇది వన్ ఆఫ్ ది జ్యువెల్ అని చెప్పొచ్చు అనమాట. జీవితం సప్తసాగర పయనమా ఏంటో ఉంటుంది, ఐ ఫర్గాట్ ద లిరిక్స్, ఏంటో బ్లాంక్ అయిపోయా, బట్ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ చిన్ని కృష్ణుడు అని విన్నారా ఈ సినిమా పేరు ఎవరన్నా? నేనైతే వినలేదు. పాట మాత్రం సో ఫెమిలియర్ ఫర్ మెనీ రీజన్స్. ఆశా భోస్లే గారి వాయిస్ అండ్ ఎస్పీబీ ఎప్పుడొచ్చిందో ఎప్పుడెళ్ళిందో కూడా తెలియదు అనమాట. ఇది అండ్ మ్యూజిక్ అందించింది ఆర్డి బర్మన్ గారు. సరే అండి, ఇంకొక పాట వినేద్దాము. ఈ పాట కూడా మన థీమ్ లోకి ఫిట్ అయ్యేదే. ఈ సినిమాకి ఇచ్చిన హైప్ మామూలుగా లేదు అసలు, దేవుడా. అండ్ అగైన్ వెంటనే వెళ్ళిపోయింది, ఏదో అర్జెంట్ పని ఉన్నట్టుగా. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. దీనికే అనుకుంటా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని ఒకళ్ళని పెట్టి తర్వాత వాళ్ళని తీసి అండ్ దెన్ కొన్ని పాటలకి ఒక ఈ పాటకు ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ అని కలగా పులగం చేసేసారు సినిమా అంతా. సినిమా మాత్రము ఎత్తిపోతల పథకమే. సరే పాటినండి, పాట బాగుంటుంది.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
5: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ కెన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/MM కీరవాణి షో.
0: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
7: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
9: వాట్ ఆర్ దే ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
10: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, బర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్ కాంపోజిషన్, ఏఆర్ రహమాన్, మ్యాజికల్, ప్రభుదేవ కాజల్ నటించిన సినిమా మెరుపు కళలు. దీనిలో పాటలు యాక్చువల్లీ అన్ని పాటలు బాగుంటాయి, కానీ ఈ సినిమా మాత్రము ఒక రకమైన ఘోరమైన ఫ్లాప్. ఘోరం కాదేమో, ఐ డోంట్ నో. మరి అంత హిట్ అయితే డెఫినెట్లీ కాదు, సో మనం ఫ్లాప్ కేటగిరీలో వేసేద్దాం. బట్ ఫ్లాప్ అంటే అట్లాంటి ఫ్లాప్ కాదు. ఈ మధ్య అసలు ఇటీవల వచ్చిన సినిమా, దీనికి ఎంత హైప్ ఇచ్చారంటే, ఈ సినిమాకి తీయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, పోస్ట్పోన్ అవుతూ వస్తూ మొత్తానికి రిలీజ్ అయింది. బట్ మ్యాన్, దీన్ని మాత్రం వేసుకున్నారు కదా క్రిటిక్స్ ఒక రేంజ్ లో. కానీ దానిలో ఈ పాట బాగుంటుంది. శ్రేయా ఘోషల్ ఫీమేల్ వాయిస్ ఇచ్చారు. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9 7 6 3 6 1 9 6 6.

ఈ సినిమా చూసి చూసిన వాళ్ళు కూడా నానా హైరాణ పడ్డారండి. పాట బాగుంటుంది యాక్చువల్లీ, కార్తిక్ అండ్ శ్రేయ ఘోషల్ తమిళ మ్యూజికల్. బట్ మ్యాన్ సినిమా ఇట్ లెఫ్ట్ ఎ బ్లెమిష్ ఆన్ రామ్ చరణ్స్ కెరియర్. తర్వాత మొన్నొచ్చిన సినిమా కూడా ఇట్ హ్యాస్ ఎ మిక్స్ టాక్. ఇది పెద్ద సినిమా, పెద్దగా ఆడలేదు పెద్ద అని వచ్చాం కానీ, బట్ తను మాత్రం చాలా కష్టపడి చేశాడు, బాగా యాక్ట్ చేశాడని నేను విన్నా. నేనైతే ధైర్యం చేయలేదు ఆ రివ్యూస్ విన్నాక, ఐ కుడెంట్ జస్ట్ టేక్ దట్ రిస్క్. సరే అండి, ఇంకొక పాట, ఈ పాట కూడా నాకు చాలా ఇష్టమైన పాట, బట్ ఈ సినిమా నాని వర్సెట్ ఈస్ పీక్ అని చెప్పచ్చు. ఆ తర్వాత ఒక చిన్న బంప్ ఇన్ ద రోడ్ ఫర్ నాని ఇన్ హిస్ కెరియర్. అంతగా హిట్ కాలేదు డ్యూయల్ యాక్షన్, హింట్ ఇచ్చేసా కదా. సరే సినిమా పేరేంటో తెలుసు, స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 972-6361-966. దీనిలో మధ్యలో ఒక ర్యాప్ వస్తుంది, దాట్ పార్ట్ ఐ రియలీ రియలీ లవ్.

తమిజా మ్యూజికల్ అండ్ ర్యాప్ ఇచ్చింది కూడా తనే సింగర్ రేవంత్. రేవంత్ యాక్చువల్లీ చాలా బాగా పాడతాడు ఈ పాట. అండ్ హీస్ ఏ వెరీ గుడ్ సింగర్ ఫర్ సమ్ రీజన్స్. అంతగా ఎందుకో అన్ని ఆపర్చునిటీస్ దట్ రాలేదు తనకి. కృష్ణ అర్జున యుద్ధం ఇది సినిమా నాని కెరియర్ లో ఐ థింక్ దీనిలో డ్యూయల్ క్యారెక్టర్ అనుకుంటా. సినిమా మాత్రం అంతగా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు అని చెప్పచ్చు ఖచ్చితంగా. సరే అండి, మనకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి అండ్ ఈ పాట విందాం. ఈ సినిమా కూడా ఇచ్చిన హైప్ అసలు అంత ఇంత కాదు, అసలు ఒక రేంజ్ లో హైప్ ఇచ్చారు సినిమా మాత్రము. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సరే పాట వినేద్దాం, బాగుంటుంది పాట అయితే బాగుంటుంది.

0: ఖుషి సినిమా నుంచి మీరు విన్న పాట విజయ్ దేవరకొండ అండ్ సమాంత. అండ్ సమాంత లేటెస్ట్ మూవీ చాలా బాగుందంట అని విన్నాను నా పర్సనల్ సర్కిల్లో వాళ్ళు చెప్పినది, బట్ ఐ డోంట్ నో, చూద్దాం. ఎనీవేస్ మనకి ఇంకొక పాట విందాము. ఐ బీన్ డైయింగ్ టు ప్లే దిస్ సాంగ్. అసలు ఈ సినిమా ఒకటి ఉందని కూడా చాలా మందికి తెలియదు, కానీ ఈ పాట మాత్రము చాలా చాలా బాగుంటుంది. అండ్ దీంతో ఈ సింగర్ కూడా పాపులర్ అయ్యారు. ఈ పాట పాడింది ఎవరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9736316966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 రేడియోస్ రవి. అమెరికాలో తెలుగు నేస్తాం. బ్యూటిఫుల్ సాంగ్.
1: ఏమైనా పనుందా?
2: ఏం లేదు, కానీ సవారీకి పోవాలి.
1: నేను కూడా వస్తాను.

0: సవారీ సినిమా నుంచి మీరు విన్న పాట చాలా బాగుంటుంది, స్ఫూర్తి జితేందర్ వాయిస్ లో, అండ్ లిరిక్స్ పూర్ణాచారి రాశారు. ఓకే అండి, మీ నుంచి సెలవు తీసుకునే టైం వచ్చేసింది. అంటిల్ నెక్స్ట్ టైం, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి అరౌండ్ యూ. సైనింగ్ ఆఫ్ వేణు చెరుకుపల్లి విత్ దిస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్. ఎందుకు అంత బ్యూటిఫుల్ అంటున్నాను అంటే, ఈ పాట మాత్రము ఒక వన్ ఆఫ్ మై టాప్ 20 సాంగ్స్ లో ఉంటుందని చెప్పచ్చు. సినిమా పేరు అందాల రాక్షసి. సినిమా అయితే అసలు అంత హిట్ కాలేదు, కానీ కొంతమందికి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లో మాత్రము కల్ట్ స్టేటస్ అచీవ్ చేసింది. ఈ పాట మాత్రం బ్యూటిఫుల్ గా ఉంటుంది. సరే, పాట వినేయండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బయట తిరగద్దండి, ఎండలు మండిపోతున్నాయి. ఓకేనా? సరే, వన్స్ అగైన్ సైనింగ్ ఆఫ్ వేణు చెరుకుపల్లి ఫ్రమ్ ద వీకెండ్ సిగ్నేచర్ షో. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ కాల్స్, ఫన్ కాన్వర్సేషన్స్. హోప్ యూ లవ్ ద షో.
1: చెప్పించనే నన్ను నా గతం, ఆలస్యం అయిందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
6: India ki teleport aithe enta baaguntundo.
7: What if India was just a tap away?
8: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ మై పర్సూ.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచి నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకనే చెప్పనే లేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: డూ లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
5: Up today and tomorrow.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hi,
4: I am Enemy RT Patnai. America lo mottamodati 24/7 radio. Radio Surabhi ani kotta frequency tho osnaru ade 107.9 FM HD3 lo mee andaru ee frequency tune chesu.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజిలిన్, ఫ్రిస్కో, ఫ్లవర్ మాస్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ಸಲಿದಾಗನಿದಿ ರೇಗಿನದಿ ಸರಸಕುರಾನಾ.

0: కలుగని చిలికిన సుతలివిలి
1: చెలువను గని కనుగన చెలువును గని నిలువని మనసిదిలే అలు పెరుగని అలరుల అలలను గని తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే తల పలకి తప్పదులే
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
5: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
4: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: பாருனு.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Konni paatalu chevulun thaaki vellipo gundala daaka chere prayanam adi.
1: Like memories,
5: gurtukostunnai.
1: Like love, life moments.
4: And ippudu ee anubhutulanni oka chota cherthe,
1: how can we miss that experience?
6: MM Keeravani live in concert.
1: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
4: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
7: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్స్. స్వదేశీ,
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
9: నీ కల నిజం అవబోతోంది.
8: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
9: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని

0: Call them at 817-829-8888.
1: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సాస్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షేలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: Guilty, Your Honor. Guilty of good taste. Yes. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine-in, take-out or delivery.
2: What is this address again?
4: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaterers.com.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
8: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
9: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
8: హాయ్, నేను మీ తేజ సచ.
9: టు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3,
7: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
8: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు. నిలబడు, లేచి కలపడు, లేచి నిలబడు.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
7: లైక్ మెమరీస్,
8: గుర్తుకొస్తున్నాయి.
7: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
6: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
7: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
9: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
7: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
6: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
7: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
10: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
7: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
11: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
12: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
11: హాయ్, నేను మీ తేజ సజ్జ.
12: డు లిసన్ టు రేడియో సురభి
11: 107.9 HD3.
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
11: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9
2: రేడియో సురభి. టైం చెక్ స్టూడియోలో టైం 4 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. US lo generally public and shared spaces ante parks, streets, apartment complexes, community etiquette anedi follow avvalsi untundi. Especially manam illu konnam kada ani pakka vaalla peace konalemu. Mana intlone backyard lo oka party unte pakka vaallaki ibbandi kalavakunda pravartinchadam chaala avasaram. Keeping music and sounds at a reasonable level, cleaning up after yourself and respecting common areas ilantivi aa community ki tadwara akkadunna vaallaki manam choopinche Yada, and best of all, it avoids complaints.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
6: IndiaToday.com. 20 years ago, mem US move ainappudu, evaina pandagalu vaste, mukhyanga Ugadi, Sankranti lantivi. Traditional ga celebrate chesukodaniki kavalsina vastulu dorikeve kaadu. Edo ala kaani chesevallam. And then today, India lo kanna ikkade mana pandagalu mana style lo jarupukone happy days ki transition ayyam. Manaki kavalsina groceries daggara nunchi pooja samanlu, puvvulu, evaina, you name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: Hello, hello, hello. Yes. నేను వచ్చేసాను మీ ఆర్చే అంజన సూపర్ సండే ప్రోగ్రామ్ ని మీకోసం తీసుకుని. ఎలా ఉన్నారు మా లిజనర్స్? లాంగ్ వీకెండ్ ఎంత బాగా గడిచింది, గడుస్తోంది? మీలో ఉత్సాహం ఎలా ఉంది? హౌ ఇస్ ఇట్ గోయింగ్? మా లిజనర్స్ అందరూ హ్యాపీగా చిల్ అవుతున్నారు. బయట ఎండ వేడి విపరీతంగా ఉన్నా సరే మీరందరూ హ్యాపీగా మీ మీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారని ఆశిస్తూ విషింగ్ యూ ఆల్ అ వెరీ వెరీ సూపర్ సండే. వెల్కమ్ టు సూపర్ సండే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM టు 7 PM సూపర్ కూల్ ఎస్ చిల్ ప్రోగ్రామ్. మరి ఇవాళ ప్రోగ్రామ్ లో నేను ఏమేం తీసుకొచ్చాను అంటే చాలా చాలా ఉన్నాయి విశేషాలు, వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. 3 గంటల సమయం కదండి, తొందర ఎందుకు? బట్ దేనికి తొందర? మీ రిక్వెస్ట్ సాంగ్. మీరు ఏదన్నా పాట వినాలి అనుకుంటే వెంటనే కాల్ చేసేయండి, ఫస్ట్ మీకు ఆ పాట వినిపించేస్తాను. ఈలోగా ఒక మంచిది, ఇప్పటిది కాదు లాస్ట్ సెగ్మెంట్ నేను చేసినప్పుడు రిక్వెస్ట్ సాంగ్స్ వచ్చాయి, వాటిని అప్పటికప్పుడు వినిపించడం కుదరలేదు. అవి కొంచెం మరొకసారి లైనప్ చేసి ఉంచానన్నమాట, ఈసారి గుర్తుంచుకుని మరి. సో ఆ కోవలోంచి కొన్ని పాటలు నేను వినిపిస్తున్నాను. ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్స్.

బ్యూటిఫుల్ సాంగ్. 35 చిన్న కథ కాదు ఈ మూవీ నుంచి. సరే, మంచి పాటలు లైనప్ చేసేసాను యథావిధిగా చెప్పాను కాబట్టి. అండ్ ఈ గడిచిన వారాంతం వీ హ్యాడ్ సో మెనీ థింగ్స్, చాలా యాక్టివిటీస్ జరిగాయి మన చుట్టుపక్కల. మనము రేడియోలో కూడా చెప్పుకున్న విధంగా చాలా చోట్ల చాలా కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్ గా జరిగాయి. వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే వీకెండ్ లో మీరు చేసిన సంగతులు ఏమన్నా స్పెషల్, సంథింగ్ లాంగ్ వీకెండ్ అంటేనే చాలా మంది ముందుగానే ప్లాన్ చేసుకుని చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్లి ముందుగా అరేంజ్మెంట్స్, ఎప్పుడు ముందుగా ప్లాన్ చేసిన వాళ్ళకి మంచి డీల్స్ దొరుకుతాయి. ఒక సెట్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట, ప్రోగ్రామ్ ప్లానింగ్ అంతా ఉంటుంది. దానివల్ల ఏంటంటే లాంగ్ వీకెండ్ అన్ని ఈ 3 రోజులు 4 రోజులు అనుకోండి, దే యూ వాంట్, దాంతో పాటుగా ముందు కొన్ని రోజులు ఆ తర్వాత సరే సరే ఇంకా మనం ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేసాం అనే విషయంగా మాట్లాడుకోవడానికి ఆ తర్వాత కొన్ని రోజులు. సో బేసిక్ గా భలే బాగా టైం పాస్ అవుతుంది. అండ్ వాళ్ళందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వెల్ ప్లాన్డ్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ వెకేషన్స్ ఎంజాయ్ చేసిన వాళ్ళకి. సో వాళ్ళకైతే వెరీ గుడ్. మీరు మీ ప్లాన్స్ ఎలా చేశారు, అది ఎస్పెషల్లీ గ్రూప్ గా మీరు వెళ్ళుంటే గనక, ఎక్కడికెక్కడికి వెళ్లారు, ఎలా మీ ప్లానింగ్ జరిగింది, ఎప్పుడు మీ ప్లానింగ్ మొదలు పెట్టారు అనే విషయం షేర్ చేయండి. అలా కాకుండా కొంతమంది ఉంటారండి క్రేజీగా అనమాట, తెల్లారు లేచామా ఒక బ్యాక్ ప్యాక్ వేసుకున్నామా లెట్స్ హిట్ ద రోడ్ అనేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఉంటే కూడా ఐ రియలీ వాంట్ టు నో మీరేం చేశారు ఈ వీకెండ్ లో.

అదండి పాటలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయంటే ఇలా వింటూ ఇలా అలా ఫీల్ అవగానే చిటుక్కున అయిపోయింది పాట. నాకైతే మరిన్ని పాటలు అయినప్పున్నాయి, బట్ యథావిధిగా మీ రిక్వెస్ట్ సాంగ్ ఏంటి అనే దీంతో నేను మొదలు పెట్టాను ఇవాళ. సరే, సూపర్ సండే. సూపర్ సండేలో మీరు ఏ విషయంగా చిల్ అవుతున్నారు అని అడిగాను కదా, ఆ విషయం కూడా షేర్ చేయండి. తర్వాత నేను ఇవాళ ఒక టాపిక్ అనుకుని వచ్చాను. ఏ సెగ్మెంట్ అయినా ఒక టాపిక్ అని అనుకుంటాం కదా, మాట్లాడుకోవడానికి ఒకటి ఉండాలి అని. మొన్న మధ్య అనిపించింది ఫుడ్ విషయంలో. ఫుడ్ పరంగా ఎలా ఉంటుందంటే, మనకి చుట్టుపక్కల ఎక్కడ కావాలన్నా మన ఫుడ్ మన అఫోర్డబుల్ రేంజ్ లో చక్కగా వెళ్లి తినేసి వస్తాము. ఇష్టంగా దానికి ఒక ప్లాన్ చేసుకుని చెప్పాను కదా, ఇష్టంగా ఉండి అసలు డైట్ లో లేకపోతే ఇంకా అదొక ఆనందం లేని చాలా హ్యాపీగా తినేస్తాం. అయితే నేను మీ అందరితో మాట్లాడుతున్న విషయం, అడుగుతున్న విషయం ఏంటంటే, చిన్నప్పుడు ఎప్పుడైనా చిన్నప్పుడు మనకు ఊహ తెలిసాక ఎప్పుడైనా సరే అమెరికా వచ్చాక అయితే అంత పాసిబిలిటీ ఉండదేమో అనే విషయంగా నేను అంటున్నాను. అదర్వైజ్ యూ కెన్ ప్రూవ్ మీ రాంగ్. మేము అమెరికాలో కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేశామని మీరు చెప్పొచ్చు. నేను అడిగే విషయం ఏంటంటే, మనము మన ఇంట్లో ఉంటాము, మన హడావిడి మన బిజీలో మనం ఉంటాం, పక్కింటి నుంచి ఘుమఘుమలు వచ్చేస్తుంటాయి. వాళ్ళ ఇంట్లో ఏదో ఒక సందడి సందర్భం ఏమోటి ఉంటాయి. మంచి వెడివేడి దోశలు వేస్తూ ఉంటారు, ఉప్మా చేస్తూ ఉంటారు, లేదా మంచి బిర్యానీ అయినా చేస్తూ ఉంటారు. ఇది చాలా సండే రోజు ఇది జరగకుండా ఉండదు, చాలా సాధారణ విషయం ఇండియాలో ఎస్పెషల్లీ కదా. సో అలాంటప్పుడు ఒకవేళ సామాన్యంగా ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో మనం కిడ్స్ లాగా మనం ఉన్నప్పుడు పేరెంట్స్ బయటకు వెళ్ళినప్పుడు, అయ్యో నేను ఒకదాని ఉన్నాను వండుకోకమ్మా నేను తెచ్చిస్తాను అని చెప్పి ప్రత్యేకంగా ఇస్తారు. లేదా కిడ్స్ ఉన్న వాళ్ళకి, కిడ్స్ ఉన్న ఇంట్లో ఏంటంటే వాళ్ళ ఇంట్లో వండుకున్నా సరే ఇదిగోండి మీ అమ్మాయికి ఇష్టం కదా అని ఇచ్చి వెళ్తారు కూడా. అదేంటంటే అదొక ఫీలింగ్, అదొక సరదా. ఇండియాలో అలా ఉంటుంది కూడా, చాలా సార్లు మనం ఎక్స్పీరియన్స్ చేసుంటాం. సో అలాంటి ఒక డిష్ విచ్ ఇస్ సో మెమరబుల్ ఫర్ యూ, ఎప్పుడో మీరు తెలిసి తెలియక దాన్ని ఎక్స్పీరియన్స్, అంటే ఎక్స్పెక్ట్ చెయ్యని టైంలో ఎక్స్పీరియన్స్ చేసిన ఆ టేస్టీ డిష్, దాని గురించిన స్టోరీ, అదనమాట ఇవాళ మనకి కావాల్సిన విషయం.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండేస్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సెగ్మెంట్ లో సామాన్యంగా మనమైతే కిడ్స్ గురించి ఎక్కువగా చెప్పుకుంటాం. కిడ్స్ కోసం అనమాట ఈ సెగ్మెంట్. ఇఫ్ ఎట్ ఆల్ కిడ్స్ ఉన్నారు, దే వాంట్ టు సింగ్ సంథింగ్ ఆర్ లైక్ ఏదైనా చక్కటి స్టోరీ చెప్తాను అంటే దిస్ ఇస్ ద రైట్ టైం. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. సరే, మరి నేనేం చెప్తాను అంటే authentic south indian flavors, they are now made very very easy peasy for you. Enta easy ante a to b's new range of instant mixes unte kanaka meek kavalsina traditional taste lani nimishallo techesukochu. Instant mixes, powders, masalas, paste and pickles, everything at a to b. Fluffy ragi idli sena, tangy kongra rice sena, kshanalla siddham only with the help of a to b's products. వీరు త్రీ లొకేషన్స్ లో ఉన్నారు, ఐ మీన్ టూ లొకేషన్స్ లో ఉన్నారు, ఏ టు బి ఫ్రెస్కో అండ్ ఏ టు బి లిటిల్ ఎల్మ్. విజిట్ ఏ టు బి టెక్సాస్ డాట్ కామ్ ఆర్ కాల్ దెమ్ అట్ 214-872-2345. అది

0: కా అనే చిత్రం పేరు. కిరణ్ అబ్బవరం మరియు నయాన్ సారిక వీరు నటించిన చిత్రం కా. కా అనే చిత్రం నుంచి నేను మీకు వినిపించిన ఈ పాట. సరే, దీంతో పాటు మరి కొన్ని విశేషాలు కూడా అందిస్తూ ఉంటాను కదా. మరి లైఫ్ లో ఎటువంటి చేంజెస్ వచ్చినా కొన్ని క్షణాల్లో జీవితాలే మారిపోతూ ఉంటాయి. ఇలాంటివి ఏవి జరిగినా సరే హెల్త్ కవరేజ్ మాత్రం, హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు ఉంటే చక్కగా సాఫీగా సాగిపోతుంది. సో సంబడి లాస్ దేర్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్, వారిని మీరు ఇదిగో ఈ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ కి రిఫర్ చేయొచ్చు. ఐఎమ్ ష్యూర్ మీరు ఆల్రెడీ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ గురించి తెలిసి ఉన్నారు, మీరు వాడుతూ ఉన్నారు. సో బెటర్ యూ రికమెండ్ ఎవ్రీబడి, ఇది చాలా బెస్ట్ అనేసి. ఎందుకు అంటే దే హెల్ప్ యూ టు ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ, ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. దే హ్యావ్ గాట్ యూ కవర్డ్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇలాంటివి మీరు అవైల్ చేసుకోవాలంటే ఏం చేయాలి, వారికి కాల్ చేయాలి. నేను ఇచ్చిన నెంబర్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com అని తెలుసు కదా మీకు. అసలు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ అన్న పేరు వినగానే మీకు అలా ఎస్ఎన్ అనగానే ఆర్ ఇన్సూరెన్స్ అని మీరే అనేస్తారు కదా. సో దట్స్ హౌ వీ గో. మరి నేను ఇవాళ నెక్స్ట్ ఏం చెప్తాను అని అన్నాను కదా, ఇవాళ మనకి ఈ సండే నుంచి ప్రతి మంత్ ఫస్ట్ సండే అండ్ థర్డ్ సండేన మనం కొంచెము ఒక స్పెషాలిటీ తీసుకుని వస్తున్నాం మన సూపర్ సండే కార్యక్రమంలో. అది ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ 5 PM కి. 5 PM కి మనం ఏం చేస్తున్నాము ఏంటి అని ఆల్రెడీ మేము ఇన్స్టా ద్వారా మీతో షేర్ చేసుకోవడం జరిగింది. మీలో ఎవరన్నా ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ డూ కాల్ మీ అండ్ టెల్ మీ. ఆ సెగ్మెంట్ కి ఒక పేరు కూడా పెట్టాం మనము. ఆ పేరేంటి, మీకేమన్నా గుర్తుకుంది, మీరేమన్నా క్యాచ్ చేయగలరా అంటే ఇట్ హ్యాస్ టు బి లైక్ నో, మీరు ఇన్స్టా ద్వారా చూసుంటే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ డూ కాలర్స్ అండ్ టెల్లర్స్. ఆ సెగ్మెంట్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు డాక్టర్స్ అండ్ దర్ ఎక్స్పర్టైజ్. వారు మన ముందుకు వచ్చి మనతోటి ఎన్నో విశేషాలు షేర్ చేసుకుంటారు. ఫస్ట్ అండ్ థర్డ్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్ అట్ 5 PM. టైమ్ ఫర్ ఎ షార్ట్ కమర్షియల్ బ్రేక్. మనం బ్రేక్ లోకి వెళ్లి వచ్చాక నేను ఈ సెగ్మెంట్ గురించి, ఇవాళ మనతో ఎవరు ఏ విశేషాలు షేర్ చేసుకోవడానికి వస్తున్నారనే విషయం కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఈలోగా టైటిల్ ఏంటి, ఏ సెగ్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఉండాలండి ఇన్స్టాలో యాక్టివ్ ఉండాలి మరి, తిల్లు అన్న చెప్పలే.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
4: మొన్నట్టుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, Dallas Smiles Dental and Orthodontics తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: Swami garu, naku kala vachindi. Na party lo food assal balenattu, guests anta disappoint ayi velipoyinattu.
7: Nee kala nija avabothundi.
6: Deeniki parishkaram emi leda swami.
7: Parishkaram icheddam. Ventane India Today lo catering book cheyandi. Veellu dining ki maatrame popular kadu. Mee intlo

0: 88.
1: Hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
2: What a day, I'm completely exhausted. Dinner plans ఏంటి?
3: నేను ఏం ఉండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: Every time, okay question. Dinner plans, ain't it? Answer matram chala simple. Madeira and masala. Simple charge to mithai, corporate lunch buffets, nunchi, interesting weekend buffets data. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
4: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రతి మనిషికి ఒక నిర్దిష్టమైన ఆయుష్ని ఇచ్చి భగవంతుడు భూమి మీదకి పంపించాడు. మన జీవితం, మన ఆయుష్, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది చాలా వటుకు. కొన్ని కొన్నిసార్లు మనకి తెలియని ఘటనలు, దుర్ఘటనలు జరిగినప్పుడు వాటి గురించి మనం ఏమి చెయ్యలేము. కొన్నిసార్లు అంటే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి, తెలియని చోట్ల అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే యాక్సిడెంట్స్ ఉంటాయి, సమయానికి అందుబాటులో లేనప్పుడు వైద్యం జరిగే ఒక విపరీతాలుంటాయి. ఇలాంటివి కాకుండా మనిషికి మనిషి ఆరోగ్యం, మనిషి ఆయుష్, మనిషి చేతిలో పెట్టిన, మనిషికి ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్. ఆ గిఫ్ట్ ని మనం ఎలా చూసుకుంటున్నాము అనేది. ఎందుకంటే పిల్లల్ని సామాన్యంగా ఎవరైనా ఎక్కడికైనా పంపిస్తే అన్ని ఇచ్చి జాగ్రత్తలు చెప్పి ఇలా ఉండాలి, అలా ఉండాలి, నువ్వు అవసరమైతే ఇది వాడుకో, అది వాడుకో, ఇది ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్, అది ఇది అంటూ అన్ని చెప్పి పంపిస్తాం కదా. అలాగే ఆ జగన్నాటక సూత్రధారి జగత్తు మొత్తానికి పిత, జగత్పిత ఆయన మరి మనందరికీ అన్ని ఇచ్చి చేతిలో పెట్టి చాయిస్లు ఇచ్చి పంపించాక ద వే వీ టేక్ ఇట్ అక్కడి నుంచి ఉంటుంది, హౌ లైఫ్ టేక్స్ అస్ అండ్ హౌ అవర్ బాడీ రియాక్ట్స్ టు ఇట్ అని కదా. సో ఆలోచిస్తే అనిపిస్తుంది కదా, కొన్ని విషయాలు ముందుగా తెలిసిన ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల కొంచెం ఎక్కడన్నా నష్టపోతామేమో అనుకున్నా, అలాంటివేమీ లేనప్పుడు ఆ గాడ్స్ గిఫ్ట్ ని మనం ఎంత బాగా పదిలంగా దాచుకోగలుగుతాం. ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ కి పరిపూర్ణత కూడా వస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆయుష్తో, భగవంతుడు నిర్దిష్టించిన సంపూర్ణమైన ఆయుష్తో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు మనకి కావాలి ఎక్స్పర్ట్ అడ్వైస్. అది ఇవ్వడానికే మనకి మన చుట్టూ ఉన్న డాక్టర్స్ ఎంతో మంది, దే ఆర్ కమింగ్ అండ్ గివింగ్ అస్ ఎక్స్పర్ట్ అడ్వైస్ ఆన్ ఎయిర్. సో ఈ సెగ్మెంట్ కి మనం పెట్టిన పేరు ఆయుష్మాన్ భవ. మన ఇన్స్టా పేజ్ ద్వారా మీరు ఒకవేళ దీనికి ట్యూన్ ఇన్స్టా పేజ్ లో మీరు యాక్టివ్ ఉంటే కనుక తప్పకుండా తెలుసుంటుంది ఆయుష్మాన్ భవ. ఇది ప్రతి సండే ఆఫ్టర్నూన్ 5 PM కి, ప్రతి సండే ఇన్ ద సెన్స్ ఫస్ట్ అండ్ థర్డ్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్. సో ఇవాళ మనకి ఎవరు వస్తున్నారు, ఏంటి, ఏ విషయాలు మాట్లాడతారనే విషయం నేను మీకు కాసేపట్లో షేర్ చేస్తాను. ఆ టాపిక్ రిలేటెడ్ గా మీరేమన్నా మాట్లాడాలన్నా, మీరు ఏదన్నా ఒకవేళ యూ వాంట్ టు హ్యావ్ ఎ ఫాలో అప్ ఆర్ యూ వాంట్ టు హ్యావ్ ఆస్క్ సంథింగ్, యూ కెన్ కాల్ అస్ అట్ 5 అంటే ఆఫ్టర్ వీ హ్యావ్ హర్ ఆన్ ఎయిర్. సో స్టే ట్యూన్, ఎక్కడికి వెళ్ళకండి, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగుదేశం, సౌండ్స్ లైక్ హోమ్.

0: సరే, మనకి కార్యక్రమం యాజ్ యూజువల్ ఐ సెడ్ ఇట్ విల్ స్టార్ట్ ఎట్ 5 PM. నేను అప్పుడు మరింత సమాచారం ఇస్తాను. బట్ ఈలోగా మనం మన సూపర్ సండేలో సామాన్యంగా కొన్ని గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం, కాబట్టి వై డోంట్ వీ స్టార్ట్ అవర్ గేమ్ ఎర్లీ టుడే అని అనిపిస్తోంది నాకు. మీరు రెడీయా? ఇఫ్ యూఆర్ రెడీ, ఐ హ్యావ్ మై మెమరీ గేమ్ రెడీ. 10 words ఇస్తాను, 10 words మీరు విని టక్ టక్ చెప్పేయాలన్నమాట. అంటే నేను ఆన్ ఎయిర్ వర్డ్స్ అన్ని చెప్పాను అనుకోండి, మీరు దాన్ని రిపీట్ చేస్తారా? విల్ సీ. ఐల్ వెయిట్ ఫర్ దిస్ సాంగ్. నేను ఈ సాంగ్ వినిపిస్తాను, ఈ పాట అయ్యేలోగా ఎవరైనా కాలర్స్ కాల్ చేస్తే వారిని ఆఫ్ ఎయిర్ కానీ ఆన్ ఎయిర్ కానీ తీసుకుంటాను, మీ చాయిస్. నేను ఒక 10 words ఇస్తాను మెమరీ గేమ్. ఏం లేదు, సింపుల్ గా వర్డ్స్ ని, అదే ఆర్డర్ అవసరం కూడా లేదు. మీకు ఇష్టమైన ఆర్డర్ లో మీరు గుర్తు పెట్టుకుని చక్క చక్క చెప్పేయాలి, అదనమాట.
1: Kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, kiss, k

started in two. బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి.

అదండి, నేనేం చెప్పాను ఇందాక మెమరీ గేమ్ అన్నాను, అది కిడ్స్ తోటి ఇవాళ సెగ్మెంట్ ఆడదామని అనిపించింది అని అన్నాను. కాబట్టి సింపుల్ గా 10 వర్డ్స్ ఇచ్చేస్తాను. ఈ 1 సాంగ్ అయ్యే లోపల నాకు కాల్ చేయలేదు. సో ఐమ్ అస్యూమింగ్ దట్ యూఆర్ నాట్ రెడీ ఫర్ ఆన్ ఎయిర్ కాల్స్. సో నేను క్విక్ గా ఏం చేస్తానంటే ఒక 10 వర్డ్స్ ఇచ్చేస్తాను, మీరు అంతే క్విక్ గా నాకు కాల్ బ్యాక్ చేసేయండి. హియర్ కమ్స్ 10 వర్డ్స్. సింపుల్. యాపిల్, హౌస్, డాగ్, ట్రీ, కార్, సన్, బాల్, ఫ్లవర్, బుక్, చైర్. యాపిల్, హౌస్, డాగ్, కార్, బుక్, సన్, బాల్, ట్రీ, ఫ్లవర్, చైర్. కొంచెం కన్ఫ్యూజ్ చేశా కదా, మరి అలాగే ఉంటుంది. ఏది లేకుండా ట్విస్ట్ అంత ఈజీగా ఇచ్చేస్తామా? అమ్మ అమ్మ అమ్మ, నాట్ సో అమ్మా.

ఆంధ్ర కింగ్ తాలూకా ఎవరు కాదంటారు చెప్పండి? అందరు ఇక్కడ ఎవరికి వాళ్ళే కింగ్స్ తాలూకా అని చెప్పుకోవడం ఎందుకంటారా? బట్ అది సినిమా టైటిల్, నేను చెప్పలేదు, వాళ్ళు అలా పెట్టారు. ఆ సినిమా మీరు చూసారా? ఎనీవేస్ అది ఓకే. అయితే నేను అడిగిన ఆ స్మాల్ సింపుల్ క్విజ్ కి కూడా నాకు కాల్ చేశారు, బట్ లిటిల్ బిట్ కొన్ని వర్డ్స్ రిపీట్ అయ్యాయి, బట్ అల్టిమేట్ గా ఆయన చెప్పగలిగారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అభిజయ్ గారు. అండ్ మీరు అడిగిన ఓజీ సాంగ్ కూడా నేను లైన్అప్ చేసేస్తాను. బట్ బిఫోర్ దట్ నేను ఇందాక నుంచి చెప్తున్నాను, ఇవాళ్టి నుంచి మనం మన సూపర్ సండే కార్యక్రమంలో ఆయుష్మాన్ భవ అనే కాన్సెప్ట్ ని స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈసారి ఇవాళ్టి రోజున మనతో ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఇవ్వడానికి, టిప్స్ ఇవ్వడానికి, సజెషన్స్ చెప్పడానికి, అసలు లైఫ్ స్టైల్లో ఎలా ఉండాలి, ఏ విధంగా మనని మనం మలుచుకోవాలనే విషయాన్ని మనకి అవగతం చేయడానికి మన ముందున్నారు డాక్టర్ ఉషా పెర్రి గారు. షీఈస్ వెరీ మచ్ హియర్ రైట్ హియర్ విత్ మీ. బట్ ఆఫ్టర్ 5 PM వి విల్ స్టార్ట్ ద సెగ్మెంట్. నేను మైక్ ఆవిడకి ఇస్తాను, ఆవిడ చాలా చాలా విశేషాలు షేర్ చేస్తారు. అంతవరకు నేను ఆవిడెవరు అనే విషయం మీకు చెప్తాను. డాక్టర్ ఉషా పెర్రి, she was born and raised in a small town in southern India. She began learning the science of medicine at age 16, Osmania Medical College in Hyderabad, Andhra Pradesh. Dr. Perry, she immigrated to the United States in 1993. Then she completed her residency in internal medicine at Baylor College of Medicine in Houston, Texas. Tarvata, subsequently, she completed a nephrology fellowship at the University of Texas Southwestern Medical Center in Dallas. She is a physician partner of North Texas Kidney Disease Associates. Inka chala unde avadi gurinchi, I'll share in a while. Ee loga manam oka paata vinesi oddam. Avadi evaru enti ane meeku already telisipoyindi kabatti ee vishayanga meer edanna maatladalanna telusukovalanna మనకి సమయం రైట్ నౌ టుడే. అండ్ ద నెంబర్ ఇస్ 972-636-1966.

సీతారామం నుంచి మనం ఈ పాట వినేసాం. అండ్ వెరీ క్లోజ్ టు మై కమర్షియల్ బ్రేక్, సో కమర్షియల్ బ్రేక్ తర్వాత నేను సెగ్మెంట్ కంటిన్యూ చేస్తాను. ఈలోగా మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ చూసేసుకుందాం. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ అయితే మైత్రీస్ ఇండియన్ కోసం చెప్పాను ఆల్రెడీ. హిల్ టాప్ లొకేషన్స్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్లవడానికి అయితే పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఎస్ అండ్ ఇలాంటి లాంగ్ వీకెండ్ లో ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం అని అనుకుంటే ఇది. అది కాకుండా ఇలాంటి లాంగ్ వీకెండ్ లో మరొక విషయం ఏంటంటే అందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి వెళ్లడం. ఏ మాత్రం వీలున్నా, వీలైతే ఫ్రైడే, సాటర్డే, సండే మార్నింగ్, ఈవినింగ్, నైట్ ఎప్పుడైనా సరే చక్కగా అందరితో కలిసి వెళ్ళండి. ఒకసారి ఫ్రెండ్స్ తో, ఒకసారి కొలీగ్స్ తో, ఒకసారి రిలేటివ్స్ తో. మరి మైత్రీస్ కిచెన్ లో మరి అంత ఫెసిలిటీ ఉందా? అంతకు మించుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. అఫ్ కోర్స్ పార్టీస్ కి, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం బెస్ట్ క్యాటరింగ్ సర్వీస్ అండ్ బ్యాంకెట్ సర్వీస్ ఇన్ టౌన్, మైత్రీస్ ఇండియన్ కిచెన్. ఎక్కడున్నారు వాళ్ళు? దేర్ ఇన్ 3 లొకేషన్స్, ఆర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. సో ఈ వీకెండ్ లో మీరు ఆల్రెడీ విజిట్ చేస్తుంటే డూ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. విజిట్ చేయాలనుకుంటే డిన్నర్ టైం వచ్చేస్తుంది కాసేపట్లో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Amma, Saturday movie?
2: Mm-mm, Manabadi class.
1: Amma, old MacDonald had a farm.
2: Uppu kappu rambu. Telugu padyam cheppu.
1: Uppu kappu rambu.
2: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
3: Anni pettukunnanra idigo mee nanna sugar gurinche tension. Malli పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
8: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉంది.
9: అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది?
10: నాకు దాని ఆన్సర్ తెలుసు.
11: మైత్రీస్ ఇండియన్ కుజీన్.
12: వాళ్ళకి తెలీదు.
13: సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్.
14: విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్.
15: ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
16: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోస.
17: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
18: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
19: Welcome back. Meer vintunnaru Super Sunday program only on Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi America lo telugu nestam, and right now we are in Aayushman Bhava segment. Ivala manato special ga సజెషన్స్ షేర్ చేసుకోవడానికి ఎవరు వస్తున్నారు అంటే, షీఈస్ డాక్టర్ ఉషా పెరి గారు. షీఈస్ డబుల్ బోర్డెడ్ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ నెఫ్రాలజీ ఫ్రమ్ బేలర్ కాలేజ్ ఆఫ్ హ్యూస్టన్ అండ్ యూటీ సౌత్ వెస్ట్. షీ హాస్ బీన్ ఇన్ ప్రైవేట్ ప్రాక్టీస్ ఫర్ పాస్ట్ 25 ఇయర్స్ ఇన్ గ్రేటర్ డాలస్ ఏరియా. బిసైడ్స్ విన్నింగ్ మెనీ అవార్డ్స్ ఫర్ బీయింగ్ ద బెస్ట్ డాక్టర్ with excellent patient reviews, she has been instrumental in growing her business from 2 physicians to 20 physicians and in 2 sales involving their dialysis centers and physician practices. In her spare time, she loves to read, travel and cook international vegetarian cuisine, besides mentoring anyone who is interested in personal growth. So much about her, antena. She has been married for 33 years and raising 2 kids who are young adults now, and she is no stranger to either stress or peak performance. Adi ostund kada as a package, so how does she handle that? Dani kuda she discovered yoga and meditation, Sky BM, as her personal tools for resilience. She not only uses these tools for her personal practice, but she teaches them to kids, adults and healthcare professionals in a pay forward way. Let us welcome Dr. Usha Garu on air.
8: Thank you, Andy. Thanks, Anjana.
19: వెల్కమ్ డాక్టర్ ఉష గారు. అండ్ యాజ్ ఐ సీ యూ, యూ లుక్ సో వైబ్రెంట్ అండ్ లైక్ నో వెరీ బ్రైట్. దట్స్ వాట్ ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ యాజ్ ఐ స్పీక్ టు యూ ఐ కమ్ టు నో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ బిహైండ్ ఇట్. బట్ మన ఆడియన్స్ కి ఫస్ట్ మనము ఇవాళ మీ మెడికల్ ప్రాక్టీసెస్ గురించి, వాట్ యు డూ యాక్చువల్లీ, వాట్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఎట్ అనే విషయం మాట్లాడుకుందాం.
10: తప్పకుండానండి.
19: సో ఫస్ట్ ఒక మామూలు మనకున్న భాషలో చెప్పాలి అంటే ద వే వీ అండర్స్టాండ్ ద వే వీ స్పీక్ ఇన్ డే టు డే లైఫ్, కెన్ ఐ కాల్ యూ యాజ్ ఎ కిడ్నీ డాక్టర్?
10: Yes, చాలా మందికి నెఫ్రాలజీ అంటే తెలియదు. నెఫ్రాలజిస్ట్ అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఇట్స్ నాట్ అ వెరీ ఇంట్యూటివ్ టర్మ్. కిడ్నీ డాక్టర్, yes అండి.
19: ఓకే, నౌ వి గాట్ యు. సో కిడ్నీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనకి లైఫ్ లో, అసలు మనం డే టు డే హౌ డు వి టేక్ గుడ్ కేర్ ఆఫ్ అవర్ ఓన్ బాడీ అనే విషయంగా కూడా ఇవాళ లెట్స్ టాక్ మోర్. అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు గివ్ అస్ మోర్ డీటెయిల్స్ లైక్ ఈస్ కిడ్నీ డిసీజ్ సంథింగ్ న్యూ ఆర్ ఈస్ ఇట్ యాక్చువల్లీ ఎ మిత్?
10: సో మీరు అన్నట్లుగా ఎందుకు కిడ్నీస్ గురించి ఎక్కువ తెలియదు అంటే ఇట్స్ అ వెరీ సైలెంట్ డిజీజ్. యూజువల్ గా బై ద టైమ్ వి క్యాచ్ ఇట్ థింగ్స్ ఆర్ లిటిల్ బిట్ టూ లేట్ అన్నమాట. సో అండ్ కిడ్నీస్ మీరు అన్నట్లుగా చాలా ఇంటెలిజెంట్ ఆర్గన్స్. దే ఆర్ వెరీ క్వయట్ బట్ అట్ ద సేమ్ టైమ్ దే వాట్స్ ద రైట్ టర్మ్, మన మెటాబలిజం కానీ ఎలక్ట్రోలైట్స్ కానీ చాలా వాటిని సైలెంట్ గా కంట్రోల్ చేస్తాయి బాడీలో.
19: ఓకే,
10: సో మా జోకింగ్ గా మా న్యూరాలజీ ఫ్రెండ్స్ తోటి అంటారు, వాళ్ళే అగ్రీ చేస్తారు బ్రెయిన్ కంటే కూడా స్మార్ట్ ఆర్గన్స్ కిడ్నీస్ అని. బికాస్ అ లాట్ ఆఫ్ ది సెన్సర్స్ ఆర్ ఇన్ ద కిడ్నీస్ ఇన్ ద సెన్స్ ద పిహెచ్ ఆఫ్ ద బాడీ, ద ఎలక్ట్రోలైట్ ఫ్లక్చుయేషన్స్ అండ్ రెగ్యులేట్ ఎవ్రీథింగ్ ఆన్ అ మినిట్ బై మినిట్ బేసిస్. సో అంత ఇంటెలిజెంట్ ఆర్గన్స్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ కీప్ దెమ్ హెల్తీ. సో మీరు అడిగినట్లు ఎట్లా ఏం చేయాలి, హౌ డు వీ మెయింటైన్ అవర్ కిడ్నీ హెల్త్ అంటే, ది సింపుల్ ఆన్సర్ ఇస్ మెయింటైన్ యువర్ ఓవరాల్ జనరల్ హెల్త్. దాట్ విల్ కీప్ ద కిడ్నీస్ హెల్దీ. ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ వరల్డ్ వైడ్ ఇస్ బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్. హై బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్.
19: యాక్చువల్లీ ఐ మైట్ బి రాంగ్ బట్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ అని. మా దృష్టిలో కిడ్నీస్ కానీ ఓవరాల్ గా అసలు బాడీ మంచి కండిషన్ లో ఉండాలి అంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలని. ఇస్ ఇట్ ఎనీవే రిలేటెడ్ టు కిడ్నీ హెల్త్?
10: Yes, so it's a very good question అండి. మీరు అన్నట్లుగా కొన్ని మిత్స్ ఉంటాయి కదా, సో వన్ ఆఫ్ దెమ్ ఇస్ డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ అంటారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ అ మిత్ యాక్చువల్లీ, లెట్ మీ క్లారిఫై దాట్. సో వీ ఆల్ హాఫ్ యూర్ బాడీ వెయిట్, ఓకే, బాడీ వెయిట్ ఇన్ పౌండ్స్,
19: ఓకే,
10: హాఫ్ ఆఫ్ ఇట్ in ounces. ఇప్పుడు లెట్స్ సే యూర్ 120 pounds అనుకోండి, 60 ounces ఆఫ్ వాటర్ ఇంటేక్ ఇస్ వాట్ ఈస్ రికమెండెడ్ ఫర్ యూ. సో దట్ వే ఎవ్రీబడి కెన్ మేక్ క్విక్ మ్యాథ్. కొంతమంది ఏం చేస్తారంటే, మనము అమెరికాలో ఉంటున్నాం కదండి, మనది ఇట్స్ అ కల్చర్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని చెప్తాను నేను ఇప్పుడు మా పేషెంట్స్ కి, ఏది కూడా మిడిల్ ప్యాత్ తీసుకోరు, ఇట్స్ ఇదర్ టూ లిటిల్ ఆర్ టూ మచ్. ఇప్పుడు గుడ్ థింగ్ కెన్ బి నాట్ సో గుడ్ వెన్ యూ డూ టూ మచ్ ఆఫ్ ఇట్.
19: ఓకే,
10: దట్ ఈస్ అ ఫండమెంటల్ రూల్ ఫర్ హెల్త్ యాక్చువల్లీ. సో ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్, టూ మచ్ వాటర్ మీరు విన్నారో లేరో, చాలా ఏళ్ల క్రితము ఈ ఎక్స్బాక్స్ అవి వచ్చిన కొత్తలో దేర్ వాస్ అ కాంపిటీషన్ ఫర్ గెయినింగ్ అన్ ఎక్స్బాక్స్ డ్రింక్, హూ కెన్ డ్రింక్ ద మోస్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్.
19: ఓ, ఇది నాకు తెలియదు.
10: సో ఒకళ్ళు అలాగా ఫాస్ట్ గా తాగి దే హ్యాడ్ సీజర్స్ బికాస్ ఇట్ డ్రాప్స్ దేర్ సోడియం. సో యూ కెన్ డైల్యూట్ యూర్ సోడియం డౌన్ ఇఫ్ యూ డ్రింక్ టూ మచ్ అండ్ టూ ఫాస్ట్. అండ్ స్పెషల్లీ ఇఫ్ యూ హ్యావ్ కిడ్నీ డిజీజ్ యూ కెనాట్ హ్యాండిల్ టూ మచ్ వాటర్. సో ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. సో బట్ ఇన్ జనరల్ లైక్ ఐ సెడ్, యూజ్ ద రూల్ ఆఫ్ థమ్, హ్యావ్ యూర్ బాడీ వెయిట్.
19: బాడీ వెయిట్, సో సో యాజ్ యూ సెడ్ 60 ounces ఆఫ్ వాటర్ ఫర్ 120 pounds ఆఫ్ బాడీ వెయిట్ వీ కెన్ హ్యావ్ పర్ డే.
10: పర్ డే,
19: అండ్ యాజ్ యూ సజెస్ట్ ఇట్ ఇస్ ప్లెయిన్ డ్రింకింగ్ వాటర్.
10: కరెక్ట్,
19: నో యాడెడ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ సాల్ట్స్ ఆర్ షుగర్స్ ఆర్ ఎనీ,
10: నాట్ నెసెసరీ. ఇప్పుడు కొంతమంది కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు దే కెన్ డ్రింక్ అ లిటిల్ బిట్ మోర్ ఫర్ షూర్, అండ్ ఇన్ సర్టెన్ కండిషన్స్ వీ యాక్చువల్లీ టెల్ పీపుల్ టు రెస్ట్రిక్ట్ ఇట్. బట్ అగైన్ యాజ్ అ జనరల్ రూల్ ఆఫ్ థమ్ దాట్స్ గుడ్. నౌ మీరు అడిగిన ప్రశ్నకి ఫ్లూ వాటరా లేకపోతే ఆల్ దీస్ అదర్స్, సో మచ్ వెరైటీస్ అవైలబుల్
19: ఇన్
10: అమెరికా. మీకు సాల్ట్ షుగర్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే వెన్ యూర్ డిహైడ్రేటెడ్ యాక్చువల్లీ. సో మన టెక్సస్ సన్ లో బయటకు వెళ్ళి మీరు గార్డెనింగ్ చేసిన ఒక 6 flags కి వెళ్ళి వస్తే, ఇఫ్ యూ స్వెట్ అ లాట్ యూ హ్యావ్ టు రీప్లేస్, దట్స్ ఆల్ ఎలక్ట్రోలైట్ విత్ ఎలక్ట్రోలైట్ ఫ్లూయిడ్, సో యూ హ్యావ్ టు రీప్లేస్ ఇట్ విత్ సమ్ ఎలక్ట్రోలైట్స్. మన అమెరికా అండి another thing about America is we are very good at marketing. So there's so many products out there which are pretty expensive, not necessary. So మన సింపుల్ ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ అని ఇండియాలో వాడేవాళ్ళం మేము మెడికల్ స్టూడెంట్స్ కింద ఉన్నప్పుడు. కొలరా అట్లా వచ్చి చాలా ఎక్సెసివ్ ఫ్లూయిడ్స్ లూజ్ అయినప్పుడు, ఇక్కడ కూడా వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ వచ్చి బాగా డైరియా వస్తున్నప్పుడు మీరు యూ హ్యావ్ టు రీప్లేస్ ఇట్ విత్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అండ్ యూ కెన్ మేక్ దట్ వెరీ సింప్లీ అట్ హోమ్. 1 teaspoon ఆఫ్ సాల్ట్, a pinch of sugar to a 12-ounce cup of water. Avi rendu mooru thagarante meer, it's like a half a bag of saline actually. As long as your gut is working and you're not throwing up, you can keep things down. You really don't need IV. నేను మా నర్సుని కూడా ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ అయిపోతారు, బికాస్ దే నాట్ యూస్ టు దిస్ కల్చర్ హియర్.
19: యాక్చువల్లీ ఇండియాలో ఇది చిన్నప్పుడు చాలా చెప్పేవాళ్ళు మనకి, అసలు ఐ మీన్ ఎప్పుడు అలా ప్రమోట్ చేయలేదు. సాఫ్ట్ డ్రింక్స్ అని, ఫ్రూట్ జ్యూసెస్ అని, నథింగ్. దట్ జస్ట్ సెడ్ ఇఫ్ యూ ఆర్ లైక్ దిస్, అదొకటి ఉండే. దెన్ గ్లూకోజ్, గ్లూకాన్ డి సంథింగ్ ఇట్ యూస్ టు బి, బట్ ఐ డోంట్ నో.
10: యా, గ్లూకాన్ డి అంటే మెయిన్ గా మీకు డయాబెటీస్ ఉండి షుగర్ లో వెళ్తే అప్పుడు తీసుకొచ్చేది, బట్ అదర్వైజ్ మీరు అన్నది వాటి దీని ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ అంటారు. అండ్ దిస్ ఇస్ అ వెరీ యూస్ఫుల్ టిప్ ఇఫ్ యూఆర్ రియలీ డిహైడ్రేటెడ్ ఫ్రమ్ గ్యాస్ట్రోఎంటెరైటిస్ ఆర్ అవుట్ ఇన్ ద సన్ టైప్ ఆఫ్ థింగ్ అండ్ యువర్ గట్ ఇస్ వర్కింగ్.
19: Got it.
10: Short of that, regular plain water is the best. Some people వాళ్ళకి టేస్ట్ సరిపోక ఏవో యాడ్ చేసుకుంటారు.
19: That's what I keep discussing on air also. Infused water, something like it could be a lemon, mint or anything, they'll keep having that.
10: అది ఏంటంటే అది natural ways of infusing కదండి. ఆయుర్వేదం ప్రకారం ఇప్పుడు మనకి ఎండలు బాగా బయట ఉన్నాయి, చలవ చేసేవి తాగమని చెప్తారు మనకి ఈ కాలంలో. సో వాటర్ మెలన్, మింట్, లెమన్. లెమన్ వచ్చేసి ఆల్కలైజ్ చేస్తుంది వాటర్ ని. ఆల్కలైన్ వాటర్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ ప్రెటీ గుడ్ ఫర్ ద బాడీ రైట్ నో. ఎందుకంటే మనం మిగతావన్నీ మన డయట్ అంతా చాలా ఎసిడిఫైయింగ్ డయట్. మనం కాఫీస్ కానీ ప్రాసెస్ ఫుడ్స్ కానీ ఇవన్నీ ఎసిడిఫై ద బాడీ. సో ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ కొంచెం ఆల్కలైన్ వాటర్ అంటారు. లెమన్ లైమ్ యాడ్
19: చేస్తాం. బ్యూటిఫుల్ పాయింట్ యాక్చువల్లీ. సో కాఫీ అండ్ టీ లవర్స్ అయితే ఖచ్చితంగా దే షుడ్ ప్రిఫర్ దిస్. Thanks a lot. I think just now as we were discussing, you also named two more things, that is blood pressure and diabetes leading to kidney disease or kidney failure in some times, right? So can we talk a little bit more about that?
10: Sure. సో ఒక కాలంలో మేము కిడ్నీ ఫెయిల్యూర్ అని పిలిచే వాళ్ళం అండి దాన్ని. సో ఆ పదం జనాలందరికీ భయపెట్టేస్తానని చెప్పి అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ వాళ్ళు దాన్ని మార్చి క్రానిక్ కిడ్నీ డిజీజ్ అని పేరు పెట్టారు. దాన్ని సీకేడీ అంటాం మేము. దాంట్లో 5 stages ఉంటాయి. ఎర్లీ స్టేజెస్ వెరీ వెరీ మైల్డ్ డిజీజ్, ఒక్కొక్కసారి ఎవ్రీ 6 months, ఎవ్రీ 1 year అలా చూస్తాం వాళ్ళని. నెమ్మదిగా ప్రోగ్రెషన్ 2, 3 అలాగా 5 కెళ్ళింది అంటే డయాలసిస్ కి క్లోజ్ గా వస్తున్నట్లు అనమాట. అంటే ఇట్స్ అ స్పెక్ట్రమ్. సో వాట్ కాజెస్ ద కిడ్నీ డిజీజ్ దట్ లీడ్స్ టు అల్టిమేట్లీ డయాలసిస్ ఆర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇన్ లేమన్స్ లాంగ్వేజ్ అంటే ద 2 మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ హై బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ వరల్డ్ వైడ్. సో మనకి బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్, ఇప్పుడు డయాబెటీస్ అయితే వన్ థింగ్ ఇస్ దేర్ అండి. నేను 25-30 years నుంచి ప్రాక్టీస్ చేస్తాను కదా, యాక్చువల్లీ మెడికల్ స్కూల్ అంతా యాడ్ చేసుకుంటా లాస్ట్ ట్రాక్. మొన్న 40-year క్లాస్ రియూనియన్ కెళ్ళి వచ్చాను నేను. సో ఐ బిన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. సో ఈ పీరియడ్ లో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ ద సొసైటీస్ హ్యావ్ కెప్ట్ డ్రాపింగ్ ద thresholds to call something high blood pressure or diabetes.
19: Correct.
10: So nenu medicine chese roju aa chadukune rojullo residency fellowship lo 126 as a fasting blood sugar undedi.
19: Blood sugar, yeah, that's
10: ippudu 100 ayipindi.
19: 100
10: ayyaka kuda ippudu pre diabetes has become a very big thing. But andaru almost who's
19: we are all scared of it.
10: Yes. So if you start getting into my age range, almost everybody has pre-diabetes. So నేను అందరికి ముందే చెప్పేదాన్ని, నువ్వు పట్టు టెస్ట్ కూడా చేయించుకోకర్లేదు, జస్ట్ కన్సిడర్ యూర్ సెల్ఫ్ ప్రీడయాబెటిక్ బికాస్ అవర్ లైఫ్ స్టైల్ ఇస్ లైక్ దాట్. మనం టైం కి తినలేము, తిన్నా గానీ మోర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నాము ఈ మధ్య కాలంలో. లేట్ గా తింటున్నాము, తిన్న వెంటనే పడుకుంటున్నాము. ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నామో లేదో మనకు తెలియదు, ఎందుకంటే ఫోకస్ ఇస్ ఆల్ ఆన్ ప్రొడక్టివిటీ. మనం ఎక్కడైనా వర్క్ చేస్తుంటే అక్కడ మనం ప్రొడ్యూస్ చేస్తేనే కదా మనని రికగ్నైజ్ చేసి నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేది. సో లైఫ్ స్టైల్ హెస్ చేంజ్డ్ అండ్ ఆల్సో పోస్ట్ కోవిడ్ ద పేస్ ఆఫ్ లైఫ్ హెస్ చేంజ్డ్. ఇప్పుడు ఎనీ గివెన్ టైం ఇప్పుడు కూడా మీరు ఆడియన్స్ సగం ఇది వింటున్నారు, ఇంకొక 2 టాస్క్స్ మినిమం చేస్తున్నారు.
19: ఇన్ని
10: చేస్తున్నప్పుడు మనము పేస్ ఆఫ్ లైఫ్ హెస్ బికమ్ సో ఫాస్ట్, వీఆర్ నాట్ టేకింగ్ టైమ్ టు యాక్చువల్లీ డౌన్ టైం దొరకడం లేదు మనకి. మనం వెకేషన్కి వెళ్ళినప్పుడు కూడా వీరు ఆన్లైన్ యాక్చువల్లీ చెప్పాలంటే వాట్సాప్ మీద ఉంటాము, వర్క్ కాల్స్ వస్తుంటాయి, ఇది కొంచెం అది కొంచెం మధ్యలో మళ్ళీ వెకేషన్ అదేదో చూడాలి కదా, అది కూడా ఒక చెక్ బాక్స్
11: వరకు వెళ్ళి
10: పిక్చర్స్ పెట్టాలి కదా మనం సోషల్ మీడియాలో. సో ఇవన్నీ పనులే చేస్తున్నాం మనం, నిజంగా రిలాక్స్ అవుతున్నామా బాడీకి? ఎందుకంటే మనం బాడీ ఫాలోస్ ద నర్వస్ సిస్టమ్. దీస్ ఆర్ ఆల్ సిగ్నల్స్ టు ద నర్వస్ సిస్టమ్. మనం ఆ రిలాక్సేషన్ ఇవ్వకపోతే సో ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే డిజీజెస్ ఎక్కువ అవుతున్నాయి. హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ కూడా మిడిల్ ఏజ్ లో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 30s 40s వచ్చేస్తున్నాయి అందరికీ. అందరూ డాక్టర్ల దగ్గరకు వస్తున్నారు, ఒక మందు వేసుకుంటారు, కానీ లైఫ్ స్టైల్, అ లాట్ ఆఫ్ ఇట్ ఇస్ లైఫ్ స్టైల్ రిలేటెడ్. ఇప్పుడు హై బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, ఉప్పు, సాల్ట్ ఇంటేక్. మనం యాజ్ అ సొసైటీ, అగైన్ అమెరికన్ సొసైటీ, వీ ఈట్ అ లాట్ ఆఫ్ సాల్ట్. మనం ఇండియన్స్ కూడా మన పికిల్స్ కికిల్స్ యాడ్ చేసుకుంటే బాగానే సాల్ట్ తింటాం. సో దెన్ ఆల్కహాల్ ఇంటేక్ ఇస్ రిలేటెడ్ టు హై బ్లడ్ ప్రెషర్. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ రిలేటెడ్ టు హై బ్లడ్ ప్రెషర్. స్లీప్ యాప్నియా, ఇప్పుడు కొంచెం వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, రాత్రిపూట పడుకున్నప్పుడు గుర్క పెట్టే వాళ్ళకి, అందరు గుర్క పెట్టే వాళ్ళకి అందరికీ ఉంటుందని చెప్పను స్లీప్ యాప్నియా, బట్ మసల్స్ ఇలా క్లోజ్ అయిపోయి కొంతసేపు ఊపిరి ఆగి దానివల్ల బాడీలో ఆక్సిజన్ రాక బ్రెయిన్ వేకప్ అయ్యి మళ్ళీ ది స్టార్ట్ బ్రీతింగ్ అనమాట. సో అట్లా చాలా జరుగుతుంటాయి రాత్రిపూట, చాలా ఎపిసోడ్స్ జరుగుతాయి అనమాట. దాన్ని హైపాక్సియా ఇండెక్స్ అట్లా అంటారు వాటిని. సో దాన్ని ఫిగర్ అవుట్ చేయడానికి స్లీప్ యాప్నియా టెస్టింగ్ ఉంటుంది, హోమ్ టెస్ట్ కూడా చేయొచ్చు. దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుందండి. సో ఐ టెండ్ టు డయాగ్నోస్. సో ఐమ్ యాక్చువల్లీ యాజ్ అ కిడ్నీ డాక్టర్, ఐ డూ అ లాట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ వర్క్. ద డిఫికల్ట్ టు కంట్రోల్ బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్, కొంతమంది చాలా మంది కార్డియాలజిస్ట్ పంపిస్తారు, కానీ మేము కిడ్నీ డాక్టర్స్ వీఆర్ even better equipped to handle this because blood pressure is regulated by the kidneys.
11: We never knew.
10: Education lo blood pressure manage cheyali ante you come to a kidney specialist, because kidneys actually regulate the blood pressure. Chala. So ivanni factors unnai manki to handle. You don't have to take a pill if you're able to work on each of these elements.
11: That's true. I think I just wanted to ask you, as a general person, when do we see our general physician? We go yearly once or whatever, the blood work, everything we keep doing. But when do we see a specialist for this?
10: I'll connect the two. అండి మీరు ఇంతకు ముందు అడిగిన ప్రశ్నకి డయాబెటీస్ గురించి కూడా ఎక్కువ మాట్లాడలేదు, బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడాను. మీరు ప్రైమరీ కేర్ కి కూడా వీళ్ళు దీటి గురించి వెళ్తారు కదా, మంది ప్రైమరీ కేర్ దగ్గర స్టార్ట్ అవుతుంది బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్, డయాబెటీస్ మేనేజ్మెంట్. డయాబెటీస్ లో లైఫ్ స్టైల్ ఏంటంటే ఒబిసిటీ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది అమెరికాలో. మనం కూడా ఇండియన్స్ ఏంటంటే ఇఫ్ యూ గో బై అమెరికన్ స్టాండర్డ్స్ వీ మే నాట్ బి కన్సిడర్డ్ ఒబీస్. ఇప్పుడు బిఎంఐ బాడీ మ్యాస్ ఇండెక్స్ చూస్తారు, 25-30 is considered overweight and above 30 is considered obese. కానీ ఏషియన్స్ కి 23 itself is a cut off. 23-28 is overweight and above 28 is obese. సో ఎందుకంటే మన ఫ్రేమ్స్ స్మాలర్. సో మనం అమెరికన్స్ అంత వెయిట్ క్యారీ చేస్తే ఇట్స్ ఆల్రెడీ డిజీజ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మనకి. సో వీ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ దాట్ ఫ్యాక్ట్. ఐ వాంటెడ్ ఎవ్రీబడి టు బి అవేర్ ఆఫ్ దాట్. సో రెండోది ఏంటంటే దిస్ ఇస్ అ ల్యాండ్ ఆఫ్ అబండెన్స్, మిల్క్ అండ్ హనీ అంటారు కదా. సో అబండెన్స్ లో మనకి అన్ని ప్రతి మీల్ పక్కన ఒక డెజర్ట్ ఉంటుంది. ఇప్పుడు మన పెరిగేటప్పుడలా ఉండేది కాదు మనకి. సో వీటి ప్లస్ సింపుల్ కార్డ్ కన్సంప్షన్ ఎక్కువైపోయింది. ఇట్స్ ఈజియర్ టు క్యారీ గానీ గ్రాబ్ అండ్ గో, ఫాస్ట్ ఫుడ్ ఇదంతా. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చుని పద్ధతిగా వంట చేసుకోవాలి అంటే టైం పట్టేస్తుంది, అండ్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి. ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు ఉంటున్న వాళ్ళకి ఈ మధ్య అది ఆ కల్చరే అసలు డిసపీర్ అయిపోతుంది. ఇంట్లో వంట చేసుకుని అందరం కూర్చుని భోజనం చేయడం అన్న కల్చర్ డిసపీరింగ్ కిచెన్స్ అని దిస్ ఆర్టికల్ ఆల్సో. సో ఇవన్నిటి వల్ల ఒబిసిటీ వల్ల ప్రీ డయాబెటీస్, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందండి, అది ప్రీ డయాబెటీస్ కింద మేనిఫెస్ట్ అవుతుంది. ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్ అవుతుంది అనమాట. సో ఈ డయాబెటీస్ షుగర్స్ అలా అన్కంట్రోల్డ్ గా ఉంటే అవి కిడ్నీస్ ని ఇంపాక్ట్ అవుతాయి. సో అది ఫస్ట్ సైన్ ఏంటంటే ప్రోటీన్ ఉంటుంది యూరిన్ లో. సో అది మీ ప్రైమరీ కేర్ వాళ్ళు పట్టుకుంటారనమాట, ఓ నీ ప్రోటీన్ ఉంది, వీ నీడ్ టు స్టార్ట్. సో ప్రోటీన్ ఇన్ ద యూరిన్ ఇస్ యాక్చువల్లీ ఇన్ ఇండికేటర్ ఆఫ్ కార్డియోవాస్కులర్ రిస్క్, ఎందుకంటే ఇట్స్ అ బ్లడ్ వెసల్ డిజీజ్ అనమాట, లీకేజ్ ఆఫ్ ద బ్లడ్ వెసల్. సో ఆ బ్లడ్ వెసల్ లీకేజ్ ని మనం ఫస్ట్ క్యాచ్ చేసి దానికి మెడిసిన్స్ ఉన్నాయి, అవంతా రివర్స్ చేయొచ్చు అన్నమాట. ఇదంతా కూడా ఈ ఎర్లీ స్టేజెస్ లో రివర్స్ చేయొచ్చు. సో మీ ప్రశ్నకి ఇప్పుడు ప్రైమరీ కేర్ స్పెషలిస్ట్ అంటే, ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ ప్రైమరీ కేర్ దట్ యు కనెక్ట్ విత్ వెల్ అండ్ దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, మీకు లైఫ్ స్టైల్ గురించి చెప్పి బ్లడ్ ప్రెషర్ గోల్ లో ఉందా లేదా, అండర్ 130/80 ఉండాలి అది అట్ ఆల్ టైమ్స్, వాళ్ళకి దగ్గరికి వచ్చినప్పుడే కాదు. చాలా సార్లు ఏమవుతుందంటే మీరు డాక్టర్ ఆఫీస్ కెళ్ళొచ్చు, వాళ్ళకి ఒక కొత్త ఎంఏ ఉన్నారనుకోండి, వాళ్ళకి పూర్తిగా బ్లడ్ ప్రెషర్ తీసుకోవడం కూడా సరిగ్గా. సో బట్ ఇప్పుడు ఈ మధ్య అన్ని ఆటోమేటెడ్ గ్యాడ్జెట్స్ వస్తున్నాయి మీకు యాపిల్, సో ఇలాగా మీరు మానిటర్ చేసుకోవచ్చు ఇంట్లో చేసుకుని, డాక్టర్ గారి దగ్గర కూడా వెళ్లి వాళ్ళ దగ్గర కూడా చూసుకుని అన్ని ఈ గోల్స్ లో ఉన్నామా లేదా మెట్రిక్స్. అలానే డయాబెటీస్ కి A1C ఆఫ్ 6.5 అండ్ అండర్, సో అట్లా మెట్రిక్స్ లో గోల్స్ లో ఉండి ప్రోటీన్ అది యూరిన్ లో లేకపోతే ద డాక్టర్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్ దట్ ఇట్స్ నాట్ వెల్ కంట్రోల్డ్, మీకు ప్రోటీన్యూరియా వస్తుంది, ఆర్ యూర్ ఆల్రెడీ ఇన్ కిడ్నీ స్టేజ్ 2 or 3, you can definitely ask to come see a kidney doctor. We will add and enhance to what they are doing. Ippudu FDA approved 3 new medicines unnai on market for chronic kidney disease, especially diabetic chronic kidney disease anamata. సో ఇవన్నీ ఇప్పుడు పాతకాలంలో స్టాటిన్ ఉందనుకోండి, అందరూ వినే ఉంటారు కొలెస్ట్రాల్ కి, లిపిటోర్, అటోర్వసిమ్ స్టాటిన్ ఇట్లాగా, ఇవన్నీ ఇప్పుడు ఏమయ్యాయంటే కామన్ అయిపోయాయి, అందరికి తెలుసు. ఓ ఎమ్ఐ, వాట్ ఈస్ మై కొలెస్ట్రాల్ నెంబర్, ఎమ్ఐ ఆన్ స్టాటిన్ ఆర్ నాట్. అలాగే ఇప్పుడు కిడ్నీ డిజీజ్ కి కూడా ఈ నంబర్స్ అన్ని వస్తున్నాయి అనమాట. ఆర్ యూ స్టేజ్ 2 stage 3, ప్రోటీన్యూరియా ఎంత ఉంది, ఆర్ యూ ఆన్ వాట్ ఆర్ కాల్డ్ SGLT2s, అంటే జార్డియన్ స్పర్సీ గాని చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి మీకు టీవీ మీద, వాటి మీద ఉన్నారా లేదా, ఇట్లా కొన్ని గైడ్ లైన్ మీడియేటెడ్ థెరపీస్ ఉంటాయి. సో దట్ వీ కెన్ ఎన్హాన్స్ అండ్ హెల్ప్
11: ఆర్ పేషెంట్స్. దట్స్ ఇంట్రెస్టింగ్. అనదర్ కామన్ క్వశ్చన్ విచ్ ఆల్వేస్ ఇస్ లింక్డ్ విత్ దిస్ కిడ్నీ హెల్త్, నెక్స్ట్ థింగ్ ఇస్ డయాలసిస్. అండ్ హాఫ్ ద టైమ్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద ట్రూత్ అండ్ వాట్ ఈస్ ద మిత్. సో వాట్ ఈస్ యాక్చువల్లీ దట్ డయాలసిస్ అ పేషెంట్? For him, if any, him or her, do they need any special care before and during the dialysis process?
10: సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు ఇంతకు ముందు క్రానిక్ కిడ్నీ డిజీజ్, మీరు ఎర్లీ ఆన్ స్టార్ట్ అయ్యి మా దగ్గరికి రావడం మొదలెడితే అవర్ జాబ్ ఇస్ టు ట్రై అండ్ కీప్ యూ ఫ్రమ్ గెటింగ్ ఆన్ డయాలసిస్. ఓకే. సో కానీ నేను ఏం అబ్జర్వ్ చేశానంటే మన కమ్యూనిటీలో చాలా మంది they don't want to face the truth, so they rather not see this and it's a silent process in Japan kada meko numbers edantha numbers nen cheppinavanni manam chusukoled ankonde anta baane undi anta baane undani velipothuntaru kani final ga that stage 5 vachestundi adi dialysis time.
11: Okay,
10: so appudu then we have to say eppudu dialysis ante enti, when the kidneys are not able to do their job and we have to supplement that from outside, that is dialysis. Or it's also called renal replacement therapy. What do the kidneys do? They filter the toxins from your body. They also remove the extra fluid. Manam ok roju kuchini chaala neelu daagam ankonde, half the time we spend in the bathroom, right? Because we're eliminating that fluid. But when you have kidney disease, you're unable to eliminate the fluid. You start swelling. And it start retaining fluid anamata. So it want to symptoms. See, toxins valle em vastundi, nausea, vomiting, not feeling good, fatigue. కొంచెం వెయిట్ లాస్, ఇటువంటి సింప్టమ్స్ అన్ని రావడం మొదలెట్టాయి. ఇటువంటి సింప్టమ్స్ రావడం మొదలెట్టినప్పుడు ప్లస్ యువర్ నంబర్స్ ఆర్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ సీకేడీ స్టేజ్ 5, దాట్స్ వెన్ యూ నీడ్ డయాలసిస్. ద 2 టైప్స్ ఆఫ్ డయాలసిస్ అండి, ఒకటి హోమ్ ఇంట్లో చేసే ఒక డయాలసిస్ ఉంది, ఇంకొకటి సెంటర్ కు వచ్చి చేసే డయాలసిస్. సెంటర్ కు వచ్చి చేసేదంటే 3 times a week చేస్తారు, ఒక 3.5-4 hours పడుతుంది ఈచ్ టైం, బట్ అది ఆన్ ద మెషిన్. సో టు గెట్ ఆన్ టు ద మెషిన్ లాబీలో కూర్చోడానికి ఒక 30 minutes, మళ్ళీ తర్వాత మొత్తం, సో మీకు ఆల్మోస్ట్ 5-6 hours అయిపోతుంది ఆ 3 రోజులు. సో చాలా మంది పేషెంట్స్ మాతో నెగోషియేట్ చేయడానికి ట్రై చేస్తారు, ఓ తక్కువ చేయొచ్చు కదా నేను ఇంతసేపు కూర్చుంటున్నాను అని. సో ఐ నెగోషియేట్ బ్యాక్ విత్ దమ్, నీ కిడ్నీస్ 24/7 పనిచేసే రోజుల్లో 365, దానికి ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా మనంతా కలిపి కుదించి 3 రోజుల్లో 4 గంటలు 12 గంటల్లో చేస్తున్నాం మీకు వారానికి, ఇంకా ఇంతకంటే ఎంత తక్కువ చేయమంటావు నన్ను. ఎందుకంటే తక్కువ చేస్తే దానివల్ల క్లీనింగ్ సరిగా ఉండదండి, అక్యుములేటెడ్ టాక్సిన్స్ వల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ పేషెంట్స్ కే వస్తుంది, వాళ్ళ హార్ట్ సరిగా టాలరేట్ చేయలేదు, ఇటువంటివి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో అది ఇన్ సెంటర్ అనమాట. ఇంట్లో చేసే డయాలసిస్ పెరిటోనియల్ డయాలసిస్ అంటారు, స్టమక్ లో ట్యూబ్ ఉంటుంది, దానికి నీడిల్స్ బ్లడ్ అదంతా ఉండదు. మేము టీచ్ చేస్తాం పేషెంట్స్ కి ఎట్లా చేసుకోవాలి అనేది, మెషిన్ కి హుక్అప్ చేసి రాత్రంతా షుగర్ వాటర్ వెళ్తుంది బెల్లీలోకి. సో దట్ షుగర్ వాటర్ అగేన్స్ ద బెల్లీ మెంబ్రెయిన్, పెరిటోనియల్ మెంబ్రెయిన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ క్యాపిలరీస్ ఇన్ ఇట్. ఆ క్యాపిలరీస్ నుంచి ఈ షుగర్ వాటర్ కి ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట, టాక్సిన్స్ ఫ్లూయిడ్స్ అంతాను. సో ద మెషిన్ డస్ దట్ ఓవర్ నైట్. డ్యూరింగ్ ద డే జనరలీ పీపుల్ ఆర్ ఫ్రీ ఆఫ్ ద మెషిన్ అండ్ దే కెన్ గో అరౌండ్ డూయింగ్ వాట్ దే నీడ్ టు. సో దిస్ ఇస్ డన్ ఎవ్రీ నైట్ అట్ హోమ్. సో చాలా మంది పని చేసుకునే వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇది బాగానే పనిచేస్తుంది. అండ్ ఇట్ రిక్వైర్స్ అ స్పెషల్ ప్లేస్ వర్ యూ కెన్ స్టోర్ ఆల్ దిస్ ఎక్విప్మెంట్ అండ్ పెట్స్ అవి ఉంటే కొంచెం కష్టము. బట్ అదర్వైజ్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఫంక్షనల్ పీపుల్ ప్రిఫర్ ద హోమ్ డయాలసిస్. కొంచెం ఇంట్లో చేసుకోవడానికి వసతి లేకపోయినా కొంచెం భయపడే వాళ్ళు, కొంచెం ఎల్డర్లీ పేషెంట్స్, అట్లాంటి వాళ్ళందరూ ఈ సెంటర్కి వస్తారన్నమాట.
11: ఓకే.
10: అండ్ దెన్ దిస్ అ థర్డ్ ఆప్షన్ ఆల్సో, డయాలసిస్ కాకుండా ద వన్ దట్ ఈస్ యాక్చువల్లీ ద గవర్నమెంట్ ఇస్ పుషింగ్ ఫర్ దాట్ అండ్ ఆల్సో ఇస్ బెటర్ హెల్త్ వైజ్ ఇస్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్.
11: ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ దట్ నెక్స్ట్ క్వశ్చన్. We all, ante chala sarlu we heard about this, that kidney donation, kidney transplant, and especially for the donor as well, is it possible to lead a normal life after they donate one of the kidneys? We heard that one kidney we can donate.
10: 100% Andi, absolutely. So there have been studies over 30 years where they follow the donor, and the donor does well. Meku mak first Hippocratic oath enante do no harm. సో మేము డిజీజ్ తో ఉన్న పేషెంట్ ని ట్రీట్ చేయడానికి డిజీజ్ లేని మనిషి దగ్గర నుంచి కిడ్నీని ఏ పరిస్థితుల్లోనూ తీసుకోము, వాళ్ళకి ఎటువంటి హార్మ్ జరుగుతుందన్న కానీ. సో పీపుల్ కెన్ అండ్ ఆఫ్ కోర్స్ వి పుట్ దెమ్ త్రూ అ లాట్ ఆఫ్ టెస్టింగ్ టు మేక్ ష్యూర్ దట్ దే డోంట్ హ్యావ్ ఎనీ అండర్లైన్ కండిషన్ దెమ్ సెల్వ్స్. ఇప్పుడు కొన్ని కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, వాటిలో ఏంటంటే మీకు జెనెటిక్ కండిషన్ ఉందనుకోండి, మీ డోనర్స్ కి కూడా అదే కండిషన్ ఉండొచ్చు ఫ్యామిలీలో, దెన్ దే విల్ నాట్ బి అ డోనర్. Okay. Then you have to go outside of the family who do not have those genetics.
11: Mm-hmm.
10: And luckily in the world of kidney, anybody can give a kidney to you. They do not have to be related to you. Anybody of the same blood type can give it to you.
11: Blood type. Got it. And similarly, kidney transplant teeskunna vallu, how do they lead their life after the transplant?
10: So that's a great question andi. Ippudu dialysis meedu unna vallu kuda, those who are eligible, and you have to be in a healthy condition when you get onto dialysis. Because chala already run down body undankondi, run down heart is already diseased, you have a stroke and you're not mobile, or you have some sort of a cancer, then you're not a candidate for transplant. But if you're in a pretty healthy shape otherwise, your heart can take it, and meeku vere vidhalga healthy ga unte, then you're eligible for transplant.
11: Yeah, I think we have a caller. I'll try to take them. Naku, I think I have only 2 more minutes before the ad break. Hello. Welcome to Radio Surabhi. Andy.
12: Yeah, hi, Andy. I wanted to ask a question, Dr. Gandhi.
11: Sure, please go ahead.
12: So I've been listening, first of all. Thank you, Dr. Usha Garu. And I've been listening for a while. I have a question about patients with diabetic condition, existing diabetic condition. So what are the, like, you know, highest red flags aim or then on a normal day-to-day? Like, one is monitoring the numbers and quantity, but otherwise bodily changes wise, are there big red flags that people should be looking for
10: In terms of diabetes? Not
12: avunandi, diabetes vachin tarvata
10: vachaka antunara?
12: Yeah. Are we more deteriorating or are we trying to be in control and ardham chesukodaniki?
10: Correct. So meeku main ga every 3 months mee primary care daggariki velli A1C annadi, that's the main criteria andi, meeku is it in control or not annadi. Tarvata long standing diabetes unna vallaki neuropathy ane oka condition untundi, nerves affect ayi koncham vallaki sariga feeling adi undadu feet lo. సో అట్లాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం నడుస్తున్నప్పుడు గబుక్కుని ఏదైనా తగిలినా చేసినా మనకి సెన్సేషన్ ఉన్న వాళ్ళం మనం ఇమీడియట్ గా వి టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ వెన్ యూ డోంట్ హ్యావ్ ద సెన్సేషన్ ఇట్స్ వెరీ పాసిబుల్ దట్ దట్ కెన్ లీడ్ టు అన్ ఇన్ఫెక్షన్ అండ్ మెనీ పీపుల్ లూజ్ దర్ టోస్ అండ్ ఫీట్ ఇన్ ద ప్రాసెస్ అనమాట ఇన్ఫెక్షన్ కి. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ డయాబెటిక్స్ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ విత్, ఎస్పెషలీ ఇఫ్ దే లూజ్ దేర్ సెన్సేషన్. ఆ నర్వ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి కూడా గుడ్ బ్లడ్ షుగర్ కంట్రోల్ ఇస్ ఇంపార్టెంట్. సో తర్వాత మిగతా ఇంకా రెడ్ ఫ్లాగ్స్ అంటే నంబర్స్ ఏనండి. మీకు ఈ మధ్య ఈ సీజీఎం వచ్చేసింది కదా, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్, మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. సో ఇట్స్ గివింగ్ యూ రియల్ టైమ్ షుగర్ రీడింగ్ అనమాట, వితౌట్ హ్యావింగ్ టు ప్రిక్ యూర్ ఫింగర్స్. సో దాంతో ఏమవుతుందంటే చాలా మంది పేషెంట్స్ మాకు వాళ్ళందరూ వాళ్లే డైట్ కంట్రోల్ చేసుకుంటున్నారు.
11: Until we are going into ad break, we'll take the call off air also.
10: Sure.
12: Okay. Thank you. Thank you so much, India. I would like to talk to you off air when on air.
20: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
21: Radio Surabhi.
20: Radio Surabhi.
22: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
20: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
23: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
20: Like memories.
24: Gurtukostunnayi.
20: Like love. Like life moments.
23: And ippudu ee anubhutulanni oka chota cherthe,
20: how can we miss that experience?
25: MM Keeravani live in concert.
20: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
23: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
26: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
27: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
28: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
27: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
28: నేను నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ అనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిలెట్, ఫ్రిస్కో, ఫ్లవర్మాన్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
11: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండేస్ ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. అయితే ఇవాళ ఆయుష్మాన్ భవ సెగ్మెంట్ లో మనతో ఉన్నారు డాక్టర్ ఉషా పెరి గారు, అండ్ షీఈస్ గైడింగ్ అస్ ఆన్ అవర్ కిడ్నీ హెల్త్. సో మరికొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట, సో ఐఎమ్ ఆస్కింగ్ హర్ టు స్టే లిటిల్ లాంగర్ అండ్ సాల్వ్ అవర్ క్వరీస్. కొన్ని ఉన్నాయి నాకు పర్సనల్ గా, నేను కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను ఉషాజీ మిమ్మల్ని. On a day-to-day life, do we do something knowingly, unknowingly that gives a harmful effect on our own kidneys?
10: Yeah, it's a very good question, Anjana. Of course, manamu hydration gurinchi maatladamu. That's very important, hydrating. The second thing enante, Advil, Aleve, Ibuprofen, ivi over-the-counter painkillers unnai kada. Kontamandi, andaru kaadu, kontamandi headaches kani, backache kani, aloka క్రచ్లుగా అయిపోతుంది వాళ్ళకి, వేసుకుంటుంటారు 2-3 డేస్ ఇక్కడ అక్కడ అలాగా. సో అవి లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ దిస్ వాట్ ఆర్ కాల్డ్ ఎన్సైడ్స్ అనమాట, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్. దే కెన్ డామేజ్ ద కిడ్నీ. సో దట్ ఈస్ వన్ థింగ్ టు కీప్ ఇన్ మైండ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మనము ఇండియన్ పాపులేషన్ లో అగైన్ మనకి సప్లిమెంట్ యూసేజ్, డాక్టర్స్ వచ్చిన మందులు వేసుకోకూడదు కానీ ఎక్కడెక్కడి నుంచో ఏంటంటో చాలా రకాల మందులు తెచ్చుకొని వేసుకుంటుంటారు. సప్లిమెంట్ యూసేజ్ మన ఇండియన్స్ అయితే ఆయుర్వేదం, హోమియోపతి ఇటువైపు వాడతారు. అమెరికన్స్ కూడా, హ్యూజ్ సప్లిమెంట్ మార్కెట్ ఇక్కడ. వీటిలో చాలా ఎడిటివ్స్ ఉంటాయి, దీస్ ఆర్ నాట్ స్టాండర్డైజ్ బై ఎఫ్డీఏ, దే డోంట్ గో త్రూ ఎనీ పర్టిక్యులర్ రిగరస్ ప్రాసెస్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్. సో దాంతో ఏంటంటే, దాంట్లో ఉన్న సర్టన్ ఎడిటివ్స్ వల్ల కూడా మీకు అలర్జిక్ రియాక్షన్ రావడానికి అవకాశం ఉంది కిడ్నీస్ లో. So we have to be careful. Only take what is needed. They say Americans have the most expensive urine in the world because the majority of these things are peed out. If you don't need it, it's not kept in your body. The best way to take any of these elements is in the food form, actually. And okay. The composition, the breakdown and the absorption, it's designed by nature in the right way. ఇప్పుడు చూడండి మీరు ఫ్రూట్ జ్యూస్ కి రెగ్యులర్ ఫ్రూట్ కి చూడండి ఫ్రూట్ జ్యూస్ ఇస్ వెరీ హై ఇన్ షుగర్ ఈవెన్ దో ఇట్స్ ద సేమ్ ఫ్రూట్ వై బికాస్ వి టుక్ అవుట్ ద ఫైబర్ ఫ్రమ్ ఇట్ బట్ ఇఫ్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ ద నేచర్ అండ్ ఈట్ ఇట్ ద వే ఇట్ ఇస్ మెంట్ టు బి ఇట్ ఇస్ విత్ ఫైబర్ ఫైబర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫైబర్ ఇస్ అ న్యూ ప్రోటీన్ అండి ఇప్పుడు ఫైబర్ ఇంటేక్ ఇస్ కన్సిడర్డ్ లైక్ ద సుప్రీం ఫర్ గుడ్ హెల్త్ అలాగా విత్ ఫైబర్ ద షుగర్ అబ్జార్ప్షన్ ఇస్ టైమ్ రిలీజ్ లాగా అనమాట స్లోగా జరుగుతుంది అది సో దిస్ రీజన్ వై ఎవ్రీథింగ్ ఇస్ సెట్ ద వే ఇట్ ఈస్ ఇన్ నేచర్ సో బెటర్ టేక్ హోల్ ఫుడ్స్ డోంట్ ట్రై టు డూ ఆల్ దీస్ సప్లిమెంట్స్ ఒక టైంలో చైనీస్ హెర్బ్ నెఫ్రోపతి అని వచ్చింది ఎందుకంటే సమ్ చైనీస్ హెర్బ్స్ అండ్ దేర్ వాస్ సమ్ అడిటివ్ ఇన్ ఇట్ దట్ కాస్డ్ అ హోల్ థింగ్ ఆఫ్ రీనల్ ఫెయిల్యూర్ అలానే వైజాగ్ లో ఒకసారి దేర్ వాస్ సమ్ కంటామినేషన్ అండ్ ఇట్ కాస్డ్ అ హోల్ ఎపిడమిక్ ఆఫ్ డయాలసిస్ పేషెంట్స్ అనమాట సో బీ కేర్ఫుల్ విత్ వాట్ యూర్ టేకింగ్ సప్లిమెంట్ వైస్
11: ఓకే నైస్ టాకింగ్ టు ఉషాజీ బట్ ఒక లాస్ట్ క్వశ్చన్ అఫ్ కోర్స్ ఐ హావ్ సో మెనీ క్వశ్చన్స్ బట్ ఒక లాస్ట్ క్వశ్చన్ ఉమెన్ are there any particular risk of this particular kidney kind of diseases kidney failures or something
10: yeah not necessarily andi ante blood pressure diabetes and lifestyle and cheppam kada so whoever is in that lifestyle are protected and whoever is not following and have all these risk factors are at same risk so unlike with heart disease where women

0: that many ounces per day. And especially keep monitoring your own blood pressure and sugar levels. And not like only when you go to a doctor, also on a regular basis, keep an eye. రెగ్యులర్ గా మన రీడింగ్స్ అంతే ఉన్నాయా లేదా, ఇయర్లీ వన్స్ ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ రోజు చూపించిన రీడింగ్ మాత్రమే కాకుండా, సో బేసిక్ గా వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ కాషియస్ అబౌట్ అవర్ ఓన్ బాడీ. అండ్ దీస్ టూ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ యాజ్ యూ సెట్, బ్లడ్ ప్రెషర్ అండ్ షుగర్. ఓకే, ఐ థింక్ మన కాలర్స్ కాల్ చేస్తున్నారు, విల్ టేక్ దెమ్ ఆఫ్. ఇట్ వన్ మోర్ వర్డ్ బిఫోర్ వి కంక్లూడ్ ఫర్ టుడే సెగ్మెంట్.
1: ఎవ్రీబడీ స్టే హెల్దీ, స్టే హ్యాపీ.
0: థ్యాంక్ యూ. అండ్ వుడ్ లైక్ టు have you once again, నాకు ఇందాక మీ ప్రొఫైల్ చదువుతున్నప్పుడు తెలిసింది, లైక్ మీరు యాజ్ యూ సెడ్ యువర్ ఏ కోచ్ అండ్ యూ యువర్ సెల్ఫ్ ఫాలో సో మచ్ ఆఫ్ డిఫరెంట్ వాట్ యూ ఎస్ ఏ యోగా, మెడిటేషన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్ అండ్ యూ ఆల్సో టీచ్, రైట్?
1: ఐ కన్సిడర్ దట్ అస్ సెల్ఫ్ కేర్. మా దగ్గరికి వస్తే మేము ప్రైమరీ కేర్, సెకండరీ కేర్, నేను సెకండరీ కేర్ బికాస్ ఆఫ్ మై స్పెషాలిటీ. మీరు ప్రైమరీ కేర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ప్రైమరీ కేర్ అవుతుంది, బట్ సెల్ఫ్ కేర్ ఇస్ హైయర్ దెన్ ఆల్ దీస్, రైట్? యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దెన్ యూ నీడ్ లెస్ ఆఫ్ అవర్.
0: That's a real concluding line. So definitely let's meet once again. Next time kuda I'd like to take you on it. Thanks for joining us today and hope వింటున్న లిజనర్స్ అందరికి కూడా చాలా చాలా వాళ్ళకున్న డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా మీరు చెప్తున్న విధంగా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మీరు లిజనర్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ టు కాల్ అస్, డాక్టర్ జీ ఈస్ హియర్ విత్ అస్ ఇన్ ది స్టూడియో. అండ్ మంచి పాఠం వినిపిస్తాను, విని మీరు కాల్ చేయాలంటే చేర్చు.

0: అదండి టర టక్కర టక్కర టక్కర అన్ని పాటలు వినేసారా? బ్యాక్ టు బ్యాక్ మీకు పాటలు వినిపించాను. అలాగే నాకు డాక్టర్ గారితో కాల్ చేయటానికి లిజనర్స్ కాల్ చేస్తూ ఉన్నారు. సో వీ హ్యాడ్ సమ్ క్వైరీస్ ఆన్సర్ చేయగలిగాము. మరి అన్ని ఒక ఎపిసోడ్ లో ఒకసారిగా అయిపోవు కదా, సో వీ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ లైక్ నో సెకండ్ టైం. సో నెక్స్ట్ సండే కాదు, ఆ తర్వాత థర్డ్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్, అంటే ఫస్ట్ అండ్ థర్డ్ సండే వీ విల్ కమ్ బ్యాక్ లైక్ దిస్ ఇన్ఫర్మేటివ్ సెగ్మెంట్స్ తోటి. సరే, మరి నేను ఇందాక స్టార్ట్ చేసిన గేమ్ కైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనుకోవాలి, ఎందుకంటే చాలా మంది కాల్ చేసి చెప్పేశారు ఆన్సర్స్. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ నేను ఇస్తాను. మనం కమర్షియల్ బ్రేక్ దగ్గరగా ఉన్నాం కాబట్టి కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చాక నేను మీకు కొత్త సెట్ ఆఫ్ వర్డ్స్ ఇస్తాను, అది మీరు విని చెక్క రిపీట్ చేయాలి. దిస్ ఈస్ ద మెమరీ గేమ్. సో మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్. సో మరి ఇవాళ సూపర్ సండేలో నెక్స్ట్ ఏం చేద్దామో, 1 అవర్ ప్రోగ్రామ్ ఉంటుందండి, గేమ్స్ ఆడదాము. దాంతోపాటు నేను అడిగిన విషయం మర్చిపోకండి. ఏ విషయంగా అడిగాను? ఫస్ట్ లోనే అడిగానండి, 4 o'clock షో స్టార్ట్ చేసినప్పుడు. ఐ థింక్ ఐ హావ్ ఓన్లీ 15 seconds లెఫ్ట్ ఫర్ ద కమర్షియల్ బ్రేక్. సో బ్రేక్ నుంచి వచ్చాక నేను మరొక్కసారి టాపిక్ ని మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మెమరీ గేమ్ ఆడాలంటే ఏం చేయాలి? మీరు కాల్ చేయాలి, ఆఫ్ ఎయిర్ ఆర్ ఆన్ ఎయిర్, యువర్ చాయిస్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 6 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Chappan sir, what you'd like to order?
4: Baya, in the specials me lagara?
3: Actually, there are many. Hot idli, ghee dosa, meedu vada, A to B extruded special thali, biscuit lava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus stem, amki paneer tikka, vichami kava, parota.
4: Huh? Kendi bro, gandhi yappino, and specials matra mai adina.
3: Inka onne, chappan tara, meedu padina authentic vegetarian, Jain or vegan food crave just narante.
5: Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition, and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
7: నాకు ఇంకా గుర్తుంది. 20 years ago, మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు. ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వి గాట్ ఇట్. ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
8: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM టు 7 PM మన డ్రైవ్ టైమ్ టైమ్ షో. అయితే మరి ఇవాళ ఆఫ్ కోర్స్ వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. మనం ఒక గేమ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం, దట్ ఈస్ మెమరీ గేమ్. నేను మరొక సెట్ ఆఫ్ 10 వర్డ్స్ మీకు ఇస్తాను. ఇందాక 10 వర్డ్స్ నాకు యాక్చువల్లీ కాలర్స్ కాల్ చేసేసారు కాబట్టి ఇట్ ఈస్ డన్. నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 వర్డ్స్ నేను మీకు రెడీ చేసేసాను. ఇఫ్ యూ వాంట్ టు గో లైక్ నో లైవ్ అంటే ఈజీ ఫర్ యూ అనుకున్నారనుకోండి, అంటే అబ్బా ఇట్స్ అ కేక్ వాక్, ఇట్లా చెప్పేస్తాను నేను తొందరగా ఇలా విని ఇలా చెప్పేస్తాను విత్ ఇన్ 30 seconds అనుకుంటే అది మీరు కాల్ చేస్తే ఆఫ్ ఎయిర్ అవ్వచ్చు, ఆన్ ఎయిర్ అవ్వచ్చు, బట్ కాల్ విల్ బి లైవ్. అందుకని సమయం ఇస్తున్నానమాట మీకు. సరే, మరి నెక్స్ట్ ఏం చేస్తాను అంటే, నేను ఇందాక ఆల్రెడీ ఒక టాపిక్ మాట్లాడానండి, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ కెన్ రిలేట్ విత్ దిస్. నేను ఇందాక చెప్పినప్పుడు అదే చెప్పాను, మనకి అమెరికాలో అది ఎంతవరకు కుదురుతుంది, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా వస్తుంది రాదు అని నాకు తెలియదు. కానీ ఇండియాలో మాత్రం నేను కూడా చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ ఎక్స్పీరియన్సే చాలా బాగుంటుంది. ఏంటి అంటే, మనం ఇంట్లో ఉన్నాం, మన ఇంట్లో ఏమీ పెద్దగా వంట వార్పు చేయట్లేదు, పక్కింట్లోంచి గుమ్మగుమ్మలు వచ్చేస్తున్నాయి చక్కగా. ఎంత మంచిగా అంటే, ఒక్కొక్కళ్ళు మసాలా దోశలు వేస్తారు, బిర్యానీలు చేస్తారు, సండేస్ అంటే ఇంక ఏంటండి అలా గుమ్మగుమ్మలు వస్తూనే ఉంటాయి. అవునా కాదా? నిజంగా నిజం చెప్పండి. అదే కదా. సో అలాంటప్పుడు వాళ్ళు మన పిలిచి లేదా వాళ్ళు మన ఇంటికి వచ్చి ఒక డబ్బాలో ఇంత బిర్యానీ తీసుకుని వచ్చి ఇదిగో నీ కోసం అమ్మ, నీకు కూడా ఇష్టం కదా తీసుకో అని ఇచ్చారనుకోండి, ఏం బాగుంటుంది కదా టేస్ట్. అలాగే వాళ్ళని ఇదిగో మా ఇంట్లో ఇవాళ వేడివేడిగా దోశలు వేస్తున్నాం కాబట్టి నువ్వు కూడా రా సరదాగా జాయినర్స్, నీకు కూడా నేను మంచిగా వేసి పెడతాను ప్రేమగా ప్రేయంగా. పక్కింటి ఆంటీ చిన్నప్పుడు మనకి పెట్టుంటారు కదా, అవి ఎంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చేసుకుంటున్నాం, మనకి పిండి ఎంత ఈజీగా దొరుకుతుంది మార్కెట్లో, అండ్ మనం కూడా ఎక్స్పర్ట్స్, మనకు కావాల్సినట్టుగా హెల్దీ పిండి కూడా రెడీ చేసి చేసుకుంటున్నాం. బట్ అప్పుడు ఆ ఆంటీ పెట్టిన దోశ యొక్క టేస్ట్ ఉంది, వాళ్ళ ఇంట్లో చట్నీ ఎత్తే సూపర్ వేరే లెవెల్. అవునా కాదా? అవునా కాదా, అలాంటి ఎన్నో ఎన్నో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ మనకు ఉంటాయి కదా, వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. నాకు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయని చెప్పాను కదా, డెఫినెట్లీ చెప్తాను, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం.

వెల్కమ్ బ్యాక్. సరే, మరి మన మెమరీ గేమ్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ నేను మీకు ఇప్పుడు ఇచ్చేస్తాను, బట్ మీరు ఆన్లైన్ కూడా అదే ఆన్ ఎయిర్ వచ్చి ఆన్సర్ చెప్తా అన్నా, ఓకే ఆఫ్ ఎయిర్ వచ్చి మీరు చెప్తానా, మీ చాయిస్. అయితే ఇలాంటి వర్డ్స్ గుర్తుంచుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ ఉంటుందండి. లాస్ట్ టైం కూడా నేను మీతో అదే డిస్కస్ చేశాను, ఈసారి కూడా ఆఫ్టర్ దిస్ మన గేమ్ ఆడాక నేను చెప్తాను. సో వర్డ్స్ ఏంటంటే టైగర్, వయలిన్, మ్యాంగో, రాకెట్, డైమండ్, డెంటిస్ట్, క్యాజల్, జూపిటర్, క్యాండిల్, బైసైకిల్. బైసైకిల్, క్యాండిల్, జూపిటర్, క్యాజల్, డెంటిస్ట్, డైమండ్, రాకెట్, మ్యాంగో, వయలిన్, టైగర్. త్వరగా అయిపోయింది కదా, నిదానంగా చెప్తాను. టైగర్, వయలిన్, మ్యాంగో, రాకెట్, డైమండ్, డెంటిస్ట్, క్యాజల్, జూపిటర్, క్యాండిల్, బైసైకిల్. ఈ వర్డ్స్ ని సేమ్ లైన్ లో అవ్వచ్చు, మీ ఇష్టం వచ్చిన ఆర్డర్ లో అవ్వచ్చు. లెట్ అస్ సీ ఎన్ని వర్డ్స్ మీరు నేను చెప్పినప్పుడు గుర్తు పెట్టుకున్నారు, కాల్ చేసి చెప్పగలుగుతారు అని. సరే, వంటల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అది అలాంటి ట్రెడిషనల్ హోమ్ కుక్డ్ ఫుడ్ అంటే ఎవరికి ఎవరికి అలా నోరు రద్దు చెప్పండి. సో హెడ్ టు శ్రీకృష్ణ విలాస్ టు ఇండల్జ్ ఇన్ సంథింగ్ ట్రూలీ స్పెషల్, ఎక్స్పీరియన్స్ దర్ సిగ్నేచర్ థాలి ఇన్ ఎ మియర్ ఇమ్మర్సివ్ వే. ఫ్రమ్ ద మూమెంట్ యు వాక్ ఇన్, యు ఆర్ వెల్కమ్ విత్ ద ట్రెడిషనల్ వే విత్ అ రిఫ్రెషింగ్ వెల్కమింగ్ డ్రింక్, అండ్ దెన్ బిగిన్స్ అ బ్యూటిఫుల్లీ క్యూరేటెడ్ డైనింగ్ జర్నీ. వెదర్ ఇట్స్ ఎ వీక్ డే భోజనం ఆర్ వీకెండ్ భోజనం, ఎవ్రీ డిష్ ఇస్ సర్వ్డ్ విత్ ఫ్రెష్ life and straight to your table, bringing you the warmth of home style tradition with restaurant perfection. Sri Krishna Villas, 13215 Main Street, Frisco, Texas 75035. Mari cricket meeda interest unda, mee pillalki kuda meeru cricket ni pratikanga nerpistunnara? For the first time in United States, high school cricket has found its home in Texas. Follow the Texas Scholastic Cricket Board State Championship, July 25th through July 27th, at the Prairie View Cricket Complex in Houston. American school cricket starts here. So, deen gunichi additional information kavali, deeniki attractive ga undi ante ganaka tscb.cricket. T as in Texas, S as in Scholastic, C cricket, B board. So TSCB.cricket is their website.

0: సరే మరి ఈ పాట ఎప్పటి వింటున్నాంలేండి? మీకు తెలుసు ఈ పాట ఈ మూవీలో చాంపియన్ మూవీ నుంచి. చాలా సేపు అయింది, ఒక మంచి మూవీ క్లిప్పింగ్ వినిపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ, నేను ఏం చేస్తున్నాను దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాను కదా, అడుగుతుంటే నాకెందుకో ఈ క్లిప్పింగే గుర్తుకొస్తోంది. వినండి, ఏ మూవీలో తెలిస్తే కాల్ చేసేయండి.
1: కుక్క జాతి ఒకటి ఉంది, దాని పేరేంటి?
2: అసంజీ.
1: స్పెల్ ఇట్
2: BASANJI.
3: ఫెంటాస్టిక్ ఫిరంగి, యువర్ అమేజింగ్.
1: థాంక్ యూ. గుడ్, వరల్డ్ ఫాస్టెస్ట్ బర్డ్ పేరేంటి?
4: స్విఫ్ట్.
1: చెప్పరా?
4: స్విఫ్ట్ శాంతరం. హైట్ అన్ను, హైట్ 20, 420, బెంచి అంబాసిడర్, అన్ని కార్లు పేరు చెప్పరా.
1: ఎవండి
4: రాంగా సార్ చెప్పాడు, మరీ వర్క్ అయింది.
1: సంపంగి గారు, యూర్ నాట్ ద పర్సన్ టు డిసైడ్ వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్. అది డిసైడ్ చేయటం జడ్జ్ గారు ఉన్నారు. చెప్పండి.
5: స్విఫ్ట్ ఇస్ రైట్ ఆన్సర్.
1: థాంక్ యూ. ఎట్లా రైట్ అవుతుంది? ఎట్లా రైట్ అవుతుంది? ఆయన అడిగింది పక్షి పేరు, ఆయన చెప్పింది కారు పేరు. ఎట్లా రైట్ అవుతుంది? ఎట్లా రైట్ అవుతుంది?
4: సంపంగి గారు,
1: ఇది గేమ్స్ అనుకుంటున్నారా, గేదర్ మార్కెట్ అనుకుంటున్నారా? వరల్డ్ ఫాస్టెస్ట్ బర్డ్ స్విఫ్ట్, దాన్ని కార్ పేరు పెట్టారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, వి హావ్ టు అక్సెప్ట్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లైటర్, అగ్గిపెట్ట, ఏది ముందు కనిపెట్టారు?
4: అగ్గిపెట్ట.
5: రాంగ్ ఆన్సర్.
4: అగ్గిపెట్ట రాంగ్ ఆన్సర్.
1: యెస్. ఆది మానవుడు రాయి రాయి రాపిడితో నిప్పు పుడుతుందని క్యాచప్ చేసి అదే టెక్నిక్ తో తైలంలో ముంచిన గుడ్డను చుట్టి ఫస్ట్ లైటర్ కనుక్కున్నాడు. తర్వాత దాన్ని సింప్లిఫై చేసి అగ్గిపుల్లా కనుక్కున్నారు. సో లైటర్ ఇస్ ద రైట్ ఆన్సర్, అగ్గిపెట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి బతికుండగానే అప్పుడప్పుడు గుండె ఆగిపోతుంది, ఆ అప్పుడప్పుడు ఎప్పుడు? ఎవరు చెప్పలేరా? లీవ్ ఇట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
4: ముందాక వచ్చిన ఆన్సర్ చెప్పారు సార్, లేకపోతే నిజంగానే గుండె ఆగిపోయేలాగుంది.
1: తుమ్మినప్పుడు.
4: తుమ్మినప్పుడు?
1: అవును, మనం తుమ్మినప్పుడు సెకండ్ లో మిల్లీ సెకండ్ పాటు మన గుండె ఆగిపోతూ ఉంటుంది. అందుకే మన పెద్దోళ్ళు సిటీస్ లో అయితే గాడ్ బ్లెస్ అని ఊళ్ళలో అయితే 1000 బతుకుని దీవిస్తూ ఉంటారు. అంతేకాదు, మనం తుమ్మినప్పుడు ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకుంటాం. అలా మూసుకోపోతే ఏమవుతుందో తెలుసా?
4: ఏమవుతుంది?
1: గుడ్లు బయటకు వచ్చేస్తాయి.
2: థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
1: నెక్స్ట్ క్వశ్చన్. మనిషి పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి, అవి పెద్ద యాక ఎన్నవుతాయి?
6: 300 అంటే 400 ఉంది.
4: 400?
5: రాంగ్ ఆన్సర్.
4: క్యాన్సిల్. 300.
5: దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్.
4: మరి రైట్ ఆన్సర్ ఏంటి?
5: 206. 206 ఇస్ ద రైట్ ఆన్సర్.
4: నువ్వు మనిషివా పశువువా? మనకి పని లేదవా? ఏమండి, మీరే న్యాయం చెప్పండి. పుట్టినప్పుడు 300 ఉంటే పెద్దయ్యాక పెరిగితే గిరిగితే 400 అవ్వాలి, లేకపోతే ఎలా ఉన్నాయి అలా ఉండాలి. అంతేగాని ఎలా తగ్గిపోతాయి అండి? అయ్యా ఉన్న జబ్బులో డబ్బులు అంటే ఎవడైనా దప్పుకు పోవడానికి పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి. అంతేగాని మీరు ఏం చెప్పిన రైతు, నేనేం చెప్పిన రాంగ్ అంటావా? ఏదో పెట్టి పూజ చేసుకుని మాట్లాడుతున్నా.
0: అదండి, ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ డాక్టర్స్ కే తెలుస్తాయిలేండి. బట్ ఎనీవేస్, మీకు ఈ సినిమా, ఈ క్లిప్పింగ్ ఏ మూవీలోది, ఏ మూవీ నుంచి నేను క్లిప్పింగ్ మీకు వినిపించాను విషయానికి ఆన్సర్ ఖచ్చితంగా తెలుసు, ఐ నో. సో మీరు ఆన్సర్ చెప్పాలంటే కాల్ చేయవలసిన నెంబర్ 9726361966 ఇస్ అవర్ స్టూడియో నెంబర్. అలాగే మన ప్రకటనల్ని కూడా మనం కంప్లీట్ గా ఇవాళ చూసుకుందాము. మరి నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇక్కడ జరుగుతోంది, ఇక్కడ జరుగుతోంది, మీరు వెళ్లారా లేదా అనేది నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి. మీరు ఎప్పుడన్నా ఈ ఈవెంట్స్ కి మేము వెళ్లామండి, మీ రేడియోలో విన్నాము, విని అక్కడికి వెళ్లాము, దిస్ ఇస్ వాట్ వీ డిడ్, వీ ఎంజాయిడ్ దట్ ఎంటైర్ ఈవెంట్ అని చెప్పాలి. ఒక్కొక్కసారి కాల్ చేసి చెప్తే అప్పుడు నాకు బాగా అమ్మయ్యా నేను కరెక్ట్ గా చెప్పాను అనుకుంటాను. బట్ ఇట్ హ్యాపన్స్ యునో, నిజం అబద్దం కాదు. చాలా సార్లు ఏమందంటే నేను ఈవెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ కలిసినప్పుడు చాలా మంది చెప్తారు అదేనండి మీరు మొన్న చెప్పారు కదా షోలో అప్పుడే విన్నాము అని. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా సార్లు ఈవెంట్స్ కి సంబంధించి నాకు అనిపించేది టువర్డ్స్ ద ఈవెంట్ అందరికి కొంచెం ఎక్కువ అప్పుడు ఆలోచన వస్తుంది అనమాట, ఓకే ఈ వీకెండ్ మనం ఖాళీగాను, దిస్ ఇస్ వాట్ వీ కెన్ డూ అని అన్నప్పుడు రేడియోలో మనం ఇచ్చే అన్ని ఇన్ఫర్మేషన్స్ చక్కగా మీకు రీచ్ అవుతాయి అని. నవ్వుకోండి, నవ్వుకోండి, చక్కగా నవ్వుకోండి. మీ నవ్వుని మళ్లీ అందంగా మార్చుకోవాలనుకుంటున్నారా? ఆ నవ్వును పదిలంగా దాచుకోవాలనుకుంటున్నారా? డాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడు పొందండి. ఎఫోర్డబుల్ ప్రైజెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ మీ స్మైల్ ని తిరిగి పొందడానికి యూస్ అవుతాయి. అపాయింట్మెంట్స్ కోసం అయితే ఇప్పుడే కాల్ చేసేయండి నెంబర్ 9724845400 or visit them at 343-3234 Forest Lane, Dallas. Dallas Smiles Dental and Orthodontics. నేను వినిపించిన క్లిప్పింగ్ ఏ మూవీలోది మర్చిపోతున్నారేమో, ఒకవేళ మర్చిపోతే కాల్ చేసి చెప్పండి. అలాగే నేను మీకు ఇందాక 10 words ఇచ్చాను, వర్డ్స్ మరొక్కసారి రిపీట్ చేస్తాను. టైగర్, వయలిన్, మ్యాంగో, రాకెట్, డైమండ్, డెంటిస్ట్, క్యాజిల్, జూపిటర్, క్యాండిల్, బైసైకిల్. యథాతథంగా కాకపోయినా ఎనీ ఆర్డర్లో మీరు ఈ వర్డ్స్ నాకు రిపీట్ చేసి చెప్పచ్చు.

విన్నప్పటి నుంచి ఈ పాట మంచి బీట్ లో ఉంది కదా. ఇది ఆంధ్ర కింగ్ తాలూకా ఈ చిత్రం నుంచి ఈ పాట. సరే, ఇందాక నేను వినిపించిన క్లిప్పింగ్ వచ్చేసి ఆగడు మూవీ నుంచి, మహేష్ బాబు గారు నటించిన మూవీ ఆగడు చిత్రం నుంచి నేను ఇది మీకు వినిపించాను. మనము కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాము. ఈలోగా నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నానండి. సామాన్యంగా చాలా మంది అనేస్తానే డైరెక్ట్ అన్నా అనుకోండి, తిట్టాను అనుకుంటా, అసలు నువ్వు మనిషివా లేకపోతే ఒక రాయివా, నీలో చలనం లేదు, నీకు అసలు ఏం తెలీదు, ఈ పత్తర్వోతుం అని లేకపోతే రాయిలాగా ఉన్నావు, గుదిబండలాగా ఉన్నావు, నువ్వు ఒక స్టోన్, స్టోన్ హార్టెడ్, ఇలా చాలా సార్లు అంటూ ఉంటాం కదా. స్టోన్ అంటే ఏమీ లేదు దానికి, దానికి సంబంధించి అసలు ఎటువంటి ఫీలింగ్ సెన్సేషన్ ఏమీ ఉండవు, అది ఇట్స్ లైక్ ఒక రాయి అంటే ఒక బండ అలానే అంటాం కదా. అయితే ఇటీవల నేను తెలుసుకున్న విషయం ఏంటంటే స్టోన్స్ కూడా జెండర్ స్పెసిఫిక్ గా ఉంటాయటండి. మేల్ స్టోన్స్, ఫీమేల్ స్టోన్స్ అండ్ సమ్ న్యూట్రల్ స్టోన్స్ అని ఉంటాయట. సో స్టోన్ కార్వింగ్ ఇష్టపడేవాళ్ళు, దాని గురించి స్టడీ చేసేవాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, ఆ జక్కన్నలు ఉన్నారు చూసారు, వాళ్ళు కాల్ చేసి నాకు చెప్పాలి ఇందులో ఎంత నిజం ఏంటిది అని. నాకేంటో చాలా ఉత్సాహంగా అనిపించింది తెలుసుకున్నాక. ఒక రాయిని రాయిలా చూస్తాం, రోడ్డు మీద పడుంటే ఎక్కడో ఏదో రాయి అంటాం, కొండల్లో గుప్పల్లో రాళ్లు ఉంటాయి. చాలా సార్లు కొన్ని రాళ్లు ప్రత్యేకంగా ఏరి కోరి తీసుకొచ్చి విగ్రహ రూపంలో దాన్ని మలిచి మనం పూజలకి కూడా మాట పంపిస్తాం. అయితే ఆ మలిచే చిన్న విగ్రహం అవచ్చు, పెద్దదవచ్చు, స్టోన్ ఏదైతే ఉందో అందులో కూడా జెండర్ స్పెసిఫిక్, ఇవి స్త్రీమూర్తి విగ్రహాలు, ఇది పురుషమూర్తి విగ్రహాలు అని. విష్ణుమూర్తి అలాంటివి చెక్కడానికి ఒక టైప్ ఆఫ్ విగ్రహాలు, అమ్మవారు చెక్కడానికి ఒక టైప్ ఆఫ్ విగ్రహాలు, ఇలాంటివి చెక్కడానికి స్టోన్స్ లో కూడా ఆ డిఫరెన్స్ ఉంటుందట. అమ్మా, నాకు చాలా ఆశ్చర్యంగా వేసింది, చాలా తక్కువ నాలెడ్జ్ లో నాకున్నాను, నాకు అర్థమైంది. సో మీరేం చేయండి అంటే మీకెంత తెలుసో నాతో షేర్ చేసుకోండి. ఆఫ్ కోర్స్ ఒక మంచి పాట వేస్తున్నాను, ఇది ఏ మూవీలోది

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పుడు నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా, మొన్నటి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
5: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
4: Swami Garu, naku kala vachindi. Na party lo food assal baalenattu, guests anta disappoint ayi velipoyinattu.
6: Nee kala nija avabothundi.
4: Deeniki parishkaram emi leda Swami.
6: Parishkaram icheddam. Ventane India Today lo catering book cheyandi. Veellu dining ki maatrame popular kadu. Mee intlo jarige anni ra

0: or call them at 817-829-8888.
1: వెల్కమ్ బ్యాక్. మీరిందాక విన్న పాట రౌడీ అల్లుడు చిత్రం నుంచి. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 అమెరికాలో తెలుగుదేశం సౌండ్స్ లైక్ హోమ్. అయితే మరి ఇప్పుడు మీరున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్ లో. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM సూపర్ గా చేసేస్తాను మీ సండే ఆఫ్టర్నూన్స్ ని. ఇందాక నుంచి మన ఇన్ఫర్మేటివ్ సెగ్మెంట్ గా కొంచెం మలుచుకున్నాము ఇవాళ, అందుకని దాన్ని నేను కొంచెం ఎక్స్పాండ్ చేస్తూ మిమ్మల్ని అడిగాను. స్టోన్స్ స్టోన్స్ పత్థర్ పత్థర్ దిల్ హో అంటూ, అప్పుడు స్టోన్స్ అనే వాటికి స్పర్శ లేదు, భావం లేదు, ఫీలింగ్ లేదు అని చాలా చెప్పినప్పుడు ఒకటి ఫీమేల్ స్టోన్ ఒకటి మేల్ స్టోన్ అని ఎలా తెలుస్తుంది? కళ్ళకు అన్ని రాయి రప్పల్లో అలాగే కనిపిస్తాయి కదా, మరి ఎలా తెలుస్తుంది అంటే ఇదిగో అలాంటి చెక్కనలకే తెలుస్తుంది, స్పెషలిస్ట్ ఎక్స్పర్ట్స్ కి తెలుస్తుంది. మన ఏన్షియంట్ ఇండియాలో ఎస్పెషల్లీ పూర్వకాలం నుంచి ఈ కార్వింగ్ చేసేవారికి వారికి ఆ పద్ధతిలో చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఒక రా కార్వింగ్ స్టోన్ ని వాళ్ళు ముందుగానే క్లాసిఫై చేసి పెట్టేస్తారు, ఇది మేల్ స్టోన్ ఇది ఫీమేల్ స్టోన్ అని. అందులో మేల్ స్టోన్స్ వచ్చేసి పవర్ఫుల్ దేవతామూర్తుల్ని చెక్కడానికి వాడే ఆ స్టోన్స్ లో ఎట్లా గుర్తిస్తారు అంటే గనక, దీ స్టోన్స్ ఆర్ డెన్స్ కాంపాక్ట్ అండ్ ప్రొడ్యూస్ ఎ మెటాలిక్ రింగింగ్ సౌండ్ వెన్ స్టక్. ఒక మెటాలిక్ ఒక ఐరన్ మ్యాన్ లాగా అనమాట, చూసారా ఎంత పోలికలు ఉన్నాయో. దే ఆర్ కన్సిడర్డ్ డ్యూరబుల్ అండ్ ఆర్ ప్రిఫర్డ్ ఇటువంటి దేవతామూర్తుల్ని చెక్కడం కోసం, టు కార్వ్ ద మెయిన్ డియటీస్. వావ్, వాట్ ఎ న్యూ పాయింట్. సరే మరి ఫీమేల్ స్టోన్స్ అయితే మరి ఎలా ఉంటాయి చూద్దాం ఆఫ్టర్ దిస్ సాంగ్. ఈలోగా మీరేమన్నా గెస్ట్ చేసి చెప్తారేమో, ఐ విల్ వెయిట్. 972-636-1966 స్టూడియో నెంబర్.

అసలు మిర్చి మూవీ నిజంగానే ఎంత బాగుందో. మన ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ అనుష్క స్వీటీ వీళ్ళు జంటగా నటించిన మూవీ. అదేంటోనండి, మనకి ప్రభాస్ గారు కూడా ఈ మధ్య మంచి మూవీస్ రాలేదు. ఇన్ఫాక్ట్ నేను ఇదే అనుకున్నాను, ఈ లాంగ్ వీకెండ్ లో నిజంగానే చాలా తక్కువ మూవీస్ రిలీజ్ అయ్యా, లేదా రిలీజ్ అయిన మూవీస్ కంటే ఎక్కువ జనాలు లాంగ్ వీకెండ్ లో హ్యాపీగా తిరుగుతున్నారని ఈ మధ్య కాలంలో. ఇన్ఫాక్ట్ ఒకటి రెండు అయితే రిలీజ్ అయ్యా, కానీ సంక్రాంతికి ఏంటో అలా పరుగుల పందెంలో ఉన్నట్టు పోటీ పోటీ అని అన్ని ఒకేసారి రిలీజ్ అయిపోతాయి. డిసెంబర్ బ్రేక్ అండ్ పొంగల్ బ్రేక్ టైంలో విపరీతంగా సినిమాలు వస్తాయి. అదే మూవీస్ మళ్ళీ ఇదిగో మనకి కాస్త ఖాళీగా ఉన్నామంటే రావట్లేదు. ఇండియాలో స్కూల్స్ బిగిన్ అయ్యాయి, బట్ స్టిల్ ఎవరికి ఎగ్జామ్స్ అయితే లేవు కదా, ఉంటే బాగుంటాయి కదా. నాకైతే ఐఎమ్ వెయిటింగ్. ప్రభాస్ గారు అయితే మరి అస్సలు ఒక్కటి కూడా మంచి మూవీ చూసిన ఫీలింగ్ రాలేదు ఈ మధ్య కాలంలో. ఐఎమ్ నాట్ ష్యూర్, మరీ డై హార్డ్ ఫ్యాన్స్ అంటారు కదా ప్రభాస్ గారికి, వారు నాతో ఏకీభవించబోవచ్చును. సరే మరి నేను స్టోన్స్ గురించి మాట్లాడాను, పత్థర్ పత్థర్ రాళ్ల గురించి మాట్లాడేది ఏంటి, రాళ్లు రప్పులు అన్ని ఒకేలా ఉంటాయి. ఒక శిల్పికే తెలుస్తుందండి దాంట్లో ఏముంటుందో. శిల్పి మలిచాక అసలు రాళ్లలోంచి ప్రాణం ఇలా కనిపిస్తుంది మనకి, ఒక ఫేస్ వెలుగులోకి వస్తుంది అంతే కదా. మరి అలాంటి స్టోన్స్ ని శిల్పి యొక్క దృష్టితో చూస్తే మటుకే, నేను ముందే చెప్తున్నాను ఇలా ఏమి ఎక్కడ రాసి పెట్టలేవు. ఎవరన్నా వాళ్ల పరికరాలు వాళ్ల టూల్స్ ని ఎలా వాడాలి, ఎటువంటి మెటీరియల్ ని వాళ్ళు ఏ విధంగా మలచాలనేది వాళ్ల చాయిస్ లో ఉంటుంది. కాబట్టి అలాంటి కొన్ని టెక్నిక్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి, ఇలాంటి షేప్స్ కావాలి అంటే ఇటువంటి స్టోన్స్ ని వాడాలి అని. శివలింగానికి విష్ణుమూర్తి రూపాలకి ఎటువంటి వాడాలి అంటే కొన్ని మేల్ స్టోన్స్ అని అంటారు వాటిని, ఇందాక చెప్పుకున్నాం. దీస్ స్టోన్స్ ఆర్ డెన్స్ కాంపాక్ట్ అండ్ ప్రొడ్యూస్ అ మెటాలిక్ రింగింగ్ సౌండ్ వెన్ స్టక్. సో అలాంటివి వాటికి వాడతారు. మరి దేవతలకి ఫిమేల్ స్టోన్స్ అని ఉంటాయా, ఇలా కొంచెం డిఫరెంట్ గా ఉన్న స్టోన్ ని ఫీమేల్ దేవతామూర్తులని దుర్గాదేవి కాళికాదేవి అవ్వండి లక్ష్మీదేవి అవ్వండి ఇలాంటి మలచటానికి వాటిని వాడతారట. ఆ స్టోన్ యొక్క టెక్స్చర్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటాయి ఆ స్టోన్స్ అంటే గనక, దీ స్టోన్స్ హ్యావ్ ఎ సాఫ్టర్ అండ్ మోర్ అబ్జార్బెంట్ టెక్స్చర్ అండ్ టెన్ టు బి లైటర్ ఇన్ కలర్. అది వాటిని ఇలాంటి వాటిని దేవతామూర్తుల కోసం ఎంచుకుంటారు. మరి న్యూట్రల్ స్టోన్స్ అని కొన్ని ఉంటాయట, దీ స్టోన్స్ ఆర్ రఫ్, దే ల్యాక్ ఎ డిస్టింక్ట్ షేప్ ఆర్ గ్రెయిన్. ఇలాంటి వాటిని టిపికల్ గా దేవతల ముందు పెట్టే మెట్లకు కానీ లేదా దాని దగ్గర మనము వాడుకుంటాం కదా స్తంభాలు, చుట్టుపక్కల వేరే ఏదన్నా తయారు చేయాలంటే అలాంటివి చెక్కడానికి వాడతారట. బట్ మనకి స్కూల్లో నేర్పించిన పాఠాలు కరెక్టేనండో. జియోలాజికల్ రియాలిటీ ఏంటంటే అలాంటి కాన్సెప్ట్ ఏమీ లేదు. స్టోన్స్ ఆర్ జస్ట్ క్లాసిఫైడ్ సైంటిఫికలీ బై హౌ దే ఆర్ ఫార్మ్డ్. చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా బాల్కనీ నుంచి స్టోన్స్ వస్తాయి, ఇక్కడి నుంచి అది వస్తాయి. ఎస్, దే ఆర్ ఫార్మ్డ్ లైక్ దట్ ఓన్లీ, దట్ ఈస్ ద రియాలిటీ.

అదండి. సో ఇందాక నేను చెప్పినట్టు యాక్చువల్లీ ప్రభాస్ గారి మూవీ ఇంకా ఎప్పుడొస్తుందా అని ఏదో చూస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఎంతైనా అభిమానులకి చక్కగా ఏడాది కనీసం ఒక్క మూవీ అన్నా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నాట్ మెనీ, న్యాయం చెప్పండి, నిజంగా మరి 2-3 పర్ ఇయర్ అడగట్లేదు. అక్షయ్ కుమార్ అయితే హాగా ఏడాదికి 3-4 మూవీస్ చేసేస్తారు ఆయన, బట్ మనం అలా అడగట్లేదు. బట్ వై నాట్ 1-2 మూవీస్, రెండోది కూడా వదిలేండి, ఒక్క మూవీ అట్లీస్ట్ పర్ ఇయర్ ఒక మూవీ అలా లైన్అప్ అయి వచ్చేస్తే బాగుంటుంది. ఎస్పెషల్లీ సీక్వెల్ అంటూ అడ్వర్టైజ్ చేశాక ఇది ఫస్ట్ భాగము, రెండో భాగంలో అసలు స్టోరీ ఉంటుంది, అంతా ఉంటుందని ఓ బిల్డప్ ఇచ్చి అన్ని పెట్టాక ఎక్కడ, వేర్ ఈస్ ద పార్ట్ 2? చాలా మూవీస్ అలా పార్ట్ 2 ఇంకా అసలు సెట్స్ కే ఎక్కలేదు, తెరకేం ఎక్కుతాయి చెప్పండి. ఒక ఎపిసోడ్ లో మాట్లాడదాం అనుకుంటున్నాను, నిజంగా అలా ఎన్ని మూవీస్ ఉండిపోయాయి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అని ఆగిపోయినవి అనేసి. బట్ నేను ఈలోగా మంచి పాట వినిపిస్తాను, వినండి. ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చెప్పండి.

మంచి ఎక్స్పెక్టేషన్స్ తోటే ఉంది ఈ మూవీ మటుకు. డెఫినెట్ గా పీపుల్ ఆర్ వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. సరే, నేను బ్యాక్ టు బ్యాక్ మంచి పాటలు వినిపిస్తుంటాను, అలాగే మన సూపర్ సండే ప్రోగ్రామ్ ని నేను కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ వీక్ కొత్త సెగ్మెంట్ తో నేను తప్పకుండా మీ ముందుకు వస్తాను. అయితే ఇంకా ఏమేం మాట్లాడాలి, ఏమేం చేయాలి ఈ సూపర్ సండే ప్రోగ్రామ్ లో, ఇంకా ఏమేమి ఇన్వాల్వ్ చేయొచ్చు అనే విషయంగా కూడా నేను మీ అందరినీ సజెషన్స్ అడిగాను. సో గేమ్ షోస్ ఆర్ రన్నింగ్, గోయింగ్ గుడ్, సూపర్ గా మనకి గేమ్ షోస్ మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. ఇంకా కొంచెం మంచి మంచి టాపిక్స్ ఇన్వాల్వ్ చేయాలని నా యొక్క అభిమతం. మీరేమంటారు? ఏదైనా సజెషన్ ఉంటే కాల్ చేయండి, టెక్స్ట్ చేయండి, ఇన్స్టా ద్వారా కనెక్ట్ అవ్వండి, వాడుకోండి టెక్నాలజీని, వాడుకోండి. అదనమాట, మీరు ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టుగా వాటర్, నేను ఎవ్రీ టైం చెప్తుంటాను, కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ఈజీ టు గో అనమాట. ఇంత ఎండగా ఉంది, పర్లేదు ఈ రోజు కూల్ డ్రింక్ తాగేద్దాం, ఈ రోజు కొబ్బరి బొండం తాగేద్దాం, ఈ రోజు అది తాగేద్దాం అని అన్ని వాటి ప్లేస్ లో వాటుకుంటుంది. బట్ వాటర్, వాటర్ ఇస్ క్లియర్ డ్రింకింగ్ వాటర్, ఇది అన్నిటికంటే ముఖ్యం అన్నమాట. స్టే హైడ్రేటెడ్, స్టే హైడ్రేటెడ్ విత్ యువర్ మ్యూజిక్ అంటే కనుక రేడియో సురభితో.

0: హలో హలో హలో, నేను వెళ్ళిపోయాను అనుకున్నారా? నేను వెళ్ళిపోలేదండి, డబుల్ ధమాకాలో ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే మనతో వచ్చేసారు ఇక్బాల్ గారు. ఇక్బాల్ గారితో మనం ఆ రోజుల్లో వెళ్ళిపోదాం, బట్ ఈ రోజుల్లో కొంచెం మాట్లాడుకుందాం. ఇవాళ రోజు నేను ఒక పాయింట్ మాట్లాడానండి ఇక్బాల్ గారు. ఇందాక
1: విన్నాను చెప్పండి.
0: అదేనండి, మనం పత్థర్ దిల్ అంటాం, సెన్సేషన్లెస్, అసలు నీకు సెన్స్ లేదు, పత్థర్ లాగా నన్ను రాయి రప్పలాగా అని ఏదేదో అనిస్తూ ఉంటాం కదా, స్టోన్ హార్టెడ్ అని, రాతి హృదయం అని. బట్ రాళ్లలో కూడా మేల్ అండ్ ఫీమేల్ స్టోన్స్ కింద రికగ్నైజ్ చేస్తారు. అది ఒక శిల్పులకి వరకే అని నేను అనుకుంటున్నాను అండి. ఆఫ్ కోర్స్, బట్ ఒక్కొక్క అదే అంటారు కదా, బట్టని ఏ టైప్ లో ఎలా కట్ చేసి ఎలా కుట్టాలనేది కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. టైలరింగ్ లో కూడా మనకి బట్టలు తాను లెక్కను కొనుక్కొస్తే వాళ్ళు నిలువుగా కుట్టినా అడ్డంగా కదా, దానికి కట్టింగ్ లో కూడా ఒక పద్ధతి ఉంటుంది. నిలువుగా అయితే నిలువుగానే చేయాలి, అలాగే స్టోన్స్ కూడా రకరకాలు ఉంటాయి కదా. సో విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇక్బాల్ గారు, మన పాటల్లో ఎక్కడన్నా ఉందా అలాగా?
1: పాటలు అంటే ఇప్పుడు మనకు ఈ జలాల్లో శిల్పాలు వీటి మీద బాగా మనకు పాపులర్ గా వచ్చినటువంటి ఒకే ఒక సినిమా నాకు తెలిసి అమర శిల్పి జక్కన. అమర శిల్పి జక్కనలో ది డిఫెక్ట్ ది బేస్ థీమ్ ఆఫ్ దట్ మూవీ వాజ్, మీరు చెప్పినట్లే ఒక రాయికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది అమర్ జక్కన వాజ్ వెరీ ఫేమస్ యాజ్ ఫర్ దట్ నో దట్ నాలెడ్జ్ రైట్. సో అతనికి అంత తెలుగు లేదు అనుకుంటున్నప్పుడు అతనికి తెలియకుండానే అతని కొడుకు అని అతనికి తెలియదు. అతను వచ్చి ఛాలెంజ్ చేస్తాడు, నువ్వు చెక్కినట్టు ఈ శిల్పంలో ఒక రాంగ్ ఉంది, తప్పు ఉంది, నేను నాకు శిల్పశాస్త్రం తెలియదు అఫ్ కోర్స్ ఉంది అంటాడు. అది ఏమిటి అన్నది అప్పుడు చూపిస్తాడు. అక్కడ కొడితే విగ్రహాన్ని పొట్ట దగ్గర కొడితే లోపల కప్ప వస్తుంది. అంటే కొన్ని విగ్రహాల్లో కొన్ని రాళ్లలో వాటర్ ఆల్రెడీ ఉంటుంది. దట్ ఈస్ బై నేచర్ రైట్, యునో
0: వెన్ జియోలాజికల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆఫ్టర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ ఫామ్ అయితే నేచర్ వైజ్.
1: ఎస్ ఎస్. సో అక్కడ ఆ రాళ్లలో నీళ్లు, ఆ నీళ్లలో కప్ప రైట్. సో అది ఆ డిఫెక్ట్ చూపిస్తాడు అన్నమాట. సో అది తెలుగు చిత్రాల్లో సంబంధించి ఆ రాళ్ళకి శిల్పాలకి అలా. అలాగే ఇంకో సినిమా ఒక పాట ఉంటుంది, చెప్పండి ఆ పాట. మళ్ళీ నాగేశ్వరరావు, ఈ అమర శిల్పి చక్కన నాగేశ్వరరావే, మళ్ళీ నాగేశ్వరరావు మీద చిత్రీకరించబడిన ఒక పాట ఉంటుంది. శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చి. అది అలాంటి పాటలు మనకు ఉన్నాయి. అలా కాకుండా ఇంకో పాట కూడా ఉంటుంది, మీరు దిస్ పాట అడుగుతున్నారు కాబట్టి అలా వచ్చేస్తాను నాకు. ఇదంటే మనకు బాపు సినిమా, బాలరాజు సినిమా, బాలరాజులో ఉంటుంది కదా,
0: అవును,
1: మహాబలిపురం.
0: ఇవన్నీ చాలా ఫేమస్ పాటలు అండి, నోట్లోనే ఉన్నాయి, నెక్స్ట్ లైన్ తెలియట్లేదు. మళ్ళీ వేసుకుని వినేయాలి పాటలు. ఇంకేంటి ఆడియన్స్ కి పండగ, ఒక రెండు ఇలాంటివి వినిపించేసేయండి ఈ పూట.
1: ఇవాళ ఇంకో ప్రత్యేకమైన కార్యక్రమం కూడా ఉంటుంది ఆఫ్ కోర్స్. ఒక మనకు చెప్పడం ఎందుకు అన్నట్టుగా ఒక మనకు ఒక లెజెండ్, అతని గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుందాం మన 7 to 9 షోలో. లెజెండ్ ఎవరు ఏమిటి అన్నది
0: ఇప్పుడే రివీల్ చేయొద్దు, 8 తర్వాత మీ స్టైల్లో రివీల్ చేయండి.
1: తప్పకుండా. ఆ లెజెండ్ ఇప్పుడు మనం ఎన్టీఆర్ ఏదో అనుకుంటాం కాబట్టి, కానీ ఎన్టీఆర్ కి స్ఫూర్తినిచ్చినటువంటి ఈ లెజెండ్ ఇతను.
0: నాకైతే కొన్ని విషయాలు తెలుసు, ఎన్టీ రామారావు గారికి డ్యూప్ గా చేసిన ఫేమస్ విలన్
1: అంటే
0: కొన్ని కొన్ని విషయాలు తెలిసిన వల్ల వాడిస్తాం అన్నమాట టైం చూసి.
1: సరే చూద్దాం అది ఏంటో. సో ఓకే, ఎలా జరిగింది మీకు మొత్తం, మీకు స్వాతంత్రం వచ్చేసిందా?
0: 250
1: అంటే మీరు ఇచ్చారా ఇంట్లో స్వాతంత్రం అని?
0: అందరికి ఇచ్చేసామండి, వాళ్ళకి ఇచ్చేస్తే మన్ని కూడా వదిలేస్తారు కదా, మనకి స్వాతంత్రం ఇచ్చేసినట్టు ఉంటుంది. అవునా కదా?
1: తప్పకుండా, కరెక్ట్.
0: థ్యాంక్ యూ ఇక్బాల్ గారు.
1: సో ఓకే అండి, మళ్ళీ మీ పాటను నేను ఇక్కడ పాస్ చేశాను కాబట్టి
0: కొత్త పాట వేద్దాం.
1: ఓకే, నో ప్రాబ్లం. ఓకే,
0: యెస్
1: యెస్ ఓకే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar
3: gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable visit India Bazaar in McKinney Fort Worth and Austin stay connected with India Bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on WhatsApp Instagram and Facebook search India Bazaar or India Co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
4: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఖర్చు ఒకటి
5: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
6: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ